ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ డిఆర్ఎం రిసీవర్, 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 27వ తేదీ, ఆదివారం. నిలయంలో ఇప్పుడు సమయం 5:53 దాటి 55 సెకండ్లు. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2026 సెప్టెంబర్ నెల 27వ తేదీ ఆదివారం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 138వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. వెనువెంటనే గౌరవ భారత ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. అనువాదం శ్రీ రాయారావు సూర్యప్రకాశరావు గారు, పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి గారు. ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు సిస్టర్ పి ప్రమీలా వివేకానంద. భక్తిరంజని కార్యక్రమంలో ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు 6:15. 6:35 పొలం పళ్ళు వ్యవసాయదారుల కార్యక్రమంలో శ్రీ పివి నరసింహారావు, తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శ్రీకాంత్ గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:00 నల్గొండ జిల్లా సమాచార లేఖ నివేదిక అందిస్తారు శ్రీ జి రామకృష్ణ. 7:15 ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట ఆమని, గీతరచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్న లక్ష్మి. 7:30 క్రీస్తు భక్తి గీతాల కార్యక్రమం స్తుతిమాల. 8:35 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు

0: శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల కార్యక్రమాల పరంపరలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఈ ఉదయం 10 గంటలకు తిరిగి 10:50 వార్తా ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 138వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. వెనువెంటనే గౌరవ భారత ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. అనువాదం శ్రీ రాయరావు సూర్యప్రకాశరావు గారు, పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి గారు. మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్లంలో యువజనుల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమంలో వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఐలా త్రిపాఠి ఐఏఎస్ గారితో సీమాకుమారి గారు జరిపిన సంభాషణ ప్రసారమవుతుంది. 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమంలో హైదరాబాద్ సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ పక్కి చంద్రకళ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి గారు. మధ్యాహ్నం 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో జిగ్నాస్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులచే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ పీల వెంకట సుబ్బారావు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇక ఈరోజు సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి జలసౌదమ్మ బృందం వారిచే జానపద గీతాలు ప్రసారమవుతాయి. 6:50 ప్రస్తుతం పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జనగాం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కోఆర్డినేటర్ డాక్టర్ టి లక్ష్మణ్ గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ చర్చ కార్యక్రమం. ఈరోజు రాత్రి 8:03 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం వారిచే కరెంట్ అఫైర్స్ ప్రసారమవుతుంది. 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సమయం 6:00 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాత్ మే ముకేష్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी आज सवेरे 11:00 आकाशवाणी से मन की बात कार्यक्रम में अपने विचार साझा करेंगे. मासिक रेडियो कार्यक्रम की ये 138वीं कड़ी होगी. इसे आकाशवाणी और दूरदर्शन के समूचे नेटवर्क, आकाशवाणी समाचार वेबसाइट और न्यूज ऑन AIR मोबाइल ऐप पर प्रसारित किया जाएगा. इसका प्रसारण आकाशवाणी समाचार, दूरदर्शन समाचार, प्रधानमंत्री कार्यालय तथा सूचना और प्रसारण मंत्रालय के यूट्यूब चैनलों पर भी होगा. आकाशवाणी से हिंदी प्रसारण के तुरंत बाद प्रादेशिक भाषाओं में भी इसे प्रसारित किया जाएगा. विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने कहा है कि मौजूदा संघर्षों के बीच सभी पक्ष संयम बरतें, तनाव कम करें और आम लोगों की सुरक्षा सुनिश्चित करें. उन्होंने ऊर्जा और व्यापार की आपूर्ति जारी रखने पर बल दिया. संयुक्त राष्ट्र महासभा में डॉ जयशंकर ने कहा कि युद्ध का असर सिर्फ संबंधित देशों तक सीमित नहीं है, बल्कि पूरी दुनिया की सुरक्षा और विकास प्रभावित होती है. रूस यूक्रेन संघर्ष के बारे में उन्होंने कहा कि ये युद्ध अब भी अंतर्राष्ट्रीय चिंता का विषय है. डॉ जयशंकर ने प्रधानमंत्री नरेंद्र मोदी का संघर्ष समाप्त करने का आह्वान दोहराया. उन्होंने वाणिज्यिक जहाजों और नाविकों के हमलों को भी अस्वीकार बताया. निर्वाचन आयोग ने कहा है कि विशेष गहन पुनरीक्षण SIR के दौरान जिन व्यक्तियों को नोटिस जारी किए गए हैं, बूथ स्तर के अधिकारी उनके घर जाकर आवश्यक दस्तावेज एकत्र करेंगे. BLO बाद में इन दस्तावेजों को ECI नेट प्लेटफॉर्म पर अपलोड करेंगे. ये निर्णय नई दिल्ली में आयोग की बैठक में लिया गया. आयोग ने यह भी स्पष्ट किया है कि सभी राज्यों और केंद्र

0: ప్రొటెక్షన్ ఆఫ్ సివిలియన్స్ అండ్ అన్ఇంటరప్టెడ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అండ్ కామర్స్.
1: He said hostilities continue to destabilize global security, threatening progress and slowing development far beyond their immediate regions. Dr. Jaishankar said India is prepared to do everything possible to help improve the situation, particularly in the areas of food and energy security. Dr. Jaishankar said that India will exercise its right to defend itself against terrorism. He called state-sponsored terrorism with a cross-border purpose a direct challenge to the global order. External Affairs Minister said governments engaged in such practices must be held accountable and the financing of terrorism must be exposed and countered. The Finance Ministry has said that all public sector banks and regional rural banks will remain open today for the convenience of customers. The ministry said that this step has been taken in view of the proposed three-day nationwide bank strike called by the United Forum of Bank Unions from 28th to 30th of this month, coinciding with the preceding weekend holidays of 26th and 27th of September. The Chardham Yatra in Uttarakhand has been suspended today in view of adverse weather conditions. Disaster Management Secretary Vinod Kumar Suman said the decision has been taken in the interest of pilgrims' safety. In men's cricket, first one-day international of the three-match series between India and West Indies will be played today at the Greenfield International Stadium in Thiruvananthapuram. The match will start at 2 p.m. IST. In badminton, India's ace shuttler P.V. Sindhu advanced to the women's singles quarterfinals at the Asian Games after defeating Japan's Tomoka Miyazaki 21-9-21-13 in the round of 16 at the Ichinomiya City Municipal Gymnasium in Ichinomiya. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10. బైబిల్ సూక్తులు వినిపిస్తారు సిస్టర్ పి ప్రమీల వివేకానంద గారు.
3: ఆకాశవాణి శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఆసాపు రచించిన 81వ కీర్తన 8వ వచనం. నా ప్రజలారా, ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. మరియు అదే 81వ కీర్తన 13వ వచనంలో, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. నిజమే, దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూనే ఉంటాడు. దేవుని మాటలు వినుట వలన ఎన్నో ఆశీర్వాదాలు మేళ్లు కలుగుతాయన్న విషయాలను పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాల ద్వారా మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 1:19 వచనంలో, మీరు సమ్మతించి నా మాటలు వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. అవును, మనము దేవుని మాటను సమ్మతించి వినాలి, దేవుని స్వరమునకు లోబడాలి. అంటే దేవుని మాటకు సమ్మతించి లోబడితే భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తాము. లేని ఎడల అదే అధ్యాయము యెషయా గ్రంథము 1:20 వచనంలో, సమ్మతింపగా తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. కాబట్టి ఖడ్గము పాలవకుండా దేవుని మాటకు సమ్మతించి లోబడి జీవించాలి. యిర్మీయా గ్రంథము 11:7-8 వచనములు, ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చి తిని, నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుతూ వచ్చి తిని. అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవి యొగ్గిన వారు కాకపోయిరి. నిజమే, దేవుని మాట వినాలి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతారు. మన జీవితాల్లో సమస్యలు రాకుండా కీడును జయించాలి అంటే, మేళ్ళు జరగాలంటే పెందల కడనే లేచి ప్రార్థించాలి. దేవుని మాటలు విననొల్లక చెవి యొగ్గకపోతే అదే అధ్యాయము యిర్మీయా గ్రంథం 11:3 వచనములో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు. మరియు అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము

0: నేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కావున దేవుని పరిశుద్ధ వాక్యము చదవాలి, దేవుని మాటలు వినాలి, వాక్యములకు లోబడి జీవించాలి. అంతేకాక యోహాను సువార్త 5:24 క్రీస్తు ప్రభు ప్రబోధించిన గొప్ప వాక్య సత్యమును పరిశీలించినచో, నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంతటి శ్రేష్టమైన వాక్యము! ఆయన మాట వింటే నిత్య జీవాన్ని పొందుకుంటాం. తీర్పులోనికి రాకముందే నిత్య జీవాన్ని ఇస్తారు. మారు మనస్సు, రక్షణానుభవము ఉండాలి. తీర్పు దినమున తీర్పులో మన పాపాలన్నింటినీ బయటకు వస్తాయి. క్రీస్తు ప్రభువును విశ్వసించిన వారు తమ పాపాలను ఒప్పుకొని క్రీస్తు రక్తం ద్వారా ప్రక్షాళనము చేసుకున్న ఎడల తీర్పులోనికి రారు. కాబట్టి దేవుని సత్యవాకుకు లోబడి ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినచో రక్షణానందముతో పాటు నిత్య జీవాన్ని పొందగలుగుతాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమెన్.
1: సిస్టర్ పి ప్రమీలా వివేకానంద గారిచే బైబిల్ సూక్తులు విన్నారు. బైబిల్ సూక్తులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:35. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో పాడి పశువుల్లో వచ్చే పొదుగువాపు వ్యాధి గురించి శ్రీ పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శ్రీకాంత్ గారు అందించే వివరాలు ఇప్పుడు వింటారు.
1: నేను డాక్టర్ కె శ్రీకాంత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయము, తెలంగాణ రాష్ట్రం. పాడి పశువుల్లో పొదుగువాపు వ్యాధి, దాని ప్రాముఖ్యత, లక్షణాలు, నివారణ చర్యలు. పాడి పశువుల్లో సంక్రమించే వ్యాధుల్లో ముఖ్యమైనది, ముఖ్యంగా పాల దిగుబడికి సంబంధించిన పశువుల్లో సంక్రమించే వ్యాధుల్లో ముఖ్యమైనది పొదుగువాపు వ్యాధి. పొదుగువాపు వ్యాధి అనగా ఏదైతే పాడి పశువు పాలు ఇచ్చే దశలో ఉన్నప్పుడు పొదుగు అనేది వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, అంటే వ్యాధి సంక్రమించే జీవుల వలన, పొదుగులో జరిగిన చర్యల వలన పొదుగు యొక్క ఆకారంలో, అంటే సైజు పరిమాణంలో పెరగడం వలన వాపు గురవుతుంది. దీన్ని మనము పొదుగువాపు వ్యాధిగా ముఖ్యంగా పరిగణించవచ్చును. ఈ పొదుగువాపు వ్యాధి వలన పశువుల యొక్క ఆరోగ్యం క్షీణించడంతో పాటు పశువుల యొక్క పాల దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఈ పొదుగువాపు వ్యాధి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, సాధారణంగా పాడి పశువుల్లో వచ్చే వివిధ వ్యాధులకి పొదుగువాపు వ్యాధికి ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే, వివిధ రకాల వ్యాధుల వల్ల పశువు ఆరోగ్యం వరకు మాత్రమే క్షీణిస్తుంది. కానీ పొదుగువాపు వ్యాధి వలన పశువుల యొక్క ఆరోగ్యం క్షీణించడంతో పాటు పాడి పశువుల యొక్క పాల దిగుబడి తగ్గుతుంది. అదేవిధంగా వచ్చిన దిగుబడి, అంటే ఏవైతే మనం వ్యాధిగ్రస్త పశువు నుండి తీసిన పాలలో కొంతవరకు వ్యాధికారక జీవులు రావడం వలన, ఏవైతే మనము వ్యాధిగ్రస్త పశువు నుండి తీసిన పాలని సమాజానికి, అంటే రోజువారీ అవసరానికి పాలు తాగే జనాలకి, అంటే పబ్లిక్ కూడా దీన్ని తీసుకోవడం వలన, ఇది ఒక పబ్లిక్ హెల్త్ కన్సర్న్గా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. అంటే వ్యాధిగ్రస్త పశువు ఆరోగ్యం నష్టం పోవడమే కాకుండా, ఈ పొదుగువాపు వ్యాధి వలన సమాజానికి కూడా ఇది నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అత్యంత ముఖ్యమైన వ్యాధిగా మనం పరిగణించవచ్చు. దీనివలన వ్యాధికారక పశువుతో పాటు సమాజానికి కూడా కొంత నష్టం ఉంటుంది. అదేవిధంగా రైతు కూడా ఈ వ్యాధి వలన పాల దిగుబడి తగ్గిపోవడము, అదేవిధంగా వ్యాధికి చికిత్స చేయించడం వలన అదనపు ఖర్చు రైతుపై పడుతుంది. కాబట్టి ఇది మూడు రకాలుగా నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇది అత్యంత ముఖ్యమైన వ్యాధిగా మనము దీన్ని పరిగణించవచ్చు. ఈ పొదుగువాపు వ్యాధికి కారణాలు ముఖ్యంగా బ్యాక్టీరియా రకం వలన ఈ పొదుగువాపు వ్యాధి

0: ఎక్కువగా సంక్రమిస్తుంది. ఆ బ్యాక్టీరియా సాధారణంగా పాడి పశువుల యొక్క పాకల్లో సర్వసాధారణంగా ఉంటుంది. ఏ పశువుల పాకల్లో అయితే శుభ్రత కానీ సరైన పద్ధతులు అవలంబించని పాకల్లో ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా బ్యాక్టీరియా అన్ని ప్రాంతాల్లో ఉన్నట్టే పాడి పశువుల యొక్క పాకల్లో కూడా ఉంటుంది. కానీ ఏవైతే పాకల యొక్క యజమానులు లేదా పాడి రైతులు సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తారో అందులో పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే సరి అయిన యాజమాన్య పద్ధతులు పాటించరో వాటి ఆ పశువుల యొక్క పాకలో ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఎక్కువ ఉంటుంది. సాధారణంగా ఈ వ్యాధి అధిక పాలిచ్చే ఎక్కువ దిగుబడిని ఇచ్చే పశువులకు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనము భారతీయ జాతీయ పశువులలో కనుక తీసుకున్నట్టయితే ఈ వ్యాధి సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనము వేరే దేశాల నుంచి వెళ్ళి దిగుమతి చేసుకున్నటువంటి హెచ్ఎఫ్ కానీ అలాంటి సంకర జాతికి సంబంధించిన ఆవుల్లో ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి సంక్రమించిన పాడి పశువుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ముందుగా పొదుగులో మార్పులు మనం గమనించవచ్చు. పొదుగు ఎర్రగా వాచిపోతుంది, తాకితే చాలా వేడిగా అంటే స్పర్శించినప్పుడు దానికి వేడిగా ఉండే అవకాశం ఉంటుంది. పశువు యొక్క పాలను పితికేటప్పుడు తీవ్రమైన నొప్పితో అవి బాధపడుతుంటాయి. పాడి పశువుల యొక్క పొదుగును కనుక ముట్టుకున్నట్లయితే అవి వేడిగా ఉంటాయి. అదేవిధంగా పాలను తీసినట్టయితే తీసే క్రమంలో పశువుకు తీవ్రమైన ఇబ్బంది పడుతుంటాయి. ఆ తీసిన యొక్క పాలలో కూడా మనము వివిధ రకమైన మార్పులను గమనించవచ్చు. కొన్నిసార్లు పాలు పలచగా నీళ్ళలాగా ఉండడం కానీ, కొన్నిసార్లు పెరుగుగడ్డల్లాగా పాలు గడ్డలుగా మారిపోవడం కానీ, లేదనంటే పాలలో కొన్నిసార్లు తీవ్రమైన రక్తస్రావం జరిగి రక్తం రంగులో మారడం కానీ మనము గమనించవచ్చు. అదేవిధంగా పొదుగు యొక్క మార్పుతో పాటు శరీరంలో వచ్చే మార్పులో కనుక తీసుకున్నట్టయితే పశువు యొక్క శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం జ్వరంగా కూడా పరిగణించవచ్చు. ఏదైతే పొదుగువాపు వ్యాధి వచ్చిందో దానికి విపరీతమైన జ్వరము, ఆకలి మందగించడము, పాల ఉత్పత్తి తగ్గిపోవడము, ఒకవేళ పాలలో కనుక మార్పు ఉన్నట్టయితే రక్తము కానీ లేదా అంటే గడ్డలుగా కూడా మనం గమనించవచ్చు. అది కంటికి కనిపించే పొదుగువాపు వ్యాధి. కొన్నిసార్లు పొదుగువాపు వ్యాధి అనేది మనకి బయటికి కనిపించకూడా ఉంటుంది. దీన్ని మనము సబ్ క్లినికల్ మాస్టైటిస్గా కూడా పరిగణించవచ్చు. ఈ రకంలో ఏంటంటే పాడి పశువుల యొక్క పాల రంగులో కానీ అతర్త దిగుబడిలో కానీ మార్పు ఉండనప్పటికీ ఇది ఎక్కువ రోజులుగా ఈ వ్యాధి వలన పశువు కనుక ఇబ్బంది పడినట్లయితే పాల దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ సబ్ క్లినికల్ మాస్టైటిస్ కనుక ఈ పొదుగువాపు వ్యాధిని కనుక మనం తీసుకున్నట్టయితే దీనిలో క్రమేణా పశువు యొక్క ఆరోగ్యం క్షీణించడం లేదా తదుపరి ఈతకు పాల యొక్క దిగుబడి తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని గుర్తించడం పశువు యొక్క క్లినికల్ మాస్టైటిస్తో కనుక మనం తీసుకున్నట్లయితే సబ్ క్లినికల్ మాస్టైటిస్ని గుర్తించడానికి కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. అదేవిధంగా రైతులు దీన్ని పాడి పశువుల యొక్క శరీరం మార్పుల్లో కానీ పొదుగు మార్పుల్లో కానీ లేకపోవడం వల్ల రైతులు దీన్ని గుర్తించడానికి అవకాశం ఉండేది తక్కువగా ఉంటుంది. తద్వారా దీన్ని స్థానిక పశువైద్యాధికారి అతన్ని సంప్రదించినప్పుడు మాత్రమే దీన్ని వివిధ రకమైన పరీక్షలు చేసి దీన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి పాడి పశువు యొక్క ఆరోగ్యంతో పాటు పాల దిగుబడి, ఆ తర్వాత పొదుగు యొక్క పరిమాణంలో కానీ, ఆకారంలో కానీ, పాల దిగుబడిలో కానీ, పాల నాణ్యతలో కానీ ఏమైనా తేడాలు కనుక రైతులు గమనించినట్లయితే సమీపంలో ఉండే పశువైద్యాధికారిని సంప్రదిస్తే అతనికి ఏ రకమైన వ్యాధి వచ్చింది, అసలు క్లినికల్ మాస్టైటిసా లేదంటే ఇది సబ్ క్లినికల్ మాస్టైటిసా అని నిర్ధారణ చేసుకున్న తర్వాత తగు చికిత్సా విధానాలని సూచించిన విధంగా రైతులు పాటించినట్టయితే ఈ వ్యాధిని నివారించుకునే అవకాశం ఉంటుంది. మనము దీనికి నివారణ చర్యలుగా కనుక తీసుకున్నట్లయితే పశువైద్యాధికారి సలహా మేరకు తగినటువంటి యాంటీబయాటిక్ ఇంజెక్షన్లను తగినంత మోతాదులో నిర్ణీత కాలానికి వాడుకున్నట్లయితే వ్యాధి యొక్క లక్షణాలను తీవ్రత నుండి తొందరగా తప్పించడం వల్ల అవుతాము. అదేవిధంగా వ్యాధి యొక్క పొదుగు లక్షణాలతో పాటు అత్యధిక జ్వరం అట్లాంటివి లక్షణాలు ఉన్నట్లయితే పశువైద్యాధికారి సలహా మేరకు దీనికి జ్వరానికి సంబంధించినవి, అదేవిధంగా నొప్పులకు సంబంధించిన మందులను వాడుతూ ఉండాలి. మరియు పొదుగు యొక్క మేనేజ్మెంట్ పద్ధతులను గనక మనం పాటించినట్లయితే, అనగా పాలు పితికే ముందు, పితికిన తర్వాత పొదుగును శుభ్రమైన నీటితో కడిగి పొడి గుడ్డతో తుడిచినట్లయితే ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు తక్కువగా ఉంటుంది. ఒకవేళ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న పొదుగువాపు వ్యాధి పశువుల్లో పొదుగువాపు తగ్గేందుకు ఆయుర్వేద మందులు లేదా మనకు ఇంట్లో అందుబాటులో ఉండే పసుపు, కలబంద, సున్నం లాంటి మిశ్రమాన్ని పొదుగుపై ఉదయము సాయంత్రము 2 సార్లు లేదా తీవ్రతను బట్టి 3 నుండి 5 సార్లు పెట్టినట్లయితే వ్యాధి నుండి వెళ్ళి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. తద్వారా సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల పాల దిగుబడి ప్రభావితం చేసే పొదుగువాపు వ్యాధి నుంచి వెళ్ళి పాడి రంగాన్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాము.
1: పాడి పశువుల్లో వచ్చే పొదుగువాపు వ్యాధి గురించి శ్రీ పివి నరసింహారావు, తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. శ్రీకాంత్ గారు అందించిన వివరాలు.

0: మీరింతవరకు విన్నారు. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఈరోజు సాయంకాలం 6:50 ప్రస్తుతం పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలపై జనగాం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కోఆర్డినేటర్ డాక్టర్ టి లక్ష్మణ్ గారు అందించే వివరాలు రైతు సోదరుల కోసం వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక దిగుబడికి భూసార పరీక్షల ఆవశ్యకత గురించి మహబూబ్నగర్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణిగారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల పురుషుల కబడ్డీ జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆసియా క్రీడల్లో టైటిల్ నిలబెట్టుకుని ఇరాన్పై ఉత్కంఠభరిత విజయంతో భారత మహిళల కబడ్డీ జట్టు దేశానికి గర్వకారణంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న మహిళల కబడ్డీ జట్టుకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. క్రీడాకారిణులు ప్రదర్శించిన ధైర్యం, సమిష్టి కృషి, పదునైన ఆటతీరు ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉన్నాయని ప్రశంసించారు. పురుషుల జట్టు కూడా ఉత్కంఠభరిత విజయం సాధించి మరో స్వర్ణ పథకాన్ని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ విప్రో సర్కిల్లో మన్మోహన్ సింగ్ స్మారక పార్క్ విగ్రహాన్ని ఆయన 94వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి

0: లక్ష్మణ్ కుమార్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఈ దేశాన్ని ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా నిలబడడానికి చట్టాలు, శాసనాలు, రాజ్యాంగ సవరణలు చేసిన గొప్ప వ్యక్తికి అద్భుతమైన గుర్తింపు, వారి జ్ఞాపకార్థం ఢిల్లీలో ఉండాలి. వారిని గౌరవించడం అంటే మన జాతిని మనమే గౌరవించుకున్నట్టు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా అందించే బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి. 60 సంవత్సరాల సుదీర్ఘ ప్రజల యొక్క పోరాటం, చాలా మంది త్యాగాల ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ స్వప్నం శాశ్వతం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు, సహకరించింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్ల ఇళ్లకు బూత్ లెవెల్ అధికారులు స్వయంగా వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన ఎన్నికల సంఘం సమావేశం ఢిల్లీలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పాల్గొన్నారు. సమావేశం వివరాలను ఎన్నికల సంఘం వెల్లడిస్తూ, నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆన్లైన్ విచారణ నిర్వహించాలని పేర్కొంది. నైట్ షెల్టర్లలో నివసించేవారు, కార్మికులు, పేదలు, నిరాశ్రయుల కోసం జిల్లా ఎన్నికల అధికారులు తగినన్ని సహాయ కేంద్రాలు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ పూర్తయిందని, జాబితాలో పేరు లేని అర్హులు, యువత, తొలిసారి ఓటర్లు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి కలిసి ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను మరోసారి స్పష్టం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై నెలకొన్న అపోహలకు తెరదించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, సంస్థాగత విధి విధానాలకు ఖచ్చితంగా పాటిస్తూ తీసుకుంటారన్నారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు దురదృష్టకరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్య నిర్మాణం, పరిపాలనా నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ప్రారంభించిన మిషన్ కర్మయోగి కార్యక్రమ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కార్యశాల ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరగనుంది. సాధనా శృంఖల పేరిట ఈ నెల 29-30 తేదీల్లో బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొనున్నారు. 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదస్సును ప్రారంభించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సదస్సుకు హాజరుకానున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, మిషన్ కర్మయోగి ప్రతినిధులు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. మిషన్ కర్మయోగిలో భాగంగా ప్రభుత్వ శిక్షణ సంస్థల సామర్థ్యం పెంపు, ఉద్యోగుల నైపుణ్యం పెంపు అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని నిరంతరాయంగా అందించేందుకు సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ, పర్యవేక్షణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. తాగునీటి పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 512 సమగ్ర రక్షిత తాగునీటి పథకాల ద్వారా 11,221 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతోందని, సుమారు 1,65 లక్షల మంది ప్రజలు ఈ పథకాలపై ఆధారపడుతున్నారని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెనాలి వంటి పట్టణాల్లో అపార్ట్మెంట్లు అధికమవడంతో జనసాంద్రత పెరిగిందన్నారు. భవిష్యత్తులో పెరగనున్న

0: జనాభాను దృష్టిలో పెట్టుకుని అవసరాలకు తగినట్లుగా మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి పేర్కొంటూ,
1: తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు విస్తరించడమే కాకుండా భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని కంప్లీట్ గా సిమెంట్ రోడ్ల నిర్మాణం అనేది ప్రారంభించాం. అది తప్పకుండా భవిష్యత్తులో మనకి బురిపాలెం వరకు తీసుకెళ్లే విధంగా రింగ్ రోడ్ లాగా మనం రూపొందించాలనే ఆలోచనతో 1,20,00,000 రూపాయలతో ఈ రోడ్ని నిర్మాణం ఈ రోజు పూర్తి చేసుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి అందించాల్సిన మౌలిక సదుపాయాలు మన తెనాలి మున్సిపాలిటీ నుంచి తప్పకుండా అందిస్తాం.
0: యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సుదీర్ఘ ప్రణాళికతో పెద్ద ఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొంటూ,
2: ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది రాష్ట్రం కల్పించాలని 20 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని మాట ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం. వినయం ఐటీ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మసీ ఇండస్ట్రీస్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్, ఇలా అనేక సెక్టర్స్ లో క్లోజ్ టు అబౌట్ 24 లక్షల కోట్ల ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద లాస్ట్ 27 మంత్స్ తీసుకొచ్చాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల పురుషుల కబడ్డీ జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य प्रातः 11 वादने आकाशवाणीतः मन की बात इति कार्यक्रमे स्वीयं मनोगतं प्रकटयिष्यति. मासिकस्यास्य आकाशवाणी कार्यक्रमस्य एतत् 38वां संस्करणं भविष्यति. आकाशवाण्याः दूरदर्शनस्य च सर्वाभिः वाहिनीभिः अस्य कार्यक्रमस्य प्रसारणं भविष्यति. अयं हि कार्यक्रमः आकाशवाणी वार्ता विभागस्य अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अपि च न्यूज़ ऑन एआईआर इति चलदूरभाषीये तन्त्रांशे अपि उपलब्धो भविष्यति. आकाशवाणी दूरदर्शन वार्ता प्रधानमंत्री कार्यालय सूचना प्रसारण कार्यालयानां यूट्यूब वाहिनीभिः अपि अस्य कार्यक्रमस्य साक्षात् प्रसारणं भविष्यति. हिन्दीभाषायां प्रसारणस्य पश्चात् अस्य प्रसारणम् आकाशवाण्याः क्षेत्रीयासु भाषासु अपि भविष्यति. निर्वाचनायोगः पुनः उक्तवान् यत् सर्वेषां राज्यानां तथा केन्द्रशासितप्रदेशानां कृते निर्गमितानां मतदातृसूचीनां विशेषगहनसंशोधनस्य SIR इत्यस्य निर्णयः सर्वसम्मत्या स्वीकृतः आसीत्. नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् वार्ताहरविभागस्य महानिदेशकः आशीष गोयलः अवदत् यत् ह्यः आयोगस्य सभा अभवत् यत्र मुख्यनिर्वाचनायुक्तः ज्ञानेशकुमारः, निर्वाचनायुक्तः सुखबीर सिंह संधु, विवेक जोशी च उपस्थिताः आसन्. सः अवदत् यत् बिहारतः आरभ्य सर्वेषां राज्यानां केन्द्रशासितप्रदेशानां च कृते गतवर्षस्य जूनमासस्य 24वें दिनाङ्के प्रसारितस्य SIR इत्यस्य आदेशः आयोगस्य सर्वसम्मत्या अनुमोदनेन प्रसारिता अभवदिति. निर्वाचनायोगः अवदत् यत् BLO इति बूथस्तरीय अधिकारिणः తేషాం గృహేసు గచ్చంతి ఏ వర్తమానస్య విశేష గహన సంశోధనస్య

0: SIR इत्यस्य समये सूचनाः प्रदत्तवन्तः तेषां आवश्यकपत्राणि सङ्गृहीतुम्। तदनन्तरं BLO इत्येते ECI नेट् इत्याख्ये पटले प्रलेखान् प्रेषयिष्यन्ति। భారతం సర్వాన్ పక్షాన్ సంయమం ఆచరితుం కష్టం న్యూనీకర్తుం నాగరికాన్ రక్షణం సునిశ్చేతుం వర్తమాన యుద్ధేషు ఊర్జాయాః వాణిజ్యస్య అవిరామ ప్రవాహం చ సునిశ్చేతుం ఆహూతవాన్। గతరాత్రౌ న్యూయార్క్ నగరే సంయుక్త రాష్ట్ర సంఘస్య సామాన్య సభాం సంబోధయన్ విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర అవదత్ యత్ యుద్ధానాం పరిణామాః ప్రత్యక్షతయా యుద్ధే సంలగ్న రాష్ట్రాణాం సమీపేభ్యః బహుదూరం యావత్ అనుభూతాః భవంతి। సహ అవదత్ యత్ వైమనస్యేన వైశ్విక సురక్షా నిరంతరం ప్రభావితా భవతి, ప్రగతిః సంకితా భవతి, తథా చ తస్య సమీపస్థ ప్రదేశేభ్యః బహుదూరం యావత్ వికాసః మందః భవతి। సః అవదత్ యత్ విశేషతః ఖాద్య ఊర్జా సురక్షాది క్షేత్రేషు స్థితిం పరిష్కారయితుం భారతం సర్వవిధ సహాయం కర్తుం తత్పరః అస్తి। విత్తమంత్రాలయః అఘోషయత్ యత్ గ్రాహకేభ్యః సౌలభ్యం ప్రదాతుం అద్య సర్వే సార్వజనిక క్షేత్రస్య బ్యాంక్ సంస్థాః గ్రామీణ బ్యాంక్ సంస్థాః చ ఉద్ఘాటితాః భవంతి। మంత్రాలయః అవదత్ యత్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇత్యనేన అస్మిన్ మాసే 28 తః 30 దినాంకపర్యంతం ఆహూతాః ప్రస్తావిత త్రిదివసీయ రాష్ట్రవ్యాపి బ్యాంక్ ప్రదర్శనస్య దృష్ట్యా ఏతత్ నిర్ణయః స్వీకృతః। పురుష క్రికెట్ క్రీడాయాం భారత వెస్టిండీజ్ దలయోః మధ్య తిస్రీణాం క్రీడా శృంఖలాయాః ప్రథమ ఏకదివసీయ అంతరాష్ట్రీయ క్రీడా అద్య తిరువనంతపురం నగరస్య గ్రీన్ ఫీల్డ్ అంతరాష్ట్రీయ క్రీడాంగణే భవిష్యతి। క్రీడా అపరాహ్నే 2 వాదనే ఆరభ్యతి ఇతి వార్తాః।
1: ఆకాశవాణి నల్గొండ జిల్లా సమాచార లేఖ వింటారు, నివేదిక అందిస్తారు శ్రీ జి రామకృష్ణ।
2: నల్లగొండ జిల్లా నకిరేకల్లో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 345 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 12 అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు। ముందుగా 32 కోట్ల రూపాయలతో నిర్మించిన నకిరేకల్ 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ప్రారంభించారు। నకిరేకల్ మినీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు మండల కార్యాలయాల భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు। రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు। నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు। ఈ ధర్నాలో రైతులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, వ్యవసాయం రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతోనే ధర్నా చేపట్టామని చెప్పారు। నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక గుర్తింపు సాధించింది। కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా నిర్వహించిన వార్డు స్థాయి స్వచ్ఛ వాయు సర్వేక్షణ 2026లో దేశవ్యాప్తంగా 130 పట్టణ స్థానిక సంస్థలు పాల్గొనగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించింది। ఢిల్లీలో ఈ నెల 7వ తేదీన జరిగిన కార్యక్రమంలో 20 లక్షల రూపాయల నగదు బహుమతితో కూడిన అవార్డును మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య, మున్సిపల్ కమిషనర్ బి వంశీకృష్ణ, 16వ వార్డు కార్పొరేటర్ పెరిక స్వాతి స్వీకరించారు। నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు, కస్తూర్బా పాఠశాలల్లో పోషణ మాసం కార్యక్రమాలు జరుగుతున్నాయి। ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, పౌష్టికాహార లోపం వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ ICDS సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు గర్భిణీలు బాలింతలకు అవగాహన కల్పిస్తున్నారు। ఎల్నీనో పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డి ఆరోపించారు। ఎల్నీనో ఎంత అబద్దమో బొగ్గు కొరత కూడా అంతే అబద్దమని అన్నారు। నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని పలు గ్రామాలలో ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానిది నేరపూరిత చర్య అని ఆరోపిస్తూ, నీళ్లొచ్చినా కృష్ణా ఆయకట్టులో పంటలు ఎందుకు ఎండబెడుతున్నారో సీఎం మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు। భగవాన్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి। జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి గుట్ట గుట్టపై శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ దేవాలయం ప్రాంగణంలో

విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో యజ్ఞోత్సవాలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకలలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జెండా ఎగురవేశారు. రాష్ట న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నల్గొండ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 12,283 పెండింగ్ ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 14 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసిన ఈ లోక్ అదాలత్ లో 33 సివిల్, 2,813 క్రిమినల్, 68 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, అలాగే 9,281 ట్రాఫిక్ చలాన్ కేసులు, 77 బ్యాంక్ రికవరీ కేసులు, 11 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కరించబడినట్లు జిల్లా జడ్జి పి వసంత్ తెలిపారు. గుర్రంపూడు మండలంలోని పాల్వాయి రైతు వేదికలో రైతులకు నానో ఎరువుల వినియోగం, వాటి ప్రాముఖ్యత, పంటల వివిధ దశల్లో వినియోగించే విధానం, అలాగే నానో ఎరువుల

0: కేసులు 11 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కరించబడినట్లు జిల్లా జడ్జి పి వసంత్ తెలిపారు. గుర్రంపూడు మండలంలోని పాల్వాయి రైతు వేదికలో రైతులకు నానో ఎరువుల వినియోగం, వాటి ప్రాముఖ్యత, పంటల వివిధ దశల్లో వినియోగించే విధానం, అలాగే నానో ఎరువుల వల్ల కలిగే ప్రయోజనాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఆర్ఎస్ కంపసాగర్ శాస్త్రవేత్త బి అనిల్ కుమార్ హాజరై నానో ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వినాయక చవితి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 6,000కు పైగా వినాయక మంటపాలు ఏర్పాటు చేసి గణనాథునికి విశేష పూజలు నిర్వహించారు. ఎల్నినో ప్రభావం కారణంగా చెరువులు, కుంటలలో నీరు లేకపోవడంతో నిమజ్జనం కోసం నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీటిని అధికారులు విడుదల చేశారు. ఎస్ఎల్బిసి సొరంగ మార్గాన్ని 2028 మే నాటికి పూర్తి చేసి జూన్లో నీటిని విడుదల చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేస్తే శ్రీశైలంలో తెలంగాణ వాటా నీటిని నేరుగా వాడుకునే అవకాశం ఉంటుందని, తద్వారా జిల్లాలో చివరి ఆయకట్టుకు కూడా నీటిని అందించవచ్చని అన్నారు.
1: జి రామకృష్ణ గారు అందజేసిన నల్గొండ జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందుమాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2026 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందించారు. ఇప్పుడు వార్తలు వివరంగా. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు కొనసాగుతున్న ఈ సమయంలో అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని, ఇంధన వాణిజ్య ప్రవాహాలకు అంతరాయం కలగకుండా చూడాలని భారతదేశం పిలుపునిచ్చింది. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రసంగిస్తూ, యుద్దాల పర్యవసానాలు ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలకే కాకుండా వాటి సరిహద్దులకు చాలా దూరంలోని దేశాలు కూడా అనుభవించాల్సి వస్తోందని అన్నారు. ఆహార, ఇంధన భద్రత రంగాలలో పరిస్థితిని మెరుగుపరచడానికి ఏదైనా చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని జయశంకర్ అన్నారు. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ సంఘర్షణ కీలకమైన అంతర్జాతీయ ఆందోళనగా మిగిలి ఉందని మంత్రి అన్నారు. శత్రుత్వాలకు ముగింపాకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పిలుపును పునరుద్ఘాటించారు.
1: With cross-border purpose makes it a direct affront to the global order. Governments indulging in such practices must be held accountable. There must be no dilution in our zero-tolerance approach towards terrorism. Its financial aspects, in particular, should be exposed and should be countered.
0: ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని జయశంకర్ అన్నారు. సరిహద్దులు దాటి చేసే ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం ప్రపంచ వ్యవస్థకు ప్రత్యక్ష సవాలు అని ఆయన అభివర్ణించారు. కృత్రిమ మేధ గురించి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, దేశాలు తమ జాతీయ ప్రాధాన్యతకు అనుగుణంగా సొంత నమూనాలను, ప్రణాళికలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. మాతా అమృతానందమయ్యి చూపించే కరుణ ప్రజలను ఏకం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేరళంలోని కొల్లంలో జరిగిన మాతా అమృతానందమయ్యి 73వ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన విశ్వ సేవా దినం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మాతా అమృతానందమయ్యి ఆశీస్సులతో నషాముక్త భారత్ ఉద్యమం గొప్ప విజయాన్ని సాధిస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. సేవను ఒక లక్ష్యంగా మార్చుకోవడం ద్వారా ఆమె ఆదర్శంగా నిలిచారని, ఇతరులకు సేవ చేయాలనే స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరే ఉద్యమంగా ఆమె తీర్చిదిద్దారని మంత్రి తెలిపారు.
2: 10 लाख से ज्यादा वृक्षारोपण, स्वास्थ्य, शिक्षा और आजीविका की

0: साथ साथ 101 गांवों को पूर्णतया से आत्मनिर्भर बनाने की दिशा में अम्मा ने बहुत बड़ा काम किया है। संयुक्त राष्ट्र के मिलेनियम विश्व शांति सम्मेलन और विश्व धर्म संसद जैसे कई मंचों में हिंदुत्व का सेवा का संदेश अम्मा ने पहुंचाया।
1: బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దానిని సద్వినియోగం చేసుకోవాలని అమిత్ షా అన్నారు. కేరళంలోని కుందరాలో నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఈ ఆరోపణలు అత్యంత దురదృష్టకరమని పార్టీ పేర్కొంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్కు సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్ ఆమోదనంతోనే తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో స్పష్టం చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని, ఎవరికీ ఓటు హక్కును నిరాకరించడం లేదని కమిషన్ స్పష్టం చేసిందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సందర్భంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఏసీఐ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్ధిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్ధిలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధ ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగే వేడుకలో భాగంగా పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, భారతదేశ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మెరుగుపరచడానికి పలు కీలకమైన కొత్త కార్యక్రమాలను ఆవిష్కరించనున్నారు. ఈ వీసా, ఇన్క్రెడిబుల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశం తన డిజిటల్ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. 2014లో ఈ వీసా సౌకర్యం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాన్ని క్రమంగా సులభతరం చేసింది. ఇది ఇప్పుడు 172 దేశాల పౌరులకు అందుబాటులో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యేక ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం తెలుగు అనువాదాన్ని వినవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న బెంగళూరులో జరిగిన ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల సమావేశ సదస్సులో ఐఐటీ మద్రాస్ యూనికార్న్ వెంచర్ ఫండ్ను ప్రారంభించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. దీనికి నిర్మాణాత్మక సంస్కరణలు, సంస్థాగత బలోపేతం, లక్షిత విధాన చర్యలే కారణమని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ సంతన్ పాల్, బి సాంబమూర్తి రచించిన క్యాష్లెస్ నేషన్, హౌ యూపీఐ చేంజ్డ్ ద నేషన్ అనే పుస్తకాన్ని కూడా ఆమె విడుదల చేశారు. యూనికార్న్ ఇండియా వెంచర్స్ భాగస్వామ్యంతో ఐఐటీ మద్రాస్ ప్రారంభించిన ఈ నిధి ప్రారంభ దశ స్టార్టప్లకు 5 నుండి 20 కోట్ల రూపాయల వరకు అందిస్తుంది. దీనికి సెబీ ఆమోదం లభించింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఏకగ్రీవ వివరణ దేశ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను పునరుద్ఘాటిస్తుందని, వాటి చుట్టూ ఉన్న అన్ని అపోహలకు తెరదించుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, స్థిరపడిన సంస్థాగత నియమాలను ఖచ్చితంగా పాటిస్తూనే తీసుకుంటారని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని, పటిష్టమైన ప్రజాస్వామ్యంలో విజయాలు, అపజయాలు రెండింటినీ హుందాగా, వినయంగా స్వీకరించడమే నాయకత్వం అని ఆయన అన్నారు. దేశ రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం అత్యంత కీలకమని, భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి సమిష్టి బాధ్యత.

0: చంద్రబాబు నాయుడు అన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈరోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఏషియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పథకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభినందించారు. పురుషుల, మహిళల జట్లు రెండూ స్వర్ణ పథకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చరిత్రాత్మక డబుల్ స్వీప్ను సాధించిందని రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రను ఈరోజు వరకు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈరోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి ఈ మాసపు పాట. కొత్త చిగురు తొడిగిందట ఆమని పల్లవిగా ఈ మాసపు పాట వింటారు. గీతరచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. వినండి ఈ మాసపు పాట.

కొత్త చిగురు తొడిగిందట ఆమని. పల్లవిగా ఈమాసపు పాట విన్నారు. గీతరచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. ఈమాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలుడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 138వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. వెనువెంటనే గౌరవ భారత ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. అనువాదం శ్రీ రాయారావు సూర్యప్రకాశరావు గారు, పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఈరోజు ఉదయం 8:30 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం కానుంది. అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఈ ప్రసారంలో 8:35 శ్రోతలు వినగలరు.

0: ఈరోజు ఉదయం 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీగారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల కార్యక్రమాల పరంపరలో ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఇదే ప్రసారంలో 9:10
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా

ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. చదువుకున్న అమ్మాయిలు ఈ చిత్రం కోసం పి. సుశీల ఆలపించిన దాశరథి గీతం, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకు మరొక్కమారు గుర్తు చేస్తున్నాం. ఈ ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి

0: చేసే మన్ కీ బాత్ ప్రసంగం 138వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. వెనువెంటనే గౌరవ భారత ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. అనువాదం శ్రీ రాయారావు సూర్యప్రకాశరావు గారు, పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. గమనిక విన్నారు.
1: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
2: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
1: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
3: మేరే ప్యారే దేశవాసియో,
2: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
1: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
0: పవిత్ర బంధం ఈ చిత్రం కోసం ఘంటసాల పీసుశీల యుగళ గీతం వింటారు. గీతరచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:35. స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు వింటారు.

మీరింతవరకు క్రీస్తు భక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. స్తుతిమాల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈ ఉదయం 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం 8:35 ప్రసారమవుతుంది. తొమ్మిది భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల కార్యక్రమాల పరంపరలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ఉదయం 9:10 ప్రసారమవుతుంది.

ఈరోజు ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్రమోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 138వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. వెనువెంటనే గౌరవ భారత ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. అనువాదం శ్రీ రాయారావు

ఈ ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 138వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. వెనువెంటనే గౌరవ భారత ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. అనువాదం శ్రీ రాయారావు సూర్యప్రకాశ్రావు గారు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి గారు.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: ఈరోజు మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్లంలో యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:40 హిందీ కార్యక్రమంలో వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఈలా త్రిపాఠి ఐఏఎస్ గారితో శ్రీమతి సీమా కుమారి గారు జరిపిన సంభాషణ ప్రసారమవుతుంది. ఈరోజు మధ్యాహ్నం 12:40

ఈరోజు మధ్యాహ్నం 1:20 వనితాలోకం మహిళల కార్యక్రమంలో హైదరాబాద్ సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ పక్కి చంద్రకళ గారితో శ్రీమతి నిహారా కానేటి గారు జరిపిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక ఈరోజు మధ్యాహ్నం 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ పీల వెంకట సుబ్బారావు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం ఈరోజు మధ్యాహ్నం 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో ప్రసారమవుతుంది.

ఇక ఈరోజు సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి జలసౌదమ్మ బృందం వారు ఆలపించిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 8:03 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం వారిచే కరెంట్ అఫైర్స్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:35 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం వింటారు.

సంగీత సభ కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయలిన్ వాద్యం వింటారు. కార్యక్రమంలో ముందుగా అంబోరుహ రంజని రాగం ఆదితాళం శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచనా.

తరువాత శ్రీ గణేశాత్పరం, వీణావాదిని రాగం, ఖండచాపుతాళం, ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి.

తరువాత కోరిన వరము రామప్రియ రాగంలో శ్రీ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ కీర్తన రూపకతాళం.

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయలిన్ వాద్యం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, కలిగియుంటే కదా, కీరవాణి రాగంలో త్యాగరాజస్వామి వారి కీర్తన ఆదితాళం.

0: సంగీత సభ కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయలిన్ వాద్యం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం సమర్పణ, విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 9:35 దాటి 36 సెకండ్లు. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో వేటూరి సుందర్రామూర్తి గీతం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం, చిత్రం అమృత

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు.
2: తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హ్యాపీ డేస్ ఈ చిత్రం కోసం రంజిత్, సునీత, సారథి పాడిన వనమాలి గీతం విందాం. సంగీతం మిక్కీ జే మేయర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: చిత్రసీమలో మీరు వింటున్నారు క్షణక్షణం చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర యుగుల గీతం, గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం MM కీరవాణి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఈ ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 138వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. వెనువెంటనే గౌరవ భారత ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. అనువాదం శ్రీ రాయారావు సూర్యప్రకాశ్రావు గారు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి గారు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్నారు ఏమాయ చేసావే చిత్రం కోసం దేవన్ ఏకాంబరం చిన్మయ శ్రీపాద ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2026 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న బెంగళూరులో జరిగిన ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థుల సమావేశ సదస్సులో ఐఐటి మద్రాస్ యూనికార్న్ వెంచర్ ఫండ్ను ప్రారంభించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ పేరుతో అద్భుత సంస్కరణలను అమలు చేసి భారతదేశాన్ని ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా నిలబెట్టిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని, ఆయన ప్రవేశపెట్టిన చట్టాల ద్వారా దేశవ్యాప్తంగా సమకూరిన అభివృద్ది ఫలాల తీరును తెలిపే ఒక విజ్ఞాన కేంద్రాన్ని మన్మోహన్ గౌరవార్థం ఢిల్లీలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ విప్రో కోడలిలో ఏర్పాటు చేసిన 14 అడుగుల మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మాదాపూర్లోని శిల్పారామంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఎకో టూరిజం, టెంపుల్, విలేజ్, హెల్త్ టూరిజం వంటి అనేక రంగాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ జైళ్లు దిద్దుబాటు సేవల శాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు 2026 లభించింది. నివృత్తి పేరిట జైళ్లలో వ్యసన విముక్తి కేంద్రాలను ఏర్పాటు చేసినందుకు ఈ పురస్కారం లభించింది. ఢిల్లీలోని ఇండియా హ్యాబిటేట్ సెంటర్లో నిర్వహించిన 109వ స్కోచ్ సమ్మిట్ ఇండియా ఎకనామిక్ ఫోరంలో జరిగిన కార్యక్రమంలో స్కోచ్ ప్రతినిధులు రోహన్ కొచ్చర్, సమీర్ కొచ్చర్ చేతుల మీదుగా తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. తెలంగాణలో 3 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు మోసపోయారని, 100 రోజుల్లోనే తామిచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన వాళ్లు ఒక్కటి అమలు చేయలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు విమర్శించారు. మరో 2 ఏళ్లలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10:50 మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. సఖీ చిత్రం కోసం ఎస్పీ చరణ్ నవీన్ పాడిన వేటూరి సుందరామూర్తి గీతం వినండి. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: శ్రోతలకు గమనిక. ఈ ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 138వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. వెనువెంటనే గౌరవ భారత ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. అనువాదం శ్రీ రాయారావు సూర్యప్రకాశరావు గారు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి గారు. గమనిక విన్నారు.
1: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
2: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
1: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
3: మేరే ప్యారే దేశవాసియో,
2: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
1: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
0: చిత్రసీమలో ఇప్పుడు వినండి గోదావరి చిత్రం కోసం ఉన్నికృష్ణన్ చిత్రపాడిన వేటూరి గీతం, సంగీతం కె.ఎం. రాధాకృష్ణన్,

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

చిత్రసీమలో తర్వాత మన్మధుడు. ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం వినండి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలో ఇప్పుడు మీరు వింటున్నారు బిర్లా చిత్రం కోసం హేమచంద్ర మాళవిక పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ

0: చూద్దాం.
1: శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత నీరాజనం చిత్రం కోసం ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం విందాం. సంగీతం ఓపీ నయ్యర్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు మరొకమారు గుర్తు చేస్తున్నాం. ఈ ప్రసారంలో 10:50 వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 138వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. వెనువెంటనే గౌరవ భారత ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. అనువాదం శ్రీ రాయారావు సూర్యప్రకాశరావు గారు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి గారు. గమనిక విన్నారు.

చిత్రసీమ కార్యక్రమంలో జై చిత్రం కోసం బేబీ ప్రెటి శ్రీనివాస్ బృందం పాడిన కులశేఖర్ గీతం వినండి. సంగీతం అనూప్ రూబెన్స్.

0: శివమణి చిత్రం కోసం కౌసల్య పాడిన పాట విన్నారు.
1: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
2: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
1: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
3: మేరే ప్యారే దేశవాసియో,
2: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
1: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
0: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి ఆర్ఆర్ఆర్ ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి పాడిన పాట. గీత రచన సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపట్లో ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన ర్యాలీని రాష్ట్ర మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయి చికిత్స సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అనుమానిత లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మాదాపూర్లోని శిల్పారామంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఎకో టూరిజం, టెంపుల్, విలేజ్, హెల్త్ టూరిజం వంటి అనేక విభాగాలు ఏర్పాటు చేశామన్నారు. ఆసియా క్రీడల పురుషుల బ్యాడ్మింటన్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ క్రీడాకారుడు తరుణ్ మానేపల్లిని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్పర్సన్ ఎండీ డాక్టర్ ఎం సోనీ బాలదేవి ఘనంగా సన్మానించారు. సరూర్ నగర్ స్టేడియంలో ప్రస్థానం ప్రారంభించిన తరుణ్ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని ఆమె కొనియాడారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రను ఈరోజు వరకు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్ధిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ ఉత్సవాలు తెలియజేస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.

0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం, కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం,
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి,
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి సమయం 10:55 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 138వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్. 10 ఏళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్ళు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటుండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13వ తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకుముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై 0 టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాలను చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరపున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతోన్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను

పదిహేనవ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాలని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2,60,00,000 పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు సెప్టెంబర్ 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను. నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు

ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తుశకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు, అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయం లాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వం మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కానీ మిత్రులారా, మనం భారతీయులం. సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనపారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన 2 అక్టోబర్ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాలని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాల్పంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు

చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రత సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్లీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం. ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం. ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని 1,00,000 మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాలు పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా
ఈ ప్రచారం

ఉచ్చారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి వేలాది మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును #drugfreeyouth అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్యరహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకొని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పనిచేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచకప్లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003లో మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ రెండు టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతూ ఉన్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్ సీనియర్ స్థాయిలో చాలామంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జాము లాంటి మురబ్బాలు చాలా ఇళ్లలో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చ్యవన్ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా ODOP, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరికాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరికాయ ప్రాసెసింగ్కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసీ గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ,
జామ్ లాంటి మురబ్బా,

జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ODOP కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాల్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరో చోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన, పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడియనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడియనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషన్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బాపాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు

0: ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయడంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడి పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత్ వెస్టిండీస్ మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలో జరుగుతుంది. ఇప్పుడు వార్తలు వివరంగా. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ ద్వారా ప్రపంచానికి భారతదేశం ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ఒక కొత్త ఉదాహరణను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఆకాశవాణిలో తన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ రేపు సర్జికల్ స్ట్రైక్ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నామని మోదీ తెలిపారు. ఉగ్రవాద దాడుల కారణంగా దేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు భారతదేశం ఇచ్చిన నిర్ణయాత్మక ప్రతిస్పందనే ఈ సర్జికల్ స్ట్రైక్ అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ వరకు ఉగ్రవాద దాడులకు తగిన ప్రతిస్పందన ఉంటుందనే సందేశాన్ని భారతదేశం పదే పదే పంపిందని ఆయన పేర్కొన్నారు.
1: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा.
0: ప్రస్తుతం జరుగుతున్న జనాభా గణన గురించి ప్రస్తావిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియ మొదటి దశ దాదాపు పూర్తయిందని మోదీ తెలిపారు. జనాభా గణన అనేది ప్రజలందరి జాతీయ బాధ్యత అని మోదీ చెప్పారు. గణన వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సదుపాయం ఎంతో సౌకర్యంగా ఉందని, ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారా తమతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవచ్చని ప్రధాని తెలిపారు. హిందీతో పాటు ఈ సదుపాయం మరో 16 భాషల్లో అందుబాటులో ఉంది. ప్రజలు జనాభా గణన ఆన్లైన్

0: పోర్టల్ను సందర్శించి తమ మొబైల్ ఫోన్తో లాగిన్ అవ్వాలని, తమ ప్రాంత వివరాలను, కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి సమర్పించాలని ప్రధానమంత్రి కోరారు.
1: జనగణన హం సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మన్ 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ జరూర్ నికాలే. జనగణనా కే లియే అప్నీ జానకారీ స్వయం దర్జ్ కర్నే కీ యే సువిధా బహుత్ ఆసాన్ హై.
0: నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత ఇటీవల మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక ముఖ్యమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను స్వీకరించారు. నషాముక్త్ యువ అభియాన్ 100 వారాల పాటు కొనసాగుతుందని మోదీ అన్నారు. ఇందులో మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న యువత కూడా భాగస్వాములుగా ఉన్నారు. కేవలం గత కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు.
1: యువాఓనే ఖుద్ భీ నషే సే దూర్ రహనే కీ ప్రతిజ్ఞా లీ హై ఔర్ ఇస్ సందేశ్ కో దూసరో తక్ పహుంచానే కీ జిమ్మేదారీ భీ లీ హై. యే సబ్ హో రహా హై నషా ముక్త్ యువా అభియాన్ కే తహత్. యే అభియాన్ 100 సప్తాహ్ తక్ చలేగా. ఇస్మే మై భారత్ కే వాలంటీర్ షామిల్ హై. ఎన్ఎస్ఎస్ సే జుడే హమారే యువా భీ ఇస్కా హిస్సా హై.
0: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత కాలంలో పర్యాటకం అంటే వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం మాత్రమే కాదని, అది ఉపాధి, స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఒక శక్తివంతమైన పునాదిగా కూడా మారుతోందని షెకావత్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం పర్యాటకాన్ని ఒక ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చేందుకు విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. దేశ వారసత్వం, సంస్కృతి, సహజ వైవిధ్యం దేశంలోని లక్షలాది యువతకు కొత్త అవకాశాలకు మార్గంగా మారాలని షెకావత్ అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు మనమంతా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్ధిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ పర్యాటక ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్ధిలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధ ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశపు అభ్యర్థిత్వానికి రాష్ట్ర విదేశాంగ మంత్రి సెర్జీ లవ్రోవ్ గట్టి మద్దతు తెలిపారు. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో లవ్రోవ్ ప్రసంగిస్తూ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడానికి రష్యా అనుకూలంగా ఉందని, శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం బ్రెజిల్ల అభ్యర్థిత్వాలకు మాస్కో మద్దతు ఇస్తుందని అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలో పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా సైనికవాదం, ప్రతీకారవాదం మార్గంలో ఉన్న జర్మనీ, జపాన్లకు అదనపు సీట్లు కేటాయించకూడదని లవ్రోవ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో వీటో అధికారాలు కలిగిన చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ అనే 5 శాశ్వత సభ్యులు, 2 కాలానికి ఎన్నికైన 10 తాత్కాలిక సభ్యులు ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రస్థానంలో 25 ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా జన్ సేవా సే దేశ్ సేవా అనే అలుపెరుగని నిబద్ధతతో ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈరోజు ఈ ప్రత్యేక ధారావాహికలో ఉపాధి కల్పనను ప్రోత్సహించే కీలకమైన డీప్ టెక్ రంగాలపై పనిచేసే స్టార్టప్ ఉద్యమాన్ని ప్రభుత్వం ఎలా తీర్చిదిద్దిందో తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 స్టార్టప్ ఇండియాకు పిలుపునిచ్చారు. ఇది చైతన్యవంతమైన వ్యవస్థాపక సంస్కృతికి పునాది వేసి వ్యూహాత్మక రంగాలలో ప్రైవేట్ భాగస్వామ్యానికి కొత్త మార్గాలను తెరిచింది. ఇది యువ భారతీయులను ఆవిష్కరణల ఆధారిత వృత్తులను చేపట్టేలా ప్రోత్సహించింది. ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో గత 24 గంటలుగా వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రాడూన్, తెహ్రీ, పౌరీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో చార్ధామ్ యాత్ర ఈరోజు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఐచీ నగోయాలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ 4 స్వర్ణ పతకాలు, 12 రజత

14 కాంస్య పథకాలతో కలిపి మొత్తం 30 పథకాలు సాధించింది. విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పథకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల, మహిళల జట్లు రెండూ స్వర్ణ పథకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చారిత్రాత్మక డబుల్ స్వీప్ సాధించిందని రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో అభినందించారు. భారత వెస్టిండీస్ మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. 2 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత వన్డే జట్టులో తిరిగి ఆడుతున్నారు. ఈ వన్డే సిరీస్లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహించనుండగా వెస్టిండీస్ జట్టుకు షాయ్ హోప్ సారథ్యం వహిస్తున్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈరోజు పనిచేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి 30 తేదీ వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈరోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తిస్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలలో కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తన 138వ మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు. దేశ ప్రజలందరూ స్వీయ నమోదు ద్వారా జనగణనలో భాగస్వాములు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అపరిష్కృతంగా ఉన్న పలు యుఎల్సీ దరఖాస్తులను పరిశీలించి క్రమబద్దీకరించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మహిళల్లో చైతన్యం నింపడమే లక్ష్యంగా నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన ర్యాలీని మంత్రి సీతక్క హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నుంచి జెండా ఊపి ప్రారంభించారు. వార్తలోని వివరాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగమైన మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి ద్వారా తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 138వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ మైభారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్, విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల భాగస్వామ్యంతో ఈ 100 వారాల ఉద్యమం ముమ్మరంగా సాగుతోందన్నారు. యువత తమ సొంత భాషల్లో వీధి నాటకాలు, గీతాలు, సామాజిక మాధ్యమాలలో #DrugFreeYouth ప్రచారాల ద్వారా సృజనాత్మకంగా అవగాహన కల్పించడం అభినందనీయమని కొనియాడారు.
1: युवाओं ने खुद भी नशे से दूर रहने की प्रतिज्ञा ली है और इस संदेश को दूसरों तक पहुंचाने की जिम्मेदारी भी ली है. ये सब हो रहा है नशा मुक्त युवा अभियान के तहत. ये अभियान 100 सप्ताह तक चलेगा. इसमें माई भारत के वॉलंटियर शामिल है. एनएसएस से जुड़े हमारे युवा भी इसका हिस्सा है.
0: దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ మొదటి దశ దాదాపుగా పూర్తయిందని, ఇప్పటివరకు 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలోని లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మంచు ప్రాంతాల్లోనూ ఈ సేకరణ సాగుతోందన్నారు. ప్రజలు జనగణన వెబ్సైట్ ద్వారా తమ ఫోన్స్ నుంచే 16 భాషల్లో స్వీయ నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
1: मैंने 15 अगस्त को भी देशवासियों से आग्रह किया था कि इसके लिए अपना समय जरूर निकालें. जनगणना के लिए अपनी जानकारी स्वयं दर्ज करने की ये सुविधा बहुत आसान है.
0: భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సైనికుల ధారియ సాహసాలను కొనియాడారు. ఈ చర్య ఉగ్రవాదంపై భారతదేశపు 0 టాలరెన్స్ విధానానికి నిదర్శనమని చెప్పారు. బాలాకోట్ విమానిక దాడి నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు భారత్పై కన్నెత్తి చూస్తే తగిన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు.
1: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा.
0: అలాగే 9/11 అమెరికా ఉగ్రదాడులు జరిగి 25 ఏళ్లైన సందర్భాన్ని ప్రస్తావిస్తూ అమాయక బాధితులకు ప్రధాని సానుభూతి తెలిపారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత తాను అమెరికా

0: పర్యటన వెళ్లినప్పుడు అమాయక ప్రజలకు నివాళులర్పించేందుకు న్యూయార్క్కు వెళ్లిన విషయాన్ని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. పోషకాహార మాసం సందర్భంగా సెప్టెంబర్ నెలలో పోషకాహార లోపంపై జరుగుతున్న పోరాటంలో ప్రజలంతా భాగస్వాములు కావడం అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఛత్తీస్గఢ్లో హర్ ఘర్ మునగా, గుజరాత్లో చిరుధాన్యాల వంటకాల పోటీలు, మహారాష్టలో అంగన్వాడీల అవగాహన, మిజోరాంలో తలౌ మాడియానా సంప్రదాయంతో పోషకాహార తోటల పెంపకం వంటి ప్రశంసనీయ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో 9 కోట్ల మంది లబ్దిదారులతో అంగన్వాడీ కేంద్రాలు పోషన్ ట్రాకర్ డిజిటల్ వ్యవస్థకు అనుసంధానమయ్యాయని తెలిపారు.
1: इस पहल के जरिए सस्ते और पौष्टिक स्थानीय खानपान को बढ़ावा दिया जा रहा है. महाराष्ट्र भी इस दिशा में सराहनीय प्रयास कर रहा है. मिजोरम में भी इस साल लोगों ने साथ मिलकर पोषण वाटिकाओं की देखभाल के लिए एक अभियान शुरू किया है. यह मिजो समाज के तलो मडियाना की परंपरा के अनुरूप है. इसका अर्थ है निस्वार्थ सेवा और दूसरों की मदद में हमेशा आगे रहना. ऐसे प्रयास బేహద్ సరాణీయ.
0: అక్టోబర్ 2వ తేదీ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయన అందించిన పరిశుభ్రత అనే జీవన మంత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వచ్ఛత కోసం దేశంలో యువత చేపడుతున్న చొరవలు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మధ్యప్రదేశ్లో నదీ ప్రక్షాళన, ఆంధ్రప్రదేశ్లో ప్రాచీన మెట్ల బావుల పునరుద్ధరణ, ముంబైలో బీచ్ల శుభ్రత, ఢిల్లీలో చెత్త వేరు చేసే అవగాహన, పశ్చిమ బెంగాల్లో పిక్నిక్ ప్రాంతాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.
1: कुछ ही दिनों बाद 2 अक्टूबर है पूज्य बापू की जयंती का दिन. बापू ने हमें जीवन के बहुत से मंत्र दिए हैं. स्वच्छता भी उनमें से एक है. हाल के दिनों में मैंने कहीं मध्य प्रदेश में कुछ नौजवान नदी की सफाई का काम कर रहे हैं, उनके छोटे से प्रयास में पूरा समाज जुड़ रहा है. ऐसे ही आंध्र प्रदेश में युवा पुरानी बावड़ियों और कुओं की सफाई कर रहे हैं. इससे हमारी पुरानी धरोहरों उसे फिर से संवारने का काम हो रहा है. स्वच्छता से सेवा कर रहे हैं.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఫిలిం నగర్, గౌతమ్ నగర్ చౌరస్తాలో స్థానిక ప్రజలు, బీజేపీ శ్రేణులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందనను తెలియజేశారు.
2: పేరు కొండోజు గోపినాథ్, వనపర్తి జిల్లా నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ భద్రత గురించి, సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడడం జరిగింది. ఒక భారతీయుడిగా ఎంతో గర్వపడుతున్నాను.
3: తినిమధు, వనపర్తి జిల్లా. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ దృష్ట్యా మన పరిసర ప్రాంతాల్లో ఉన్న పురాతన బావులు గాని, కొలనులు గాని, వాటిని శుద్ధీకరణ చేసే విధంగా మన పరిసర ప్రాంతాల్లో కూడా శుద్ధీకరణలో భాగంగా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా.
4: నా పేరు అమీర్శెట్టి రాజకుమార్. నేను మంచిర్యాల జిల్లా. ఈరోజు మన్ కీ బాత్ ప్రోగ్రామ్ వినాయక చవితి గురించి మన ప్రజలందరూ ఐక్యంగా ఉన్నారు అని చెప్పేసి వారి కూడా చెప్పడం చాలా సంతోషదాయకం.
5: ఐ యామ్ ప్రగతి, ఎ స్టూడెంట్ ఆఫ్ జెఎన్టీయు జగిత్యాల. టుడే ఐ లిసన్ టు మన్ కీ బాత్ అండ్ ఐ ఫౌండ్ మెనీ ఆఫ్ ది పాయింట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్. టుడే మెనీ యంగ్స్టర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ క్లీనింగ్, ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ ఎ సస్టైనబుల్ క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఫర్ పీపుల్ అండ్ బయోడైవర్సిటీ.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం 2020 ద్వారా విద్యార్థి కేంద్రీకృత విద్య సాధ్యమవుతుందని ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖ క్వాలిటీ జిల్లా కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్ అన్నారు. విద్యార్థుల్లో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం ద్వారా చిన్ననాటి నుంచి విద్యార్థులు అన్ని రకాల సామర్థ్యాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
6: జాతీయ నూతన విద్యా విధానం 2020 అనేది విద్యార్థిని కేంద్రంగా చేసుకుని సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఒక సమగ్ర విద్యా దృక్పథం అని నేను భావిస్తున్నాను. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, ప్రాథమిక స్థాయిలో ప్రతి విద్యార్థి చదవడము, అర్థం చేసుకోవడం, రాయడము, ప్రాథమిక గణిత నైపుణ్యాలను సాధించడము భవిష్యత్ విద్యకు బలమైన పునాది.
0: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల ఆశీస్సులతో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈవీఎంలపై ఎన్నికల కమిషన్ పనితీరుపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
7: ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనటువంటి వాళ్ళు ఇదే రకమైనటువంటి వితండవాదం చేస్తారు. మేము చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గాని సుపరిపాలన ఆధారంగానే ప్రజలు నరేంద్ర మోడీ గారు

0: భారతీయ జనతా పార్టీని ఎన్డీఏని ఆశీర్వదిస్తున్నారు తప్ప ఇంట్లో ఎలక్షన్ కమిషన్ ఈవీఎంల కారణంగా మేము అధికారంలో రావడం లేదు. మేము ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాం. దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాము.
1: దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న యూఎల్సీ దరఖాస్తుల పరిష్కారానికి జీవో 455, 456, 747, 92ల కింద మెమో నెంబర్ 48062 ప్రభుత్వం జారీ చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. అర్హత ఉన్న కేసులు పరిశీలించి నిబంధనల ప్రకారం క్రమబద్దీకరణ చర్యలు వేగవంతం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఈ ఉదయం నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన ర్యాలీని రాష్ట మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయి చికిత్స సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత ప్రధాన ఎన్నికల కమిషనర్దేనని, ఆయన్ను వెనకేసుకురావడం మానుకుని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ రాష్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీని డిమాండ్ చేశారు. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని పల పరిశోధన కేంద్రంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఘనంగా నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన బాపూజీ ఆశయాలు నేటితరానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే కొనియాడారు. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో హైదరాబాద్ సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ పక్కి చంద్రకళ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు మనతో చంద్రకళ పక్కి గారు ఉన్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రంలో వర్క్ చేస్తారు మేడం. అలాగే సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కేవలం తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా దానివల్ల వచ్చే లాభాలు అందరికీ, కేవలం ఫార్మర్సే కాదు, ఇక్కడ వ్యవసాయదారులే కాదు, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలిసేలాగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ఎన్నో సభల్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతున్నారు, మన దగ్గర ఏం ఫాలో అవుతున్నారు అన్న నాలెడ్జ్ ఎక్స్చేంజ్లో చేసే దాంట్లో కూడా మేడం పార్టిసిపేట్ చేస్తున్నారు. మేడం, వీ వెల్కమ్ యూ టు దిస్ ప్రోగ్రామ్.
2: థ్యాంక్ యూ నిహార గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ.
1: మరి సుస్థిరమైన భవిష్యత్తు కోసం ఎన్నో మనం చేస్తున్నాం. మన జీవనశైలి సుస్థిరంగా ఉండాలి అని ప్రయత్నిస్తున్నాము, మన ఆహారపు అలవాట్లు సుస్థిరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాము, అలాగే ఇంధనం, సుస్థిరమైన ఇంధనం మనం వాడాలి అని ప్రయత్నిస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యమైనది వ్యవసాయం, దాని మీదే మన జీవితాలన్నీ ఆధారపడి ఉన్నాయి. మరి వ్యవసాయంలో సుస్థిరమైన పద్ధతులు పాటించడం చాలా ముఖ్యం. మరి ఆ అంశం మీద మీరు ఎంతో రీసెర్చ్ చేస్తున్నారు, చాలామందికి దాని లాభాలు చాటి చెప్తున్నారు, కాబట్టి ఈరోజు మీ గురించి తెలుసుకుంటూ మీరు చేసే వర్క్ గురించి కూడా మా శ్రోతలకి చెప్పాలనుకుంటున్నాను మేడం. మరొకసారి స్వాగతం మీకు. మనం గతంలో కలుసుకున్నాం కదా ఆకాశవాణిలో మహిళా దినోత్సవం అప్పుడు మాట్లాడాం, కానీ ఆ 15 నిమిషాలు నాకు సరిపోదనిపించింది. సో మేడం, ఇంత ఎక్సెసివ్గా మీరు వర్క్ చేస్తున్నారు సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫీల్డ్లో,

0: మీ ఎడ్యుకేషన్ మీకు దీనికి ఎలా సహాయపడింది? మీరు ఏం చదువుకున్నారు?
1: యాక్చువల్గా ఇక్కడ ఎగ్జాంపుల్ నేననే చెప్పచ్చు, ఎందుకంటే నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక ఎంకామ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అగ్రికల్చర్ డిగ్రీ కానీ ఏమీ లేదు. యాక్చువల్గా నా ప్రొఫెషనల్ కెరియర్ స్టార్టెడ్ ఫ్రమ్ 2003. 2003లో నేను కేర్ ఇండియా ఇంటర్నేషనల్ ఎన్జిఓలో కూడా వర్క్ చేశాను. యాక్చువల్గా అప్పుడైతే నేను అడ్మిన్ కమ్ ఫైనాన్స్ అసిస్టెంట్గానే, అయితే సిఎస్ఏలో సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో నేను 2010లో జాయిన్ అయ్యాను. అప్పుడు కూడా నేను అకౌంట్స్ కమ్ అడ్మిన్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. యా, జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒక 4-5 ఇయర్స్ అకౌంట్స్ ఆఫీసర్గానే వర్క్ చేశాను. చేస్తున్న క్రమంలో ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ వర్క్స్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండేది నాది, అంటే ప్రోగ్రామ్ టీమ్తో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని ఆ వర్క్స్లోని. తర్వాత ఏమైనా మీటింగ్స్ అయినా ట్రైనింగ్స్ అయినా వాళ్ళతో పాటు ఫీల్డ్ విజిట్స్కి వెరిఫికేషన్ అవన్నిట్లో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వడం వలన నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పవచ్చు.
0: సో మీ ఎడ్యుకేషన్తో ఏమీ సంబంధం లేదు, వృత్తిరీత్యా మీరు అకౌంట్స్ ఆఫీసర్గా జాయిన్ అయినప్పటికీ కూడా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
1: నౌ ఐఎమ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ సర్టిఫికేషన్.
0: ఆర్గానిక్ సర్టిఫికేషన్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్కి మీరు ప్రోగ్రామ్ డైరెక్టర్. మేడం, దీన్ని నేను ఒక అద్భుతమైన అచీవ్మెంట్గానే పరిగణిస్తాను. ఐ కంగ్రాచులేట్ యూ మేడం.
1: థ్యాంక్ యూ.
0: అంటే ఇంకోటి ఏంటంటే, మీరు అకౌంట్స్ ఆఫీసర్గా జాయిన్ అయినప్పటికీ కూడా మీ ప్యాషన్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్న దాని వైపు మీరు ఆర్గానిక్గా వెళ్ళిపోయారు.
1: అయితే దీనికి ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మా డైరెక్టర్ ఎవరైతే డాక్టర్ జీవి రామంజనాయల్ గారు ఉన్నారో, అతను చాలా ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్. అది నేను ఆ ఆర్గనైజేషన్తో అతనితో కలిసి పనిచేయడం నాకైతే ఇప్పటికీ ప్రౌడ్ ఫీలింగ్. ఎందుకంటే అతను కంప్లీట్గా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పాలసీ లెవెల్ ఇష్యూస్ అవనివ్వండి, లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ టెక్నికల్ సపోర్ట్ వీటన్నిటిలో కూడా అతను ఎక్స్పర్ట్. సో అలాంటి ఆర్గనైజేషన్లో నేను పనిచేయడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంకొకటి ఏంటంటే, నాకు ఒక ఆపర్చునిటీ కూడా ఇచ్చారు. మీరు ప్రోగ్రాంలోకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే షిఫ్ట్ అవ్వచ్చు అన్న ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నేను దాన్ని, ఆ ఆపర్చునిటీని వినియోగించుకొని దాని మీద ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నా మైండ్లో నా ఎడ్యుకేషన్ పరంగా చూస్తే అకౌంట్స్లో కూడా ఆడిటింగ్ అనేది ఒక పార్ట్. సో దాన్ని నేను, అదే ఆడిటింగ్ మీన్స్ వెరిఫికేషన్, అదే వెరిఫికేషన్ని నాట్ ఓన్లీ అకౌంట్స్, ఫర్ ఎనీవేర్ వీ కెన్ యూటిలైజ్, రైట్? సో ఆ విధంగా ఇప్పుడు ఈ ఆర్గానిక్లో కూడా రియల్లీ అది ఆర్గానిక్గా కాదా అనేది ఎలా వెరిఫై చేయొచ్చు
0: నిర్ధారించడానికి మీరు ఆ ప్రిన్సిపల్స్ ఇక్కడ వాడారు.
1: ఎస్, ఫర్ వెరిఫికేషన్.
0: నాకు తెలిసి దానికి మీరు ఒక గైడ్ లైన్స్ తయారు చేసి ఉంటారు,
1: సెట్టింగ్ అప్ గైడ్ లైన్స్, తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ మాడ్యూల్స్, కరికులమ్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంటాం. ఇట్ డిపెండ్స్ అప్ ఆన్ పార్టిసిపెంట్స్, అంటే మనకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి ఫార్మర్స్ దగ్గర నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా ట్రైనింగ్స్ అవి ఇస్తుంటాము. సో ఏ పార్టిసిపెంట్స్కి ఏ విధంగా అయితే రీచ్ అవుతుంది మెసేజ్ అన్న దాని మీద కూడా మేము ట్రైనింగ్ మాడ్యూల్స్, గైడ్ లైన్స్, కరికులమ్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంటాం. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ తీసుకొచ్చిన మాడ్యూల్ని ఫార్మర్స్కి మనం చెప్పలేం. సో వాళ్ళకి ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ విధంగా వాళ్ళకి, ఏ విధంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఈ సబ్జెక్ట్ మీద అన్న దాని మీద మేము ఎక్కువగా
0: ఇక్కడ పరిస్థితులను బట్టి దాన్ని మోడిఫై చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు పారామీటర్స్ సెట్ చేస్తారు. చాలా బాగుంది మేడం. అంటే క్వాలిటీ గురించి డెఫినెట్గా ఈరోజు మాట్లాడాలి. అది ముఖ్యంగా మీరు ఇందాకే చెప్పారు, మనం మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెద్దగా లేరని అదో పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఇప్పుడు ఈ సర్టిఫికేషన్ ఏంటి, అసలు ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తారు, ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి మళ్ళీ దాన్ని చేయొచ్చా, దాని బ్రాండింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయినాయి. అయితే దానికంటే ముందు, అసలు మనం ఇప్పుడు దాకా సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు అని మాట్లాడుకుంటున్నాం, సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. సో ఈ సస్టైనబిలిటీ అన్నది, అది ప్లానెట్కి సస్టైనబిలిటీనా, ఫార్మర్కా, లేకపోతే వాళ్ళ ఫార్మ్ ల్యాండ్కా, దేన్ని సస్టైనబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం?
1: సస్టైనబిలిటీ అనేది అన్ని యాంగిల్స్లో కూడా చూడాలి. ఇప్పుడు నాట్ ఓన్లీ ఫార్మర్స్ కావచ్చు, గ్లోబల్ లెవెల్ ఎన్విరాన్మెంటల్, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. అయితే ఇవన్నీ మనం ఎదుర్కొని ముందుకే సాగాలి అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్

0: ఎగ్జాంపుల్ ఫార్మర్స్కి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి డిఫరెంట్ స్కీమ్స్తో సపోర్ట్స్ అలాంటివి ఉన్నాయి. అది సపోర్ట్ ఉన్నా లేకున్నా కూడా ఫార్మర్ షుడ్ కంటిన్యూ ద ప్రాక్టీసెస్. అంటే వాళ్ళంతటా వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలిగి ఈ విధంగా చేస్తే ఎన్విరాన్మెంట్కి మంచిది, తర్వాత మనకి కూడా మంచిది, మనం పండిస్తున్న పంటని సరైన ఫుడ్ని మనం బయట వాళ్ళకి అందిస్తున్నాము అన్న సాటిస్ఫాక్షన్ ఫార్మర్కి కూడా కలిగేటట్టు చేయాలి. అంటే ఆ సస్టైనబిలిటీ ఏంటంటే ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా కూడా ఫార్మర్ షుడ్ కంటిన్యూ ద సేమ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అవన్నీ కూడా. అయితే అది కంటిన్యూ చేయాలి అంటే ఫస్ట్ అసలు ఎలా ఏ విధమైన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి అనేది కూడా అవసరం. అది
1: మేడం, మరి ఇప్పుడు మనం అటు ఎన్వైర్న్మెంట్కి, ఇటు రైతుకి, అటు కస్టమర్కి, ఎవరైతే ఆ ప్రొడ్యూస్ని కొనుక్కుంటారో వాళ్ళకి, అందరికీ లాభసాటిగా ఉండాలి అంటే ఈ సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు ఫాలో అవ్వాలి అనుకుంటున్నాం. మరి ఈ సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల్లో కేవలం ఆర్గానిక్ ఫార్మింగే భాగమా, అది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా, అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలోనే పెంచడమా, ఇంకా ఏమన్నా ఉందా దాని
0: యా
1: కండిషన్లో?
0: నేచురల్ అయితే మనకి ఇక్కడ ఒకటి ముఖ్యంగా ఆలోచించాలండి. ఇప్పుడు మనం ఈ ట్రాన్జిషన్ సిస్టమ్ అనేది ఓవర్ నైట్ రైతుని మీరు కన్వెన్షనల్ నుంచి ఆర్గానిక్లోకి షిఫ్ట్ అవ్వండి అంటే జరిగేది కాదు. దీనికి కూడా కొంత టైం పడుతుంది. ఫస్ట్ కన్వెన్షనల్ నుంచి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్,
1: ఓకే.
0: అంటే అక్కడ ఏంటంటే పెస్టిసైడ్ యూసేజ్ తక్కువ ఉంటుంది, తర్వాత వాళ్ళు యూజ్ చేసేది కూడా అంత హార్మ్ఫుల్గా ఉండదు అనేది. సో కన్వెన్షనల్ కన్వెన్షనల్ తర్వాత గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ ఎన్పిఎం, నెక్స్ట్ ఈ పీజీఎస్, ఐసీఎస్, ఇలా స్టెప్ బై స్టెప్ వాళ్ళు షిఫ్ట్ అవుతూ ఉండాలి. అది ఆ విధంగా మనం ఏంటంటే మెయిన్ రైతులకి సరైన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలిస్తే కనుక వాళ్ళు కూడా కంపల్సరీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తారు.
1: మేడం, మరి మీరు చెప్పారు కదా స్టెప్ బై స్టెప్ ఈ ట్రాన్సిషన్ అనేది ఉంటుంది అని. కన్వెన్షనల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే మందులు వేయడం, ఫర్టిలైజర్స్ వేయడం, ఇవన్నీ చేస్తుంటారు. మెల్లమెల్లగా వాళ్ళు నేచర్ అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్ వైపు వచ్చే క్రమంలో భూమిలో ఆల్రెడీ ఉన్న కెమికల్ కంటెంట్ సంగతి ఏమిటి, అది అలాగే ఉంటుందా, అది కూడా గ్రాడ్యువల్గా తగ్గుతుందా?
0: అది గ్రాడ్యువల్గా తగ్గాలి కంపల్సరీ. ప్రజెంట్ ఏంటంటే మనకి ఈ కన్వెన్షనల్ ఫార్మింగ్ నుంచిలో నేచురల్ ఫార్మింగ్ కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, రైతు షిఫ్ట్ అవుతున్న క్రమంలో మినిమం 3 to 5 ఇయర్స్ టైం పడుతుంది కంప్లీట్గా వాళ్ళు ఆర్గానిక్ ఫామ్ అవ్వడానికి. ఒక రైతును మనం సేంద్రియ రైతు అనడానికి, ఆర్గానిక్ ఫార్మర్ అనడానికి మినిమం 3 ఇయర్స్ అయితే కంపల్సరీ టైం తీసుకుంటుంది.
1: ఓకే, 3 ఇయర్స్ టైం పడుతుంది. మరి కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడినప్పుడు పురుగులు అమాంతంగా చచ్చిపోతాయి, పంట అలాగే ఉంటుంది పాడవకుండా, ప్రొడ్యూస్ ఎక్కువ ఉంటుంది, అలాగే సెల్లబిలిటీ కూడా ఉంటుంది, చూడ్డానికి చాలా బాగా మంచి రంగుతో నిగనిగలాడుతూ కనపడుతూ ఉంటాయి, అందరూ కొంటారు. మరి అవి తగ్గిస్తూ సేంద్రియ పద్ధతిలో పెంచినప్పుడు ఆ క్వాలిటీ కనపడదు, రైతుకి కొంత నష్టం జరగొచ్చేమో, మరి మీరు ఎలా కన్విన్స్ చేస్తున్నారు మేడం రైతుల్ని?
0: అయితే ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ప్రోడక్ట్ చూడడానికి గుడ్ లుకింగ్ ఉంటుంది, తర్వాత ఈల్డ్ ఎక్కువ వస్తుంది, ఇవన్నీ అనుకుంటాం, కానీ హెల్త్ వైజ్ చూస్తే కనుక చాలా రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే, కోవిడ్ టైంలో చూస్తే, అసలు ఆఫ్టర్ కోవిడ్ బిఫోర్ కోవిడ్ చాలా అవేర్నెస్ వచ్చింది అంతమందిలో, కన్జ్యూమర్స్లో. ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఆన్ మెడిసిన్స్ వీ కెన్ హ్యావ్ గుడ్ ఫుడ్ కదా అన్న, అంటే మనం హెల్దీ లైఫ్ హెల్దీగా ఉండాలి, మన పిల్లలకి కూడా హెల్దీ ఫుడ్ పెట్టాలి అన్న అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా వచ్చింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నది ఏంటంటే ఖర్చు విషయంలో కూడా ఆలోచించట్లేదు, 10 రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు కానీ క్వాలిటేటివ్ ఫుడ్ మాకు దొరికితే చాలు అన్న రకంలో ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఫార్మర్ పండించిన ప్రొడ్యూస్ కూడా మనం డిమాండ్ క్రియేట్ చేయాలి. అయితే రైతు ఎప్పుడు దీనికోసం ముందుకు వస్తారు ఆర్గానిక్ ఫార్మింగ్ కోసము అంటే వాళ్ళకి కూడా అష్యూర్డ్ మార్కెట్ అనేది చాలా అవసరం. ఎందుకు అంటే రైతు ఇంత కష్టపడి పండించిన తర్వాత రైతు ఎక్కడ అమ్ముకోవాలి, మార్కెట్ ఒక ప్లాట్ఫామ్ అనేది రైతుకి క్రియేట్ చేస్తే కనుక గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సేమ్ అదే విధంగా ఈ నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్, ఆర్గానిక్ ప్రొడ్యూస్ కూడా సెపరేట్గా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, వేర్ హౌసెస్ అట్లాంటివన్నీ ఉంటే కనుక కంపల్సరీ రైతులు కూడాను వాళ్ళు కూడా దీంట్లోకి మారడానికి అవకాశం ఉంటుంది. అదొక

0: నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఇంత కష్టపడి పండించిన దానికి ఒక గిట్టుబాటు ధర, తర్వాత వాళ్ళకి ఒక ప్రీమియం ప్రైస్, వాళ్ళు పండించే పంటకి ఒక గుర్తింపు, అవన్నీ రావాలి అంటే మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొంత సపోర్ట్ అనేది అవసరం
1: ఓకే,
0: రైతులకి.
1: ఇప్పుడు అలాంటి సపోర్ట్ ఏమన్నా ఉందా మేడం? ఎన్జిఓస్ అయితే చేస్తున్నాయి, మీ లాంటి వాళ్ళు
0: ఎన్జిఓస్
1: చేస్తున్నారు.
0: చేస్తున్నాయి, గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి, అన్ని రాష్ట్రాల్లోనూ బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మనకి తెలంగాణ విషయానికి వస్తే, యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వరకు మనకి తెలంగాణలో ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో, యాజ్ ఎ సిఎస్ఏగా, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్గా, ఆ ప్రాంతాల్లో ఉన్న రైతులు కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ గుడ్ థింగ్ దట్ ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా నేచురల్ ఫార్మింగ్ చేయడానికి ఒక స్టెప్ ముందుకు వేశారు. మనకి తెలంగాణలో కూడా నేచురల్ ఫార్మింగ్ చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నారు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. హోప్ఫుల్లీ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ తెలంగాణలో కూడా ఒక మంచి కార్యక్రమం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను.
1: తప్పకుండా ఆశిద్దాం మేడం. అలాగే మేడం, నేను ఇందాక అన్నట్టు సోషల్ మీడియా అంతా కూడా అదే చర్చ నడుస్తోంది. అసలు ఏంటి సర్టిఫికేషన్? మనకి అందంగా ప్యాకెట్లలో పెట్టి ఆర్గానిక్ అని చెప్పి పప్పులు ఉప్పులు అన్నీ అమ్ముతూ ఉన్నారు. సో దాని ప్రైస్ కూడా మామూలు దానికంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఇది ఆర్గానిక్ సర్టిఫైడా కాదా అన్నది ఎలా తెలుసుకోవాలి? అది ప్యాక్డ్ ఫుడ్ విషయానికి వస్తే, అన్ప్యాక్డ్ వెజిటబుల్స్ ఉంటాయి, ఇది ఆర్గానిక్ అని చెప్పేసి అమ్ముతారు. అది ఫ్రూట్ కానివ్వండి, వెజిటబుల్ కానివ్వండి, లీఫీ వెజిటబుల్స్ ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద ఫోలియేజ్తో కనిపిస్తూ ఉంటాయి, మరి ఇవి ఆర్గానిక్కా కాదా అని మనం ఎలా తెలుసుకోవాలి?
0: అయితే ఈ సర్టిఫికేషన్ అనేది ముఖ్యంగా అసలు ఎందుకు, ఆ ప్రశ్నకు వస్తే కనుక, పెరుగుతున్న సేంద్రియ వ్యాపారం, ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటున్నారు, కానీ నిజంగా అది ఆర్గానిక్గా కాదా అని తెలుసుకోవాలి అంటే సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ అవసరం. అదేవిధంగా డిస్టెన్స్ బిట్వీన్ కన్జ్యూమర్ టు ప్రొడ్యూసర్, అంటే మనకి ఈ పంట పండించే ఉత్పత్తిదారునికి, రైతుకి, కొనుక్కునే కన్జ్యూమర్స్కి మధ్య చాలా గ్యాప్ అనేది ఉంది. సో ఈ మధ్యలో ఏమైనా జరగవచ్చు, అంటే నిజంగా అది ఆర్గానిక్గా కాదా అనడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు విశాఖపట్నం నుంచి ఒక ప్రోడక్ట్ వచ్చింది, అది తెచ్చి మనం హైదరాబాద్ స్టోర్స్లో పెడుతున్నాం.
1: కరెక్ట్.
0: సో అది నిజంగా అది ఆర్గానిక్గా కాదా, ఆ ట్రేసబిలిటీ ఎట్లా తెలుసుకుంటాం, ఆ సోర్స్ ఆఫ్ ది ప్రొడ్యూస్ ఎలా తెలుసుకోవాలి, ఈ ఫార్మర్ నుంచి ఈ విలేజ్ నుంచి వచ్చింది అని తెలుసుకోవాలి అంటే వాటన్నిటికీ కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అవసరం. అయితే మనకి ఇప్పుడు ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్, అయితే మనకి ఇక్కడ ఇండియాలో ఏంటంటే టూ కైండ్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పీజీఎస్, పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్, ఇది అక్రిడేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ త్రూ ఎన్సిఓఎన్ఎఫ్, నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్. వాళ్ళ ద్వారా మనకి ఒక రకమైన సర్టిఫికేషన్ సిస్టమ్ ఉన్నది. అదేవిధంగా మనకి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఒకటి ఉన్నది, ఐసిఎస్ సర్టిఫికేషన్. ఈ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఏంటంటే మనకి అక్రిడేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అపిడా నుంచి వస్తుంది. అయితే ఇక్కడ మనకి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ఈ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ద్వారా ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే ఈ సర్టిఫికేషన్ సిస్టమ్ని యూజ్ చేస్తారు. అలా కాకుండా మనం విత్ ఇన్ ద కంట్రీ ఎక్కడైనా కూడా అమ్ముకోవచ్చు అనుకుంటే ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అనేది సరిపోతుంది.
1: మేడం, ఇందాకే మీరు చెప్పారు విశాఖపట్నం నుంచి వచ్చి ఒకళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ అని. సో దానికి సిమిలర్గా ఉన్న నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఒక షాప్ ఉంది, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇచ్చట అమ్మబడును, ఇచ్చట సేంద్రియ ఉత్పత్తులు అమ్మబడును అని ఒక షాప్ పెట్టారు. ఆ షాప్ యజమానికి ఒక ఎకరం భూమి కూడా లేదు, రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఈయన అమ్ముతున్నారు. సో ఇలా అమ్మినప్పుడు ఆ సర్టిఫికేషన్ రైతు దగ్గర ఉంటుందా, వెండర్ దగ్గర ఉంటుందా, ఇది అమ్మే వాళ్ళ దగ్గర ఉంటుందా?
0: మంచి క్వశ్చన్. అయితే ఇక్కడ మనకి సర్టిఫికేషన్ అనేది ఎప్పుడు కూడాను మనం ఒక సర్వే నెంబర్తో రిజిస్టర్ చేయబడిన పొలానికి మనం ఫస్ట్ రిజిస్టర్ చేస్తాం. ఆ పర్టిక్యులర్ ప్లాట్లో రైతు ఏమైతే పంటలు వేసి పండిస్తారో ఆ ప్రొడ్యూస్ని మనం ఆర్గానిక్గా ట్రీట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ సర్టిఫికేషన్ వల్ల ఈ ట్రేసబిలిటీ సిస్టమ్ అనేది ఎలా తెలుస్తుంది, ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అంటే, మనకి ఈ సర్టిఫికేట్ రావాలి అన్నా కూడా కొంత సమయం పడుతుంది. ఇమీడియట్లీగా నేను ఈరోజు రిజిస్టర్ చేసుకొని నేను పండించే పంటకి నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అంటే అది జరిగే పని కాదు. అది ఏమైనా మార్కెట్లో కొనుక్కునే ఒక ఐటెం లాంటిది కాదు. ఎందుకు అంటే మనకి ఈ సర్టిఫికేషన్ ఎందుకు అంటే, ఇట్స్ లోకల్లీ ఫోకస్డ్ ఆన్ క్వాలిటీ.

0: క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం ఈ సర్టిఫికేషన్ అనేది ఒక వెరిఫికేషన్ ప్రాసెస్. అంటే నిజంగా రైతులు ఏదైతే ఈరోజు ఆర్గానిక్ అని క్లెయిమ్ చేస్తున్నారో, నిజంగా వెదర్ ఇట్ ఈస్ ఆర్గానిక్ ఆర్ నాట్ అనే దానికి ఒక ఎవిడెన్సెస్. అంటే ఇది ఎలా ఎవిడెన్సెస్, దీంతో సర్టిఫికేట్తో ఏమవుతుంది అనుకుంటే, ఇక్కడ మనకి వెరిఫికేషన్ ప్రాసెస్లో ఏంటంటే మనకి వన్స్ రైతు రిజిస్టర్ చేసుకున్న తర్వాత రైతుకు సర్టిఫికేట్ పొందాలి అంటే ఇట్ విల్ టేక్ మినిమమ్ 3 మంత్స్ ఆఫ్ టైం.
1: ఓకే,
0: కంపల్సరీ. ఎందుకు అంటే వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మేము వాళ్ళకి ఓరియంటేషన్ ఇస్తాం రైతులకి, దీని సర్టిఫికేట్ వలన దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా పద్ధతులన్నీ పాటించాలి, తర్వాత ఈ స్టాండర్డ్స్ అన్నీ వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలి, ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు ఏమేమి బుక్స్ ఆఫ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఫార్మర్ డైరీస్, తర్వాత మీటింగ్ రిజిస్టరు, ట్రైనింగ్ రిజిస్టరు. మనకి పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టంలో ఏంటంటే గ్రూప్ సర్టిఫికేషన్ అని ఉంటుంది, సింగిల్ ఫార్మర్ సర్టిఫికేషన్ ఉంటుంది, లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ అని 3 కైండ్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి మాడ్యూల్స్. సో సింగిల్ ఫార్మర్ సర్టిఫికేషన్ అంటే ఇండివిజువల్గా రైతు రిజిస్టర్ చేసుకొని తన పొలానికి తను పండించే పంటకి సర్టిఫికేట్ కావాలని అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్ సర్టిఫికేషన్ అంటే మినిమం 5 మెంబర్స్ ఉండాలి, మ్యాక్సిమం 15 to 20 మెంబర్స్ ఉంటే కనుక ఒక గ్రూప్గా వాళ్ళు ఫామ్ అయ్యి గ్రూప్ మెంబర్స్ అందరూ కలిపి సర్టిఫికేషన్ కోసం అప్లై చేసుకుంటారు. అదొక రకం. అలా కాకుండా లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ అంటే ఎంటైర్ విలేజ్, గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ఆర్గానిక్ ఆర్ నేచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతులు ఉన్నట్టయితే కనుక ఆ విలేజ్లో ఉన్న రైతులందరినీ కూడా మనం లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ స్కీమ్ కింద ఉన్నాయి. మేము దంతెవాడలో 110 విలేజెస్కి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మనకి ఎంటైర్ డిస్ట్రిక్ట్ దంతెవాడలో చూస్తే 227 విలేజెస్, దాంట్లో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 110 విలేజెస్కి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి
1: ఈవెన్
0: అనదర్ 50% కూడా 80% రేంజ్లో ఉంది. సో అనదర్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో దంతెవాడ డిస్ట్రిక్ట్ విల్ బి కైండ్ ఆఫ్ ఆర్గానిక్ డిస్ట్రిక్ట్.
1: ఓకే, అలా నార్త్ ఈస్ట్ లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నట్టున్నాయి కంప్లీట్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు దంతెవాడలో కూడా వి విల్ సీ ఇట్ ఇన్ అనదర్ 2 to 3 ఇయర్స్ అన్నమాట.
0: ఇప్పుడు ఆల్ ఓవర్ కంట్రీలో ఏరియా వైజ్ చూస్తే దంతెవాడ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్, బికాస్ ఇక్కడ ప్రెసెంట్ 65,000 హెక్టార్స్ ఆఫ్ ఏరియా మేము ఆల్రెడీ సర్టిఫై చేస్తున్నాం. ఇది సెకండ్ ఇయర్, లాస్ట్ ఇయర్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ ఇష్యూ చేసాం. ఈ ఇయర్ సెకండ్ ఇయర్, ఇప్పుడు మనకి ఖరీఫ్లో ఇన్స్పెక్షన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అయినాక వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఈ ట్రేసబిలిటీ సిస్టమ్ విషయానికి వస్తే కనుక మనకి ఏంటంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రైతు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో నిజంగా అది ఆర్గానిక్గా కాదా అని తెలుసుకోవాలి అంటే వెరిఫికేషన్ ప్రాసెస్ ఇంపార్టెంట్. అయితే ఈ వెరిఫికేషన్ అనేది కూడాను మనకేంటంటే ఇది ఒక పోలీసింగ్ లాగా కాదు. ఏంటంటే మనం రైతు యొక్క పొలం పరిస్థితి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే రైతు ఏమేమి పద్ధతులు పాటిస్తున్నారు, నిజంగా రైతుకు దీని మీద అవగాహన ఉందా లేదా, తర్వాత ఎన్ని నెలలకు ఒకసారి వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు, ఏమైనా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యారా లేదా, ఈ వివరాలన్నీ కూడా మేము వెరిఫికేషన్లో భాగంగా ఇవన్నీ వెరిఫై చేస్తాం. మేము ఇన్స్పెక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు రైతులతో మాట్లాడతాం, అదేవిధంగా ఫామ్ విజిట్ చేస్తాం, వాళ్ళు బఫర్ జోన్ విడిచిపెట్టారా లేదా, చుట్టుపక్కల పరిసరాలన్నీ క్లీన్గా ఉంచుకున్నారా లేదా, వీళ్ళు పద్ధతులన్నీ చుట్టూ బార్డర్ క్రాప్స్ పెడుతున్నారా లేదా, ఈ వివరాలన్నీ ఈ విషయాలన్నీ కూడా మేము ఇన్స్పెక్షన్లో భాగంగా అబ్జర్వ్ చేస్తాం.
1: అయితే మేడం, మీరు రకరకాల ప్రమాణాలు మీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సర్టిఫికేషన్ ఒక ప్రాసెస్ లాగా
0: జరుగుతుంది,
1: కొన్ని సంవత్సరాల పాటు అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇస్తారు. మరి వెండర్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది, అక్కడ వాళ్ళు ప్రొక్యూర్ చేసింది 100% సర్టిఫైడా కాదా అన్నది ఎలా తెలుసుకోవాలి కన్స్యూమర్?
0: అయితే ఇక్కడ మనకి దీంట్లో భాగంగానే వన్స్ సర్టిఫికేట్ జనరేట్ అయిన తర్వాత వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. క్యూఆర్ కోడ్ జనరేట్ అయినప్పుడు ఏంటంటే మనం ఆ క్యూఆర్ కోడ్ని ప్యాకెట్ మీద, జనరల్గా మనకి డిపార్ట్మెంట్ స్టోర్స్లో చూడండి, ప్యాకెట్ బ్యాక్ సైడ్ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, మనం స్కాన్ చేస్తే కనుక ఆ ప్రోడక్ట్ వివరాలు

0: అన్నీ కనిపిస్తాయి మనకి.
1: ఓకే
0: అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ ఆర్గానిక్ ప్రొడ్యూస్లో కూడా ఏంటంటే, మనం జస్ట్ వన్స్ ఫార్మర్కి సర్టిఫికేట్ జనరేట్ అయిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్టయితే, కన్జ్యూమర్స్ ఎవరైనా స్కాన్ చేసినట్టయితే, వాళ్ళు సోర్స్ ఆఫ్ ది ప్రొడ్యూస్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వాటి ఉత్పత్తి యొక్క మూలాలను తెలుసుకోవచ్చు. అంటే ఈ ప్రోడక్ట్ ఏ రైతు దగ్గర నుంచి వచ్చింది, ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఏ లోకల్ గ్రూప్ నుంచి వచ్చింది, ఏ విలేజ్ నుంచి వచ్చింది, వివరాలన్నీ కూడా కొనుక్కునే వాళ్ళకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కొనుక్కునే కన్జ్యూమర్స్కి కూడా ఏంటంటే ఒక ట్రస్ట్ బిల్డింగ్ అనేది ఉంటుంది, ఒక నమ్మకం అనేది కలుగుతుంది. రైతు యొక్క వివరాలు వీళ్ళు పబ్లిక్గా ఇంత క్లియర్గా పెట్టడం వలన వాళ్ళకి, కొనుక్కునే వాళ్ళకి కూడా ఒక నమ్మకం అనేది కలుగుతుంది.
1: అయితే రైతు నుంచి ప్రొక్యూర్ చేసి అమ్మే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యూఆర్ కోడ్ పెట్టాలి ప్యాకెట్ మీద.
0: క్యూఆర్ కోడ్ పెట్టాలి. తర్వాత ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని కూడా ఒకటి ఉంటుందండి. అదేంటంటే మనకి అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర, నేను ఒక ఫార్మర్ అనుకోండి, నా దగ్గర ఒక 100 టన్స్ ప్యాడీ ఉందనుకోండి. ఇప్పుడు మీరు నా దగ్గర ఒక 50 టన్స్ ప్యాడీ కొనుక్కున్నారు. ఎలా కొనుక్కున్నారు అంటే, నేను ఒక సర్టిఫైడ్ ఫార్మర్ని అని తెలుసుకున్న తర్వాత, నా సర్టిఫికేట్ చూసిన తర్వాత మీరు కొనుక్కున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేషన్ అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ ది ఎవిడెన్స్. మీన్స్ నా దగ్గర ఉన్న ప్రొడ్యూస్ని వేరే వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అన్నది. అయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వలన ఉపయోగం ఏంటి అంటే, ఇక్కడ 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే, నేను కొనుక్కున్న ప్రొడ్యూస్ని నేను మళ్ళీ ఎవరికైనా బల్క్లో అమ్మాలి అంటే నాకు ఒక ఎవిడెన్స్, ప్రూఫ్ ఆఫ్ ది డాక్యుమెంట్ అవసరం. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లో ఏంటంటే బయ్యర్ డీటెయిల్స్, సెల్లర్ డీటెయిల్స్, అదేవిధంగా సర్టిఫికేషన్ బాడీ డీటెయిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అయితే ఇక్కడ సర్టిఫికేషన్ బాడీస్ గురించి కూడా మీకు ఒక విషయం చెప్పాలి. మనకి ఆల్ ఓవర్ కంట్రీలో టోటల్ 70 రీజనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. అంటే ఈ 70 అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్.
1: ఓకే,
0: సో ఈ 70 రీజనల్ కౌన్సిల్స్లో సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, మా ఆర్గనైజేషన్ కూడా వన్ ఆఫ్ ది రీజనల్ కౌన్సిల్. సో వీఆర్ అట్ ప్రజెంట్ యాజ్ అండ్ టుడే మా దగ్గర 64,000 ఫార్మర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు ఆల్రెడీ.
1: 64,000
0: ఫార్మర్స్, యా ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, డిఫరెంట్ స్టేట్స్ నుంచి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ విధంగా అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్గా, అంటే భారత ప్రభుత్వం చేత గుర్తించబడిన సంస్థల్లో మా ఆర్గనైజేషన్ కూడా ఒకటి, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో ఎవరైనా సర్టిఫికేట్ పొందాలి అంటే కంపల్సరీ త్రూ రీజనల్ కౌన్సిల్స్ ద్వారా మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలి.
1: ఓకే,
0: డైరెక్ట్గా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు.
1: మేడం చాలా మంచి విషయాలు చెప్పారు ఈరోజు. ఎందుకంటే మనం వెళ్ళి ప్యాకెట్లు కొనేసుకుంటున్నాము అంటే, ముఖ్యంగా కొంతమందికి ఏంటంటే అబ్బా ఆర్గానిక్ ప్రొడ్యూస్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది వద్దు అనుకునే వాళ్ళు కొంతమంది, ఇంకొంతమంది దీని రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆర్గానికే అయి ఉంటుంది అనుకుని కొనేసుకునే వాళ్ళు కొంతమంది. సో ఈ క్యూఆర్ కోడ్ గురించి చెప్పారు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ గురించి చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ మేడం, దీని మీద అవేర్నెస్ కన్జ్యూమర్కి ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం మన కుటుంబం క్షేమంగా ఉండాలని, మన భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలి అని మనం కొంచెం ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆర్గానిక్ ఎందుకు కొనుక్కున్నాం అంటే ఆ టాక్సిక్ కెమికల్స్ వెళ్ళి మనల్ని పొల్యూట్ చేయకుండా ఉండకూడదు అని. కానీ ఆ పర్పసే ఫుల్ఫిల్ అవ్వనప్పుడు ఇదంతా వేస్ట్. కాబట్టి ఎంతో వర్క్ వెనకాల జరుగుతుంది అని అనిపిస్తుంది. అంటే అంత ఆషామాషిగా లేదు ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ కూడా, చాలా పగడ్బందీగా జరుగుతుంది.
0: యాక్చువల్గా అయితే ఈవెన్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ కూడా స్టార్టింగ్లో 327 రీజనల్ కౌన్సిల్స్ ఉండే. ఈవెన్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ కూడా స్క్రూటినీ చేస్తారు మినిస్ట్రీ.
1: ఇప్పుడు
0: 70 వచ్చిందంటే
1: ఇక్కడ 300, ఎక్కడ 70.
0: సో ఈరోజు మనకి సర్టిఫికేషన్ సిస్టంలో కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అంత ఈజీ కాదు. ఎవరైనా సర్టిఫైడ్ ప్రోడక్ట్ అని అమ్ముతున్నారు అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా, ఈ వెరిఫికేషన్ ప్రాసెస్, ఈ ట్రేసబిలిటీ సిస్టమ్, ఈ డేటా క్లీనింగ్, ఇవంతా ఇన్స్పెక్షన్స్, అంటే సీజనల్లీ కంపల్సరీ వితౌట్ వెరిఫికేషన్ అసలు సర్టిఫికేట్ ఇష్యూ చేయం. అదేవిధంగా ర్యాండమ్గా కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తాం, కలెక్ట్ చేసి పెస్టిసైడ్ రెసిడ్యూ టెస్టింగ్ చేస్తాం. సో ఆ విధంగా కూడా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రీజనల్ కౌన్సిల్స్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు.
1: అయితే మేడం, ముఖస్తుతి అని మీరు అనుకున్నప్పటికీ కూడా నేను చెప్తాను,

0: మీరేమనుకున్నప్పటికీ కూడా. అయితే ఇది ఒక టెక్నికల్ సబ్జెక్ట్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నది, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్కి సర్టిఫికేషన్, దానికి కొన్ని ప్రమాణాలు నిర్దేశించడం ఇవన్నీ కూడా. అయితే అప్లైడ్ సైన్సెస్ అని మనం ఈరోజు చదువుకుంటున్నాం, కానీ మీరు చదువుకున్న విద్యని ఫార్మింగ్కి అప్లై చేసి ఈ పారామీటర్స్ అన్నీ డిజైన్ చేసి గైడ్ లైన్స్ తయారు చేసి, అఫ్కోర్స్ మీకు ఒక టీం ఉండి ఉంటుంది, అయినప్పటికీ కూడా ఇలాంటి పకడ్బందీ అయిన వ్యవహారం మీరు చేస్తున్నందుకు ఐ రియలీ అప్రిషియేట్ యూ మేడం. డెఫినెట్గా మీకు ఏవేవైతే అవార్డులు వచ్చాయో యు డిజర్వ్ ఆల్ ఆఫ్ దోస్ అవార్డ్స్ అండ్ ఈవెన్ మోర్, అంతకంటే పెద్ద పెద్ద అవార్డులు మీకు రావాలి అని కోరుకుంటున్నాను. ఇది ఒక చిన్న ప్రయత్నమే, మీరు 65,000 మంది రైతులు రిజిస్టర్ అయి ఉన్నారు అని చెప్తున్నారు, కానీ లక్షల్లో ఉన్న రైతులందరూ కూడా రిజిస్టర్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను మేడం, ఫర్ అ బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మేడం.
1: థ్యాంక్ యూ. మీరు ఇంతవరకు హైదరాబాద్ సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ పక్కి చంద్రకళ గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: చిన్నారులందరికీ స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో చక్కని పాటలు, పద్యాలు, శ్లోకాలు, దేశభక్తి గీతాలు, మరెన్నో కబుర్లు వినిపించడానికి మీ ఫ్రెండ్స్ బోల్డంతమంది రెడీగా ఉన్నారు. వీరందరూ పద్మారావు నగర్లోని జిగ్నాస్ ప్రీ ప్రైమరీ పాఠశాల నుంచి వచ్చారు. ఒకసారి స్వాగతం చెప్పేద్దామా?
1: నా పేరు లిర్తికాశ్రీ. నేను 5వ తరగతి చదువుతున్నాను. జిగ్నాస్ పాఠశాల నుంచి మేమందరం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మేము మీ ముందు నాటకాలు, గేయాలు, కథలు, పద్యాలు ఇవన్నీ చెప్పబోతున్నాము. విని ఆనందపడండి. ముందుగా సాన్విత, విశ్రుత్ వీళ్ళు వినాయకుడి పాట పాడబోతున్నారు.

0: మయీ.
1: థ్యాంక్ యూ.
2: ఇప్పుడు యూకేజీ చదువుతున్న సంతోషి ఆద్య రైమ్స్ చెప్పబోతుంది.
3: చబ్బి చీక్స్ డింపుల్ చిన్ రోజీ లిప్స్ టీత్ విటిన్ కర్లీ హెయిర్ వెరీ ఫెయిర్ ఐస్ ఆర్ బ్లూ లవ్లీ టూ టీచర్స్ ప్యాడ్ ఇస్ దట్ యూ Yes. Run, run, run, away you run. Here comes the color from the water gun. Dum, dum, dum, holy has come. Thank you.
2: ఇప్పుడు పిఆర్ కార్తికయ్య హిందీ రైమ్స్ చెప్పబోతున్నాడు.
4: ఆసే అనార్ అనార్ ఓతే బరే మజేదార్. ఆసే ఆమ్ ఆమ్ ఓతే బరే మజేదార్.

0: మళ్ళీ ఈసే ఈక్ కత్తి కత్తి ఈక్ ఊసే ఉల్లు ఊసే ఊన్ రుషే రుషే ఋషి కత్తే జ్ఞాన్ ఏసే ఏది ఐసే ఐనక్ ఓసే ఒకలి ఔసే ఔరత్ అంగ్సే అంగుర్ అహమాలే కుచ్నై. థ్యాంక్ యూ.
1: ఇప్పుడు ముతహల్ ఒక కథ చెప్పబోతున్నాడు.
2: హలో ఎవ్రీవన్, యు ఆర్ లిసనింగ్ టు మొహమ్మద్ ముతహల్ హుసేన్. ఐ గోనా సే యూ షార్ట్ అండ్ నైస్ స్టోరీ ఆఫ్ యాంట్ అండ్ ద డఫ్. వన్స్ దేర్ వాజ్ ఎ లిటిల్ యాంట్ సర్చింగ్ ఫర్ వాటర్ అండ్ ఫెల్ ఇన్ టు ఎ స్ప్రింగ్. ఎ కైండ్ ఆఫ్ సో హర్ స్ట్రగల్ అండ్ డ్రాప్ ఎ లీఫ్ ఇన్ టు ద వాటర్ అండ్ హెల్ప్ ద యాంట్ టు రీచ్ అవుట్. Later, a ant saw the hunter about to trap the dove. To save the dove, ant beat the hunter to make him drop his net. The dove flew away safely. Moral, one good turn deserves another. Thank you.
1: ఇప్పుడు జయస్వి మానస భగవద్గీతలో కొన్ని శ్లోకాలు మనకు తెలియజేస్తుంది.
3: భగవద్గీత శ్లోకాలు 12వ అధ్యాయం. అత త్వాతశోజాయ అర్జునవాచ ఏవం సతతయుక్తాయ భక్తాస్వం పరిపాసతే ఏ చా ప్రక్షరమౌర్యత్తం తేజాగేయో పవిత్రమః. శ్రీభగవానువాచ మయ్యా వేషమనోయేమ నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః మేమేయుత్తక్త మామతాః. ఏత్వా శరమ నిర్దేశం ఔర్యత్తాం పరియుపాసతే సర్వాద్రగుమాశించం చ కూటస్థమచలందువం సన్నియమేడియర్ గ్రామం సర్వత్రసమ బుద్ధయా ఏత్వా అంటే మావేవ సర్వభూత తేరచ. థ్యాంక్ యూ.
1: ఇప్పుడు ఫాతిమా ఒక పద్యం చెప్పబోతుంది.
4: సూరజ్ నికలా ధూప్ ఖిలి ఫూల్ ఖిల్ గయా సేతూత్ పర్ చూలా దార్ ఖుష్బూ చూలా చూల్ రీతు సేతూత్ ఖా. థ్యాంక్ యూ.
1: ఇప్పుడు అభినవ్ రవికుమార్ తన ఫేవరెట్ టీచర్ గురించి చెప్తున్నాడు.
5: మై ఫేవరెట్ టీచర్ ఈజ్ సైన్స్ టీచర్. షీఈస్ అవర్ క్లాస్ టీచర్. షీ టీచర్స్ సైన్స్. షీఈస్ వెరీ కైండ్. షీ టీచర్స్ విత్ లాట్ ఆఫ్ ఫన్. షీ టెల్ అస్ టు రైట్ నీట్లీ. షీ టేక్ కేర్ ఆఫ్ అస్. ఐ లవ్ మై టీచర్. థ్యాంక్ యూ.
1: ఇప్పుడు భవిష్య తన్విశ్రీ దేశభక్తి గీతం పాడబోతున్నారు.

0: అందమందరం.
1: ధన్యవాదములు.
2: ఇప్పుడు చిన్మయ్ మిత్ర ఒక మంచి నీతి కథ చెప్పబోతున్నాడు.
3: ఒక చిన్న ఊరిలో నారాయణ అని ఒక రైతు ఉన్నారు. ఆ రైతుకు 4 కొడుకులు. ఆ 4 కొడుకులు ఎప్పుడు కొట్టుకుంటూ పోట్లాడుకుంటూ ఉండేవారు. నారాయణ ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవారు, వీళ్ళని ఎలా కలిసిమెలిసి ఉండాలి అని, ఇట్లా నేర్పించాలి అని. ఒకరోజు తనకి ఒక ఉపాయం వస్తుంది. ఒకరోజు తను 4 కర్రపుల్లలను తెచ్చి తలా ఒక్క తెచ్చారు. వాటిని విల్చేయమన్నారు. అందరు చేతులున్న 4 కర్రపుల్లలను అందరూ సులభంగా విల్చేశారు. నారాయణ మళ్ళీ 4 కర్రపుల్లలను తీసుకువచ్చి దాన్ని ఒక దారంతో కత్తి ఒక కత్తని చేస్తారు. అట్లనే మరో 3 సార్లు చేస్తారు. మొత్తము 4 కత్తలను నారాయణ తయారు చేశారు. అది తలా ఒక్క తెచ్చారు. ఇంతకుముందు విరివిరిగా ఉంటే అందరూ సులభంగా విరిచేశారు, కానీ ఇప్పుడు అన్ని కలిపి ఉంటే విరిచేయలేకపోయారు. అప్పుడు నారాయణ అంటారు, చూసారా పిల్లలు, మీరు విరివిరిగా ఉంటే మీరు సులభంగా విరిచేశారు, కానీ కలిసి ఉన్నప్పుడు మీరు విరిచేయలేకపోయారు. అందుకే మీరు కలిసిమెలిసిగా ఉంటే మీరు బలంగా అవుతారు. ఈ కథలోని నీతి ఐకమత్యమే మహాబలం. ధన్యవాదములు.
2: ఇప్పుడు వినీత్ సరదాగా మనకు 4 వాక్యాలు చెప్పబోతున్నాడు.
4: చీకటి వంటిది బొగ్గు, ఇంటి ముందు ముగ్గు, ముగ్గులో పూల మొగ్గ, మురిసింది పాప బొగ్గ. అక్క ఎక్కింది పక్క, చూసింది నింగి చుక్క, మెరిసింది ముక్కు ముక్కెర, ఎగిరింది తక్కరి కొక్కెర. థ్యాంక్ యూ.
2: ఇప్పుడు అక్స ఒక పోయం చెప్తుంది.
5: నమస్కార్ సభీ లోగ్, మేరా నామ్ అక్సా ఫాతిమా హై, మే 4 కక్షా మే పడతీ హూ. మేరే విద్యాలయ కా నామ్ హై జిగ్నాస్ విద్యాలయ. ఆప్ సభీ లోగో కో మే కృతా సునానే వాలి హూ. కృతా కా నామ్ హై ఫౌజీ. దేశ్ కి రక్షా కర్తే కౌన్, హమ్ తో దిన్ భర్ కర్తే మోజ్. దేశ్ కి రక్షా కర్తే ఫౌజీ, ఫౌలాద్ సే హై అప్నే నౌజవాన్. దేశ్ కే గౌరవ హై ఫౌజీ, కర్తే హర్ మౌసమ్ దేశ్ కి రక్షా. జై హింద్ జై భారత్. ధన్యవాద్ సభీ లోగ్.
2: ఇప్పుడు యశ్వంత్ ఒక హిందీ పద్యం చెప్పబోతున్నాడు.
6: చం చం చం చం బిజిలీ చంకే, జం జం జం జం పానీ బల్చే, దమ్ దమ్ నమ్ ఢోలక్ బాజే, చం చం చం చం హంతో నాచే, పానీ బల్చే జబ హోలే హోలే, తర్ తర్ తర్ తర్ మెండక్ బోలే. ధన్యవాద్.
2: ఇప్పుడు చేతన్ భగత్ ఒక కథ చెప్తున్నాడు, విందామా.
7: ఒక ఊరి చివరిన పచ్చని మైదానంలో 4 ఆవులు ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉండేవి. కలిసి గడ్డి మేయటం, కలిసి తిరగటం చేసేవి. ఇవి ఎప్పుడో కలిసిమెలిసి గుంపుగానే ఉండేవి. కాబట్టి పులి సింహం వీటి జోలికి రాలేకపోయాయి. కొంతకాలానికి ఏదో విశేషంలో వీటి మధ్య దెబ్బలాట జరిగింది. 4 ఆవులు

0: మేకలు నాలుగు వైపులా విడివిడిగా గడ్డిమేయటానికి వెళ్ళాయి. ఇదే సరైన సమయమని పులి, సింహం దాసుకొని ఒక్కొక్కదాన్ని చంపేశాయి. ఈ కథలోని నీతి ఐకమత్యమే మహాబలం. ధన్యవాదాలు.
1: ఇప్పుడు నిహారిక ఉయ్యాలో అనే పాటని వినిపిస్తుంది.
2: అందరికి నమస్కారం. నా పేరు నిహారిక. నేను 5వ తరగతి చదువుతున్నాను. కలవారి కోడలు వియ్యాలో కనక మహాలక్ష్మి వియ్యాలో, కలవారి కోడలు వియ్యాలో కనక మహాలక్ష్మి వియ్యాలో, కడుగుతున్నది పప్పు వెయ్యాలో కడవల నా పోసి వియ్యాలో, కడుగుతున్నది పప్పు వియ్యాలో కడవల నా పోసి వియ్యాలో.

తీసింది వియాను, ఎడవకు సెల్లెల వియాలో ఏమి కష్టాలమ్మ వియాలు, ఎడవకు సెల్లెల వియాలో ఏమి కష్టాలమ్మ వియాలు, తుడుచుకో కన్నీళ్ళు వియాలో ముడుచుకో ముళ్ళమ్మ వియాలు, తుడుచుకో కన్నీళ్ళు వియాలో ముడుచుకో ముళ్ళమ్మ వియ్యాలు, ఎత్తుకో బిడ్డను వియ్యాలో వెళ్ళి వద్దామమ్మ వియ్యాలు, చేరిని వారితో వియ్యాలో చెప్పిరామమ్మ వియ్యాలు, చేరిని వారితో వియ్యాలో చెప్పిరామమ్మ వియ్యాలు, కట్టె మంచం మీద వియ్యాలో పవించిన మామ వియ్యాలు, కట్టె మంచం మీద వియ్యాలో పవించిన మామ వి

చిరివియాలో మమ్ము అప్పు తారవియాలో, నేనుడుక నేనుడుక వియాలో మీ బావన్నడుగు వియాలో, నేనుడుక నేనుడుక వియాలో మీ బావన్నడుగు వియాలో, భారతం జరి

మమ్మూ అప్పు తరవీయాలు, నేనెరుగ వీయాలో మీ అక్క నడుగు వీయాలు, నేనెరుగ వీయాలో మీ అక్క నడుగు వీయాలు, వంటశాలలున్న వీయాలు ఓ అక్క గారు వీయాలు, వంటశాలలున్న

0: వంపు తరవియాలో, కట్టుకో చీరలు ఇయ్యాలో, పెట్టుకో సొమ్ములు ఇయ్యాలో, కట్టుకో చీరలు ఇయ్యాలో, పెట్టుకో సొమ్ములు ఇయ్యాలో, ఎత్తుకో బిడ్డను ఇయ్యాలో, వెళ్ళిరా ఊరికి ఇయ్యాలో, ఎత్తుకో బిడ్డను ఇయ్యాలో, వెళ్ళిరా ఊరికి ఇయ్యాలో, పుట్టింటికి ఇయ్యాలో, శుభముగా పోయిరా ఇయ్యాలో, పుట్టింటికి నువ్వు ఇయ్యాలో, శుభముగా పోయిరా ఇయ్యాలో, మెట్టింటికి నువ్వు ఇయ్యాలో, క్షేమంగా తిరిగిరా ఇయ్యాలో, మెట్టింటికి నువ్వు ఇయ్యాలో, క్షేమంగా తిరిగిరా ఇయ్యాలో. ధన్యవాదాలు అందరికీ.
1: ఇప్పుడు దిశాంత్ ఒక కథ ఇంగ్లీష్లో చెప్తున్నాడు.
2: హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ దిశాంత్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 6th స్టాండర్డ్. ఐఎమ్ ఫ్రమ్ జిగ్నా స్కూల్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ఏ మారల్ స్టోరీ, డాంకీ ఇన్ లయన్ స్కిన్. వన్స్ అపాన్ ఏ టైమ్ డాంకీ ఫౌండ్ లయన్ స్కిన్. ఈ డ్రెస్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద స్కిన్ వేర్ ఎవర్ ఈ విన్ ద అదర్ యానిమల్స్ అండ్ పీపుల్ ఫియర్డ్ హిమ్. ఎవ్రీ వన్ థాట్ ఈ వాజ్ ఏ రియల్ లయన్. సూన్ ఈ స్టార్టెడ్ టు థింక్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ లయన్. వన్ డే సమ్ డాంకీస్ ఆర్ బ్రయింగ్. ఈ ఇయర్ ఈ వాంటెడ్ టు షో దట్ ఈ

రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ పట్టాభిరామ రామ రామ రామయ్య రామ రామ కో

0: నీ చెయ్యి చిక్కితే రామా కోదండ రామా. ధన్యవాదములు. ఇప్పుడు తన్వేష్ తెలుగులో ఒక చిన్న కథ చెప్పబోతున్నాడు.
1: చిలుక, పిచ్చుక, ఎలుక, జింక కలిసి ఉండేవి. ఒకనాడు జింక వలలో చిక్కుకుంది. అది చిలుక ఇంకా పిచ్చుక చూసి ఎలుక దగ్గరికి వెళ్ళింది. అవి చాలా బాధపడ్డాయి. చిలుక ఇంకా పిచ్చుక జింక వద్దకు వెళ్ళి ధైర్యం చెప్పాయి. ఎలుక వచ్చి వలను కొరికి జింకని కాపాడి తమ ఇంటిగారికి తీసుకుని వెళ్ళింది. జింక ధన్యవాదాలు చెప్పింది. నాకు ఈ కథలో ఏం అర్థమైందంటే, మన స్నేహితులకి ఎవరికి ఆపద వచ్చినా మనం సహాయం చేయాలి. థ్యాంక్ యూ.
0: ఇప్పుడు అలీ హిందీలో ఒక కథ చెప్పబోతున్నాడు.
2: ప్రణామ్, మే చెతి కక్షాసే పడతా హూ. మేరే స్కూల్ కా నామ్ జిగ్నా స్కూల్ హై. ఏక్ బార్ కీ బాత్ హై, జంగల్ మే ఏక్ కౌవా రహతా థా. వో బహుత్ ఖుష్ థా క్యూంకి ఉస్కీ జ్యాదా ఖ్వాహిషే నహీ థీ. ఏక్ బార్ వో జంగల్ మే ఏక్ హన్స్ కో దేఖా. వో కహనే లగా కి వో బహుత్ అచ్చా హై. థ్యాంక్ యూ.
0: నేను నా స్నేహితులు శ్రీకృష్ణుడి పాట పాడబోతున్నాము.

0: ధన్యవాదములు.
1: విన్నారు కదా చిన్నారులు, మీరు ఇంతవరకు పద్మారావు నగర్ లోని జిగ్నాస్ ప్రీ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమంలో సెలవు తీసుకుంటూ మళ్లీ ఇంకొక కార్యక్రమంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.

0: బాల వినోదం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన బాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట మన్ కీ బాత్.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు.

0: ఆకాశవాణి చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం. రచన శ్రీ పీల వెంకట సుబ్బారావు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: చిలకమ్మ, చెల్లే స్వప్న, దేవి శ్రీమతి పి సునీత, ఆదిత్య డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శీలవతి శ్రీమతి బిఎల్ఎన్ సత్యప్రియ. వినండి చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం.
1: సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. మనం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నట్లే మన ప్రగతి మహిళా మండలి కూడా ఈ రోజున ప్రగతి దినోత్సవం జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వసాధారణ సభకి మన ప్రగతి మహిళా మండలి సభ్యులందరూ వచ్చారా?
2: వచ్చారండి, వచ్చారు ప్రెసిడెంట్ దేవి గారు.
1: అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు చిలకమ్మ?
2: ఈ చిలకమ్మ ఒక్కసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్టు. ఈ చిలకమ్మ వచ్చిందంటే 1000 మంది వచ్చినట్లే.
1: కానీ మన ప్రగతి మహిళా సంఘంలో ఉన్న సభ్యుల సంఖ్య 200 కదా?
2: అవును, కానీ నేను ఒక్కదానిని 1000 మంది ఆడవాళ్ళతో సమానం. నేను ఒక్కదాన్ని వస్తే 1000 మంది హాజరైనట్లే, నాకు ఒక్కదానికి చెప్తే 1000 మందికి చెప్పినట్లే. నా నోరే వాట్సాప్ లాంటిది, అందులోనూ పెద్ద సోషల్ మీడియా లాంటిది కూడా. మన సంఘ అధ్యక్షురాలిగా మీ ప్రసంగానికి మొదలు పెట్టండి దేవి గారు.
1: సరే, ఇక నా ప్రసవరం మొదలు పెడతాను. సానీ, నీ వల్ల నాకు మాటలు తడబడుతున్నాయి. ఇక నా ప్రసంగం మొదలు పెడతాను. ఈ సృష్టికి మూలం ఆడది. ఆడది ఉంటేనే సృష్టి ఉందని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి.
2: అది మాకు తెలుసు, కొత్తగా ఏదైనా చెప్పండి.
1: ఒకప్పుడు ప్రపంచంలో ఆడవాళ్లే రాజ్యాలను పరిపాలించేవారని మానవ చరిత్ర చెబుతున్నది. క్లియోపాత్ర దేశాన్ని పాలించే రోజుల్లో.
2: ఇప్పుడు మగాళ్ళ గురించి ఎందుకండి, ఆడవాళ్ళ గురించి మాట్లాడండి.
1: క్లియోపాత్ర అంటే ఆడది చిలకమ్మ. ఆమె ఈజిప్ట్ దేశాన్ని పరిపాలించింది. అంతేకాదు, మన దేశంలో కూడా ఆడవాళ్లే రాజ్యాలను పరిపాలించినట్టు ఎన్నో చారిత్రాత్మక ఆధారాలున్నాయి. ఉదాహరణకి గౌతమిపుత్ర శాతకర్ణి.
2: అబ్బా, ఇప్పుడు బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణ సినిమా గురించి ఎందుకండి? మగ పురుగులు టాపిక్ వద్దన్నాంగా, ఇక మన మహిళల గురించి మాట్లాడండి.
1: చిలకమ్మ, కాసేపు నోరు మూస్తావా? నీకేం తెలీదు, లొడలొడా ఏదో వాగేస్తుంటావు.
2: నేను తెలుగుగానే వాగాను. మన మహిళల హక్కుల గురించి మాట్లాడకుండా బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడతావేంటి?
1: అయ్యో, నేను మాట్లాడేది కూడా మన మహిళా శక్తి గురించే. ఆ రోజుల్లో గౌతమి అనే మహారాణి రాజ్యాన్ని పరిపాలించేది. ఆమె కొడుకు శాతకర్ణి. ఆమె అతన్ని యోధుడిలాగా మార్చింది. ఆ రోజుల్లో తండ్రుల పేర్లు ఇంటి పేర్లుగా చలామణిలో లేవు. తల్లి ఇంటి పేరునే పిల్లలకు పెట్టేవాళ్ళు. అందుకే శాతకర్ణి పేరు గౌతమిపుత్ర శాతకర్ణి అని మారింది. కానీ మగవాడు క్రమంగా ఆడవాళ్ళ మీద పెత్తనం చెలాయించాడు. ఆడదాన్ని వంటింటికి పరిమితం చేశాడు. చివరికి వంటింటి కుందేలుగా మార్చాడు. మగ పెత్తనం చెలాయించి చివరికి సర్నేమ్గా తన ఇంటి పేరునే పిల్లలకి పెట్టసాగాడు.
2: అది నిజమే, మా ఇంటి పేరు సూదుల. నా పిల్లలకి సూదుల సుకుమార్, సూదుల సూర్యకుమారి అని పేర్లు పెట్టబోయాను. కానీ నా భర్త ఆదిత్య దాన్ని ఒప్పుకోలేదు. ఆయన ఇంటి పేరు మేకుల.

0: ఇద్దరు పిల్లలకి మేకుల సుకుమార్, మేకుల సూర్యకుమారి అని పెట్టాడు. నా మొగుడు ఏకులాగొచ్చి మేకుల తయారయ్యాడు.
1: ఇది నీ ఒక్క ఇంటి సమస్య కాదు, మేకుల చిలకమ్మ.
0: ఇదిగో ఇదిగో, నన్ను చిలకమ్మ అని పిలవండి, లేదా సూదుల చిలకమ్మ అని పిలవండి, కానీ మేకుల చిలకమ్మ అని పిలవకండి, నా ఒళ్ళు మండిపోతుంది.
1: మా పరిస్థితి కూడా అంతే సూదుల చిలకమ్మ. నువ్వు సూదిలా నన్ను పొడవకు, ముందు నా ప్రసంగాన్ని పూర్తి చేయి. నువ్వు ఇంకా మాట్లాడే వక్తలు చాలా మంది ఉన్నారు, పైగా మన చీఫ్ గెస్ట్ గా ప్రముఖ రచయిత అభ్యుదయరావు గారు కూడా వస్తున్నారు.
0: ఎలాంటి పిచ్చి పనులే చేయకూడదు అనేది మన మహిళా సంఘం సమావేశానికి ఆయన ఎందుకు, మగ పురుగులు ఎందుకు?
1: అంటే అతను ఫెమినిస్ట్, మన ఆడవాళ్ల సమస్యల గురించి చాలా కథలు రాశాడు. మన స్వేచ్ఛ కోసం, మన హక్కుల కోసం పోరాడుతున్న మగ రచయితల్లో ఇతను కూడా ఒక్కడు. అందుకే అతనికి మన సమస్యలు చెప్పుకుంటే కథలుగా, రేడియోలో నాటికలుగా రాసి మహిళల్ని నిద్ర లేపుతారని ఆశ.
0: మన మహిళా సంఘం నిద్రపోయినా పర్వాలేదు, కానీ నిద్రపోతున్న మహిళలను మగాడు నిద్ర లేపరాదు. రేపు ఆయన కథలు రాసి నా వల్లే మహిళలు మేల్కొన్నారు అని మీసాలు మెలేస్తాడు. ఈ మగ పురుగులకు మనం ఇలా గౌరవిస్తున్నాం కాబట్టి వీళ్ళు మీసాలు మెలేస్తున్నారు. కాబట్టి అసలు మగాడు మీసాలు పెంచకూడదు అనే కొత్త రూల్ మనం ప్రవేశపెడుతున్నాం.
1: మగాడు మీస మెలేస్తే పర్వాలేదు, కానీ ఆడదాన్ని గౌరవిస్తే చాలు. నీ తండ్రి నీ చిన్నతనంలో నిన్ను దారుణంగా హింసించేవాడు, కాబట్టి నువ్వు పక్కా పురుష ద్వేషిగా మారావు. మగ నీడ పడినా సహించవు. నీ పరిస్థితి మాకు అర్థమయ్యింది. అలాగని మనం కూడా మగాళ్ళని అణిచితే అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది చెప్పు? వాళ్ళు కూడా పురుషుల సంఘాలు ఏర్పాటు చేస్తారు.
0: మరి ఏం చేయాలో అది ముందు చెప్పండి.
1: మగవాడిని అణగదొక్కడం మన కర్తవ్యం కాదు, మగవాడిలా ఆడదానికి కూడా సమాన హక్కులు కల్పించాలి అనే పోరాటం చేయాలి. లింగభేదం ఉండరాదు, లింగభేదం లేకుండా చట్టం సమాన హక్కులు కల్పించింది, అలాగే లింగభేదం లేకుండా మనకు సమాన హక్కులు కావాలి. అందుకే అన్ని ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్లు కావాలని మనం పోరాడి సాధించుకున్నాం.
0: మన దేశంలో 50% మగాళ్ళు, 50% ఆడవాళ్ళు ఉన్నారుగా.
1: అవును, కాస్త అటు ఇటుగా సుమారుగా ఉన్నారులే. అయితే
0: కాబట్టి మనకు కూడా 50% రిజర్వేషన్లు కావాలని పోరాడాలి. ఆడ మగ సమానమని చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా 50% రిజర్వేషన్ల కోసం పోరాడాలి.
1: చిలకమ్మ, నువ్వు మొదటిసారి మంచి సలహా ఇచ్చావు, కానీ రాజ్యాంగ పరంగా అది వీలు కాదు.
0: ఇక్కడ నుంచి మగాళ్లకు ఆడవాళ్లకు విడివిడిగా మరుగుదొడ్లు ఉండరాదు, అందరికీ ఒకే మరుగుదొడ్డి ఉండాలి.
1: నీ అమాయకత్వం తగలడ. అలా అందరికీ ఒకే మరుగుదొడ్లు ఉంటే కొంపలు అంటుకుంటాయే, అవి మాత్రం ఆడవాళ్లకు మగవాళ్లకు విడివిడిగానే ఉండాలి. నోరు మూసుకుని నేను చెప్పే మాట విను.
0: ఈ పాత చింతకాయ పచ్చడి తెలిసిందే, ఇలా ప్రతి ఏడాది మనం చర్చించుకుంటూనే ఉంటున్నాం. ప్రతి ఏడాది ఇలాంటి చెప్పుదంటి నినాదాలు చేస్తూనే ఉన్నాం, కానీ నాటి నుండి నేటి వరకు ఒరిగింది ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఎక్కడ సమస్యలు అక్కడే మగ్గిపోతున్నాయి. ఆడవాళ్ళ మీద జరిగే హత్యాచారాలు ఆగుతున్నాయా? ఆడవాళ్ళ గృహహింస తగ్గుతుందా?
1: సరే, మన మహిళా లోకం బాగుపడాలంటే ఏం చేయాలో నువ్వే చెప్పు.
0: ఇలా అడిగారు బాగుంది. ఇక నుంచి మగాడితో పాటు ఆడదానికి కూడా సమాన హక్కులు కావాలి.
1: ఇందాక నేను వాగింది కూడా అదేగా.
0: కానీ చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంది కదా. ఆడదానికి సమాన హక్కులు కావాలని మీరు చెప్తున్నారు, కానీ ఆ సమాన హక్కులు ఎలా ఉండాలో చెప్పరు. నేను చెప్తాను, అసలు స్త్రీ స్వేచ్ఛ మన ఇంటి నుంచే మొదలు కావాలి. ముందు మనం మగాహంకారిని కూకటి వేళ్లతో పీకేయాలి.
1: ఎలా?
0: ముందు మన భర్తలను మనమే మార్చాలి, అప్పుడే సమాజంలో మగవాళ్ళు ఆటోమేటిక్ గా మారుతారు.
1: కానీ అది ఎలా?
0: అది ఎలాగో నేను ఇప్పుడు చెప్పను, చేసి చూపిస్తాను. ముందు నా భర్త మగాహంకారాన్ని ఎలా అణచాలో ప్రాక్టికల్ గా వీడియో చేసి చూపిస్తాను. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది, అప్పుడే మన మహిళలకు కనువిప్పు కలుగుతుంది.
1: గుడ్. నీ ఆలోచన చాలా బాగుంది, కానీ ఎలా?
0: ఊరికే చెప్తానేంటి, నన్ను మన ప్రగతి మహిళా మండలి సంఘానికి అధ్యక్షురాలుగా ఎన్నుకుంటానంటేనే నేను చేసి చూపిస్తాను.
1: నిజంగా నువ్వు ఆ మంచి పని చేసి చూపించు, నేను నా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాను, నిన్ను కొత్త అధ్యక్షురాలిగా ప్రపోజల్ చేస్తాను. నీకు పోటీగా ఎవ్వరూ నిలబడరు, నిన్ను యునానిమస్ గా ఎన్నుకునేలా చేస్తాను, సరేనా?
0: థ్యాంక్స్, థ్యాంక్స్, మీరు మీ మాట మీద నిలబడి

0: చెప్పండి, నేను నా పని మొదలు పెడతాను. చప్పట్లు కొట్టండి అందరూ.
1: కొట్టన్నారా?
2: ఏమి చిలకమ్మా, మీ మహిళా మండలి మీటింగ్ నుంచే వస్తున్నావా?
0: అవునాదిత్య, మహిళలు మగాళ్లను సరికొత్త పద్ధతిలో మార్చాలని నిర్ణయించాము. ఆ పనిని మన ఇంటి నుంచే మొదలు పెట్టాలనే ప్రతిపాదన నేను ప్రవేశపెట్టాను. దానికి అందరూ ఆమోదించారు కూడా.
2: ఓహో గుడ్. నువ్వు మొదటిసారి పనికొచ్చే ఓ

0: నువ్వు నోరు తెరిచి 2 నిమిషాలు మాట్లాడితే చాలు అబ్బా, నువ్వు ఎంతటి వెర్రిమాలోకమో తెలిసిపోతుంది.
1: నేను వెర్రిమాలోకనా?
0: అవును, ఎంతటి వెర్రిమాలోకాని అంటే మన ఇంటికి ఓ ముష్టివాడు వచ్చాడు. వాడు, అమ్మా మాదా కవలం తల్లే, ఓ ముద్దుంటే పడే తల్లే అని అరిచాడు. నీకు గుర్తుందా? వాడి అరుపులో ఆర్ద్రత బాధ లేదన్నావు. ఎలా అడుక్కోవాలో నేర్పించావు. ఇంకా అది చాలదు అన్నట్లు వాడితో పాటు ఇంటింటికి వెళ్ళి వాడి బదులు నువ్వు, అమ్మా ఆకలితో ఉన్నాను తల్లే, మటన్ బిర్యానీ తినక 2 రోజులైంది తల్లే, 2 వేడి వేడి చికెన్ ముక్కలుంటే పడే తల్లే అని అరిచావు. నా పరువు తీసావు కదే. ఏదో నీ అందం చూసి నేను అడ్డంగా మోసపోయానులే. ఇంతకు నువ్వు చేయబోయే ఆ గొప్ప ఘనకార్యం ఏమిటి తల్లే?
2: ఏమండి, మగవాళ్ళు సిగరెట్ కాల్చడం మాన్పించే పథకం మొదలు పెట్టాను.
0: వెర్రిదానివైనా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు.
2: థాంక్ యూ.
0: మగవాళ్ళు టన్నుల కొద్దీ సిగరెట్లు కాల్చి లివర్ పాడు చేసుకుంటున్నారు, పక్క వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నారు. మరి మగాడు సిగరెట్లు కాల్చడం మానకపోతే?
1: ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా సిగరెట్లు కాల్చాలి.
0: ఓ సినియా గాయత్యం కోలా ఏడ్చినట్టుంది. మగాడు కాల్చినట్లు ఆడవాళ్ళు కూడా సిగరెట్లు కాల్చడం ఏమిటి? నా పిండాకోడును ఆడవాళ్ళు మగాడితో సమానంగా హక్కులు కావాలి అనుకోవటం మంచిదే. అలాగని మగాడికి పోటీగా సిగరెట్లు కాల్చమనటం సమానత్వం అనిపించుకోదే, వెర్రిమాలోకమా?
1: అయితే మగాళ్ళను కనీసం సిగరెట్ కాల్చడం మాన్పించాలి.
0: ఇది బాగుంది. అయితే మన పక్కింటి సుబ్బారావు గారు, అదే ఆ పక్కనున్నారు చూడు, ప్యాకెట్ల కొద్దీ సిగరెట్లు కాల్చి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. అతను ఎంతటి సిగరెట్ ప్రియుడంటే ఆయన చనిపోయాక కూడా అతని శవాన్ని సిగరెట్లతో కాల్చాలని వీలునామాలో కూడా రాశాడంట. అతని లివర్ చంకనాగిపోయింది. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ బడుద్దాయిని పాడు బుద్ధి మార్చు. కనీసం మన వీధిలో వాతావరణం కాలుష్యం కాకుండా అయినా ఉంటుంది.
1: నేను చెప్తే మన పక్కింటి సుబ్బారావు గారు ఎందుకు వింటాడండి? సొంత పెళ్ళంగా నేను మీ మీద పెత్తనం చెలాయించగలను, కానీ పక్కింటి వాడి మీద చూపించలేనుగా. కాబట్టి నీతో సిగరెట్లు కాల్చే దురలవాటుని నేను మాన్పిస్తాను.
0: నీ ఆలోచన బాగానే ఉంది చిలకమ్మ, కానీ సిగరెట్లు కాల్చే పాడు అలవాటు నాకు లేదుగా.
1: అందుకే ఈ రోజు నుంచి సిగరెట్లు కాల్చే పాడు అలవాటు నేర్చుకోండి. ఇదిగో 6 సిగరెట్ ప్యాకెట్లు, ఇక కాల్చడం మొదలు పెట్టండి.
0: ఓసి నీ అమాయకత్వం తగలడా. నువ్వు మగాళ్ళ చెడు వ్యసనాలు మాన్పించాలి అనుకోవటం వరకు బాగానే ఉంది. అలాగని దానికోసం నేనిప్పుడు సిగరెట్లు కాల్చే దురలవాటు నేర్చుకోవాలా? ఈ దురలవాటుని నువ్వు మాన్పించి మార్పులు కొట్టేస్తావా?
1: అవునండి, సిగరెట్లు కాల్చడం చేతగానే నీలాంటి వాడిని మారిస్తే నాకేం పేరు వస్తుంది? ముందు నువ్వు సిగరెట్లు కాల్చడం అలవాటు చేసుకో.
0: ఇది మరీ బాగుందే. బురదలో కాలు వేయండి, ఆ కాళ్ళు కడిగి నా పతి ప్రేమను రుజువు చేసుకుంటాను అన్నట్లుంది. ఓసిని అమాయకత్వం తగలడా. అబ్బబ్బబ్బా, సుబ్బి పెళ్లి వెంకిసావుకొచ్చినట్లుంది. నీ దేశోద్ధరణ నా చావుకొచ్చేలాగుందే. సిగరెట్లు కాల్చి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోను, సారీ.
1: నువ్వు సిగరెట్లు కాల్చకపోతే నేను నిన్ను కాల్చక తింటాను అంతే.
0: ఇదెక్కడ తలతిక్కర వ్యవహారమే శిలకమ్మ. ఇప్పుడు నేను కొత్తగా సిగరెట్లు కాల్చడం ఏంటి? నా వల్ల కాదు, నా వల్ల కాదంటే కాదు అంతే.
1: అయితే అయితే నేను రోజుకు 100 సిగరెట్ ప్యాకెట్లు కాలుస్తాను, నా లివర్ చెడిపోయి చస్తాను.
0: ఆ సచ్చేదేదో ఒంటి మీద కిరోసిన్ పోసుకొని సావచ్చుగా. లివర్ చెడిపోయే వరకు టన్నుల కొద్దీ సిగరెట్లు కాల్చడం దేనికి? అన్ని సిగరెట్లు కొంటే 1000 ఖర్చు అవుతాయి. అదే 500 రూపాయలు ఖర్చు చేస్తే డబ్బా కిరోసిన్ వస్తుంది, డబ్బులు మిగులుతాయి.
1: కానీ మార్కెట్లో కిరోసిన్ దొరకట్లేదుగా.
0: అయితే పెట్రోల్ కొనుక్కో, 300 పెడితే 2 లీటర్ల పెట్రోల్ వస్తుంది. దాంతో పుష్కరాల్లో తడిసినట్టు ఒంటి నిండా పెట్రోల్ తడుపుకోవచ్చు. పైగా పెట్రోల్ ఒంటి మీద పోసుకొని నిప్పు పెట్టుకుంటే భగ్గున మండుతుంది. ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగా దర్జాగా చస్తావు. ఎక్కువసేపు ఆ నరకాన్ని అనుభవించవలసిన పని కూడా లేదు.
1: చూసావు చూసావా, నీకు నా మీద ప్రేమ తగ్గింది. ఆ రోజుల్లో మాట వరుసకు నేను చేస్తాను అంటే ఏమిటే పాడు మాటలు. తదస్తు దేవతలు ఉంటారు, మరోసారి ఇలాంటి అపశకునం మాటలు మాట్లాడుకునేవాడివి.
0: అవును, తదాస్తు దేవతలు ఉంటారని అప్పట్లో అనుకునేవాడిని. కానీ అలాంటి దేవతలు లేరని రుజువైంది. అందుకే నువ్వు ఆ పాడు మాటలు మాట్లాడినా ఇక నేను పట్టించుకోను.
1: అంటే నీకు నిజంగానే నా మీద ప్రేమ తగ్గింది, నేను నిజంగానే చేస్తాను.
0: అబ్బబ్బబ్బా, అలా ఏడవుకే. నేను నిన్ను కొట్టి చంపుతున్నానని పక్కింటి వాళ్ళు నన్నపార్థం చేసుకుంటారు. అసలే ఆ పక్కింట్లో ఫెమినిస్ట్ ఆడవాళ్ళు ఉన్నారు. ఏదో నీ అమ్మ

0: నాయకత్వానికి ఒళ్ళు మండి అలా సెటైరిక్ గా అన్నాను. చూడు చిలకమ్మ, నీ మీద నాకు ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. పెట్రోల్ ధర పెరిగినట్లు రోజు రోజుకు నీ మీద నాకు ప్రేమ పెరుగుతూనే ఉంది. ఇదిగో నీ మీద ఒట్టు.
1: అయితే నా మీద ప్రేమ ఉందని కబుర్లు చెప్తే నమ్మను. నేను చెప్పినట్టు నువ్వు వింటేనే నా మీద ప్రేమ ఉన్నట్టు నమ్ముతాను.
0: సరే చిలకమ్మ, నువ్వు చెప్పినట్లు చేసి నా ప్రేమను చాటుకుంటాను. నువ్వేం చేయమంటావు? ఆ నెలవంకను తెచ్చి నీ జడలో మందారంలా తురమనా? ఆ చుక్కలను తెచ్చి నీ పాపిట సింధూరంలా మార్చనా? చెప్పు చిలకమ్మ. ఆ నవగ్రహాలను తెచ్చి నీ వాళ్ళు జడకు జడగంటలుగా కట్టనా?
1: ఇలాంటి సొల్లి కవితలు చెప్పే నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇలాంటి ఘనకార్యాలు ఏమీ వద్దు. సిగరెట్ కాల్చి దురలవాటు నేర్చుకో చాలు. నువ్వు పశువులా మారితే నేను మనిషిలా మార్చుతాను.
0: ఇదెక్కడి చోద్యమే? సగమీడు తిరిగాక సమర్థ కట్నాలన్నట్టు నేను ఈ వయసులో సిగరెట్ కాల్చడం ఏంటే?
1: అదిగో నా మీద ప్రేమ తగ్గిందని రుజువు చేసుకుంటున్నావు నువ్వు.
0: ఎడవకు, నేను నిన్నేదో చేస్తున్నానని ఆ పక్కింటి వాళ్ళు అపార్థం చేసుకుంటారు. సరే సరే సరే, సిగరెట్లు కాల్చి చస్తాను.
1: నో తెరవండి, ఈ సిగరెట్ ని నీ నోట్లో పెట్టి జ్యోతి ప్రజ్వలన చేస్తాను.
0: ఓసి నీ అగాయిత్యం కోల, సభల్లో దీపం పెట్టినట్టు జ్యోతి ప్రజ్వలన చేయటం ఏంటే?
1: అదేనండి, నా చేత్తో నీ తొలి సిగరెట్ వెలిగించి సిగరెట్ కాల్చి అరంగేట్రం చేస్తాను. నా హస్తవాసి చాలా మంచిది. నేను ఎదురొస్తే నీకు ఎలా మంచి జరుగుతుందో నా చేత్తో ఏ పని చేసినా శుభమే జరుగుతుంది. నా చేతి వాటంతో నీకు ఎంచక్క ఈ దురలవాటు విజయవంతంగా అలవాటు అవుతుంది. ఈ సిగరెట్ నోట్లో పెట్టుకోండి.
0: సరే సరే సరే, పెట్టు పెట్టు. సిగరెట్ నోట్లో పెట్టుకున్నాను, ఇక జ్యోతి ప్రజ్వలన చెయ్యి. అదే ఆ అగ్గి పూలతో వెలిగించవే చిలకమ్మ.
1: అబ్బబ్బా ఆగండి, మీకు అన్నిటికీ తొందరే. శుభమాని మొదటి సిగరెట్ కాలుస్తున్నారు. వినాయక స్తోత్రం చదివితేనే మంచి జరుగుతుంది.
0: అమాయకత్వం తగలడా? శుభకార్యానికి విఘ్నేశ్వరుని కొలవాలి, ఇంట్లో చెడు వ్యసనం ఆరంభోత్సవానికి కూడా విఘ్నేశ్వరుడి స్తోత్రం చదవడం ఏంటే?
1: అదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతోంది.
0: ఓసిని సిగరెట్ తగలయ్యా. అదిగో సర్లే సర్లే, ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా వినాయకుడి శ్లోకం కూడా చదివావుగా, ఇక ఆ సిగరెట్ వెలిగించవే.
1: ఇందా వెలిగించండి. గుండెల నిండా పొగను గట్టిగా పీల్చండి.
0: అలాగే అలాగే అలాగే. ఓరి నాయను, ఈ సిగరెట్ ఇంత ఘాటుగా ఉంది అంటే నా ప్రాణం పోయేలా ఉంది. చిచి కంపు వాసన. చి, నేను ఈ సిగరెట్ను కాల్చను.
1: మొదట్లో అలాగే ఉంటుందండి, వారం రోజులు పోతే ఆ కంపి ఇంపుగా మారుతుంది.
0: నా వల్ల కాదే, నా వల్ల కాదే, నా వల్ల కాదే.
1: ఇదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతుంది.
0: సర్లే మెల్లిగా అలవాటు చేసుకుంటాను. నువ్వు అట ఏడవకే, నా ఏడుపేదో నేను ఏడుస్తాను.
1: ఆహా ఆదిత్య, నీ గది మేఘాలు కమ్ముకున్నట్టు ఆకాశంలా ఎంత మనోహరంగా ఉందో.
0: అవును చిలకమ్మ, సామ్రాణి పొగలా గది నిండా సిగరెట్ పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. పొద్దుటి నుంచి ఏకదాటిగా 10 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చాను. భలే మజాగా ఉంది. గది నిండా కంపే, నువ్వు చెప్పినట్లు ఆ కంపు నాకిప్పుడు ఇంపులాగా మారింది చిలకమ్మ. చూడు, నేను సిగరెట్లు పొగలను రింగులు రింగులుగా ఎలా వదులుతున్నాడో చూడు చిలకమ్మ.
1: అవునండి, నా చిన్నతనంలో రైలు ఇంజిన్ వదిలిన రింగు రింగులు పొగల్లాగా ఇల్లంతా పొగలు కమ్ముకున్నాయండి. గుడ్, వెరీ గుడ్.
0: అవునే చిలకమ్మ, నువ్వు చాలా మంచి పని చేసావు. మొదట్లో సిగరెట్ కాల్చితే ఏమీ తోచేది కాదు, ఇప్పుడు సిగరెట్ కాల్చకపోతే ఏమీ తోచట్లేదు. చైన్ స్మోకర్లా మారాను, రోజుకు 10 ప్యాకెట్లు కాలుస్తున్నాను. ఇప్పుడు నా బుర్ర పాదరసంలా చాలా చురుగ్గా పనిచేస్తుంది. థ్యాంక్స్, నాకు మంచి అలవాటు నేర్పించావు చిలకమ్మ. ఇప్పుడు నేను స్వర్గంలో తేలియాడుతున్నాను.
1: కాల్చింది చాలు, ఇక ఈ రోజు నుంచి సిగరెట్లు కాల్చే ఆ పాడు అలవాటు మానుకోండి.

0: సారీ, నా ప్రాణమైనా వదులుతాను, కాని సిగరెట్ కాల్చే మంచి అలవాటును మానుకోను చిలకమ్మ.
1: నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పించాలనే ఆ సిగరెట్ వ్యసనం నేర్పించాను. ఇప్పుడు నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పిస్తేనే నేను ఆదర్శ మహిళగా మారతాను.
0: అంటే?
1: నేను నీతో సిగరెట్ కాల్చడం ఎలా మాన్పించాలో ఈ వీడియో షూట్ చేసి యూట్యూబ్లో పెడతాను. దీనిని చూసి మా మహిళా లోకం కళ్ళు తెరుస్తుంది. అందరూ నన్ను చూసి పాఠం నేర్చుకుంటారు. వాళ్ల మొగుళ్లతో కూడా సిగరెట్ కాల్చడం మాన్పిస్తారు. అప్పుడు మహిళలకున్న ప్రధాన సమస్యలోంచి ఓ సమస్య తీరుతుంది.
0: నీ ఆలోచన మార్గదర్శిలా బాగానే ఉంది, కానీ నేను సిగరెట్ కాల్చడం మానుకోనుగా?
1: నీలాంటి మొండి ఘటాలను మార్చాలని నేను కంకణం కట్టుకున్నానుగా.
0: ఎలా మారుస్తావో నేను కూడా చూస్తానుగా. చెప్పు, ఎలా మాన్పిస్తావు?
1: ఈ వీడియో ఆన్ చేసి నా విశ్వరూపం చూపిస్తాను. ఏమండి, మీరు సిగరెట్లు కాల్చడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. మర్యాదగా ఆ సిగరెట్లు కాల్చడం మానేయండి.
0: సారీ, నిన్నైనా వదులుకుంటాను గాని నా సిగరెట్ను వదులుకోలేను.
1: అంటే నా మాట వినరా?
0: నీ మాటే కాదు, ఆ దేవుడి దిగొచ్చి చెప్పిన నేను సిగరెట్లు కాల్చడం మానుకోను.
1: అయితే సిగరెట్లు కాల్చండి. మగాడితో పాటు ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు రావాలి. కాబట్టి నువ్వు సిగరెట్ కాలిస్తే నేను కూడా సిగరెట్ కాలుస్తాను.
0: కాల్చుకో, ఇందా సిగరెట్ తీసుకో.
1: ఆ పాడు సిగరెట్ ని నేను వెలిగించను. నువ్వే జ్యోతి ప్రజ్వలన చేయి.
0: ఇందా నీ నోట్లోని సిగరెట్ పెట్టి వెలిగించాను. నాలా గుండె నిండా పొగను పీల్చు. ఆ పొగను వలా రింగులు రింగులుగా పై పైకి వదులు.
1: నేను సిగరెట్ వెలిగించింది దమ్ము కొట్టడానికి కాదు, ఈ సిగరెట్ నిప్పుతో నీకు చురుకలు పెట్టాలని.
0: అమ్మో అమ్మో అమ్మో, నీ అమాయకత్వం కోలా. కాల్చిన సిగరెట్తో నిప్పుతో నాకు చురుకలు పెడతావా? ఎందుకే?
1: నువ్వు కూడా సిగరెట్ కాల్చుకో అని ఇందాక నువ్వే అన్నావుగా, అందుకే నేను కూడా సిగరెట్ కాలుస్తున్నాను. అయితే దమ్ము లాగడానికి కాదు, నీ దుమ్ము దులపడానికి, ఈ నిప్పులతో చురుకలు పెట్టడానికి. నువ్వు దమ్ము లాగిన ప్రతిసారి నేను నీ చేతి మీద చురుకలు పెడతాను.
0: ఇదెక్కడ సాడిజమే శిలకమ్మ? మగవాళ్ళు ఆడవాళ్ళను సిగరెట్లతో కాలుస్తారని విన్నాను గాని, ఆడదే ఇలా మొగాన్ని సిగరెట్తో కాల్చడం ఏంటే?
1: ఇదే నా కొత్త పథకం. మగాడికో న్యాయం, ఆడదానికో న్యాయం లేదు, ఇద్దరూ సమానమే. కావున నువ్వు సిగరెట్ కాల్చడం మానుకో, లేదా నువ్వు దమ్ము పీల్చిన ప్రతిసారి ఓ చురక
0: పెడతాను.
1: లోపల అలాగే నీ లివర్ కూడా కాలిపోతుందిగా, చర్మం కూడా కాలనివ్వు.
0: అబ్బా, సిగరెట్ తో నా పెదాలకు చురకలు పెడతావేంటే రాక్షసి.
1: మరొక్క మాట మాట్లాడితే ఓ టన్ను సిగరెట్లు కొనిస్తాను. ఆ సిగరెట్లు నీ మీద వేసి సజీవంగా తగిలేస్తాను. అప్పుడు నువ్వు సజీవ దహనంతో కుక్క చావు చేస్తావు.
0: అబ్బో అమ్మా, అబ్బా, నా చెంపల మీద చురకలు పెట్టకే, ఆ నల్ల మచ్చలు ఎప్పటికి పోవే.
1: అయితే సిగరెట్ కాల్చడం మానుకో, లేదా నువ్వు సిగరెట్ వెలిగించిన ప్రతిసారి నేను కూడా ఓ సిగరెట్ వెలిగించి ఇలా నిన్ను కాలుస్తాను. కాల్చుతూ ఉంటాను.
0: వద్దే చిలకమ్మ, నువ్వు అలా సిగరెట్ తో చురకలు పెడుతుంటే బుర్రలో మేకులు కుట్టినట్లు ఉంది. ఇదిగో నీ సిగరెట్లు కాల్చడం మానుకుంటాను. ఇదిగో మరొక్కసారి చెప్తున్నా, నేను సిగరెట్లు కాల్చడం మానుకున్నాను. మరోసారి నేను సిగరెట్ కాలిస్తే నీ చెప్పించి కొట్టవే, కానీ సాడిస్ట్లా ఇలా సురకలు పెట్టకు. నీ కాళ్ళు పట్టుకుంటానే, నన్ను క్షమించవే. ఇదిగో ఇదిగో నీ కాళ్ళు మొక్కుతానే.
1: గుడ్. విన్నారుగా మహిళల్లారా, మీరు కూడా మీ భర్తలను మార్చండి. మీ భర్త సిగరెట్ కాలిస్తే అదే సిగరెట్తో అతని పెదవులను కాల్చండి. నాలుకకు చురుకలు పెట్టండి, చెంపలకు చురుకలు పెట్టండి, ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళంతా చురుకలు పెట్టండి. సాడిస్టుల్లా మారండి. అతను తిరగబడితే డొమెస్టిక్ వైలెన్స్ కింద పోలీస్ కేసు పెడతామని బెదిరించండి. మన మహిళా శక్తిని నిరూపించండి. మన కష్టాలను మనమే కడతీర్చుకుందాం. జై హింద్.
2: సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. సభకి నమస్కారం. మన మహిళా మండలి సార్వత్రిక సమావేశానికి అందరూ వచ్చినట్టేగా?
1: అందరూ వచ్చారు ప్రెసిడెంట్ దేవి గారు. త్వరగా మీ ప్రసంగం ముగించి ఆ మైక్ నాకు ఇవ్వండి. ఈ రోజు నేను మాట్లాడాల్సింది చాలా ఉంది. 100 పేజీల ప్రసంగం రాసుకొచ్చాను.
2: అలాగే చిలకమ్మ, ఈ రోజు మన ఎజెండాలో నువ్వు చేసిన ఘన కార్యం గురించే ప్రస్తావిస్తున్నాము. నీ డబ్బా నువ్వు కొట్టుకోకూడదు, నీ డబ్బాని ఇతరులు కొట్టాలి. అంటే ప్రెసిడెంట్ గా నేను కొట్టాలి. కాబట్టి ఒక 2 నిమిషాలు నువ్వు

0: నన్ను మాట్లాడినివే.
1: 2 నిమిషాల తర్వాత మైక్ నేను లాక్కుంటానండి. త్వరగా అసలు విషయం చెప్పండి దేవి గారు, మీ దిక్కుమాలి స్పీచ్ వినలేకపోతున్నాం.
0: అక్కడికే వస్తున్నాను, ఆగు. ముందు ఉపోద్ఘాతం చెప్పాలి కదా.
1: మీరు ఉపోద్ఘాతం మొదలు పెడితే 2 గంటల వరకు మైక్ వదలరు. మన మహిళలకు విసుగొచ్చి ఆవలించినా పట్టించుకోరు. మైక్ లాక్కుంటేనే స్టేజ్ దిగుతారు. ఆడవాళ్లు పారిపోకుండా కమిటీ హాల్కి తాళాలు వేసి మరీ ప్రసంగిస్తారు. అదిగో నిమిషం దాటింది, మరో నిమిషం మాత్రమే ఉంది. త్వరగా కానివ్వండి, మీ నసతో మాకు సహన పరీక్ష పెట్టకండి.
0: ఇందు మూలంగా నేను వినిపించేది ఏంటంటే, చిలకమ్మని మనం ఇన్నాళ్ళు ఒక వెర్రివాగులది అనుకున్నాం.
1: ఏంటి, నేను వెర్రివాగులదన్నా?
0: అది నా అభిప్రాయం కాదు చిలకమ్మ, పబ్లిక్ టాక్. ఆ టాక్ గురించే ఇప్పుడు గుర్తు చేస్తున్నాను.
1: నేను వెర్రివాగులదాన్ని అని చెప్పిన దాని పేరు చెప్పండి, ఇప్పుడే దాన్ని కడిగి పారేస్తాను.
0: అండ్లు తోమినట్టు ఎంతమందిని కడిగి పారేస్తావు? అందుకే నీకు ఇన్ని రోజులు నిజం చెప్పడం లేదు. అసలే నువ్వు వెర్రిబాగులదానివి కదా.
1: ఇదిగో మీరు కూడా నన్ను వెర్రిబాగులదాన్నే అంటున్నారు. నేను వెర్రిబాగులదాన్నే అయితే నా మొగుడి చేత సిగరెట్లు కాల్చే దురలవాటుని ఎలా మాన్పిస్తాను? మీరు నాకంటే మేధావులా? అయితే మీ భర్తల చేత సిగరెట్లు కాల్చడం ఎందుకు మాన్పించలేకపోయారు?
0: నేను కూడా అక్కడికే వస్తున్నాను. నువ్వు కాసేపు నోరు మూసుకుని కూర్చు, నన్ను ప్రసంగం పూర్తి చేయనివ్వు.
1: మీరు చెప్పిన 2 నిమిషాలు గడిచాయి, మైక్ నా ముఖాన కొట్టండి, లేకపోతే ఆ మైక్ లాక్కుంటాను.
0: అసలు ప్రసంగం మొదలు పెట్టనిస్తే కదా 2 నిమిషాలు పూర్తి చేయడానికి. నువ్వు ఇలా స్పీడ్ బ్రేకర్లు వేసావనుకో, ఇలాగే అడ్డుపడితే 2 గంటలు ప్రసంగిస్తాను. జాగ్రత్త.
1: సర్లేండి సర్లేండి, 2 నిమిషాలు మాట్లాడి చావండి.
0: అలాగే నా తోటి మహిళా సభ్యుల్లారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, వదినల్లారా, ఆడపడుచుల్లారా, వియ్యంపుల్లారా,
1: మీరు ఇలా అన్ని బంధాలను వల్లిస్తూ ఉంటే 2 గంటలు కూడా సరిపోవు దేవి గారు.
0: చిలకమ్మ, నువ్వు ఇలా నా ఫ్లోని ఆపితే నేను మొదటి నుంచి వస్తాను. నాతోటి మహిళా సభ్యుల్లారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, వదినల్లారా, ఆడపడుచుల్లారా, వియ్యంపుల్లారా, ఇన్నాళ్ళు మన శ్రీమతి చిలకమ్మ గారిని వెర్రిబాగులది అనుకున్నాము. ఎవరితో ఎలా మాట్లాడాలో ఆమెకి తెలిచావదని గుసగుసలాడుకున్నాము. ఆమెకి మాట్లాడే మేనర్స్ లేదని తిట్టుకున్నాం. ఆమెని కట్టుకున్న భర్త ఆదిత్య ఉన్నాడే, అతను నరకం చవి చూస్తున్నాడని ఆమెని తిట్టుకున్నాం.
1: ఇదిగో దేవి గారు, ఇంతకీ మీరు నన్ను తిడుతున్నారా లేక పొగుడుతున్నారా?
0: నిన్ను తిట్టడంలోనే పొగడతలున్నాయి చిలకమ్మా, నువ్వు తొందరపడి నా ఫ్లోన్ ఆపకు, మళ్ళీ మొదటి కోసం జాగ్రత్త.
1: సరే సరే, నా ముఖం మీద నన్ను తిడతావుగా, తిట్టు, నేను కూడా మిమ్మల్ని తెలివిగా తిడతాను.
0: ఇందు మూలంగా నేను మనవి చేయనిది ఏంటంటే, మన భర్తలతో మనం సిగరెట్ కాల్చడం మాన్పించలేకపోయాము. మనం సాధించలేని ఘన విజయాన్ని మన చిలకమ్మ గారు సాధించారు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను.
1: ఏంటి ఏంటి, అందరూ అలా విస్మయంతో నోళ్లు తెరుచుకొని కామ్గా వింటారేంటి? చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి.
0: సిగరెట్లు కాల్చడం మానుకోమని చిలకమ్మ తన భర్తకి చిలక్కి చెప్పినట్టు చెప్పింది. కానీ ఆ మొగుడు ఆమె మాటలు వినలేదు, అందుకే ఆమె కూడా సిగరెట్ కాల్చింది. కానీ ఆ సిగరెట్ని తన నోట్లో పెట్టుకోకుండా అదే సిగరెట్తో తన భర్త పెదాలకి చురకలు పెట్టింది. ఆ వీడియో మనకి చూపించింది కదా, అది చంబల్క రాజాకో చెప్పల్క పూజ అన్నట్టు ఆ భర్త దమ్ములాగిన ప్రతిసారి ఆమె ఓ బొట్టు బిళ్ళ పెట్టినట్టుగా చక్కటి చురక పెట్టింది. అతడు ఆమె శాడిజానికి భయపడి సిగరెట్లు కాల్చడం పూర్తిగా మానుకున్నాడు. ఆమె యూట్యూబ్లో పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయినాయి. చాలా మంది ఆడవాళ్లు ఆమెని ఆదర్శ మహిళగా తీసుకున్నారు. నేను కూడా ఇదే ఫార్ములాని ఆచరించాను. నా భర్త 70కి సిగరెట్లు కాల్చడం మానుకున్నాడు.
1: ఏ, అందరూ అలా ఆవిలిస్తూ విసుగ్గా వింటారేంటి? చప్పట్లు కొట్టండి కొట్టండి కొట్టండి.
0: మన కంటికి వెర్రిబాగులదానిలాగా కనిపించే మన చిలకమ్మ.
1: ఏమండి దేవి గారు, అస్తమాను నన్ను వెర్రిబాగులదాన్ని అని అనకండి, లేదా మీ పెదవుల మీద కూడా కాల్చి సిగరెట్ తో చురుకులు పెడతా.
0: ఏదో జోక్ చేశానులే చిలకమ్మ. ఇప్పుడు మనందరికి మార్గదర్శిగా చిలకమ్మ మారింది. ఆమె చూపిన ఫార్ములాతో చాలా మంది ఆడవాళ్లు తమ భర్తలతో సిగరెట్లు మాన్పించారు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో సిగరెట్ అమ్మకాలు భారీగా తగ్గినట్టు తెలిసింది.
1: చప్పట్లు కొట్టమని ప్రతిసారి

0: నేను అడుక్కోవాలా, చప్పట్లు కొట్టి చావండే.
1: చూశారుగా, చప్పట్లు కొట్టమని అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటున్న మన చిలకమ్మ ఎంత వెర్రిబాగుల్దో. మరి ఇలాంటి వెర్రిబాగుల్ది సాధించిన విజయాన్ని మనం తప్పక పొగడాలి. కొట్టండి చప్పట్లు. కేవలం చప్పట్లు కొట్టేనే సరిపోదు, ఈ చిన్న గౌరవం చిలకమ్మకి సరిపోదు. ఆమె కాలికి గండ పెండేరం తొడగాలి, షాలువాతో సత్కరించాలి, వీర నారి అని బిరుదు ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరేమంటారు?
0: అంటే పద్మశ్రీ బిరుదు నాకివ్వరా?
1: అలాంటి బిరుదులు మనం ఇవ్వకూడదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఇంత చిన్న మంచి పనికి పద్మశ్రీ లాంటి ప్రతిష్టాత్మక బిరుదు ఇవ్వరు.
0: అయితే భారతరత్న ఇస్తారన్నమాట?
1: ఓసే వెర్రి బాగుల్దానా, పద్మశ్రీ బిరుదు కంటే భారతరత్న అవార్డు ఇంకా గొప్పదే. అంతర్జాతీయంగా పేరు ప్రతిష్ఠలు పొందిన వాళ్ళకే అది ఇస్తారు.
0: అయితే నేను కూడా ఇంకా చాలా చాలా మంచి పనులు చేసి ఏకంగా భారతరత్న అవార్డునే అందుకుంటాను. చప్పట్లు కొట్టండి.
1: నీకు భారతరత్న అవార్డు వచ్చాక కొడతానులే చప్పట్లు.
2: ఏమే చిలకమ్మా, ఏంటి మళ్ళీ మీ మహిళా మండలి మీటింగ్ నుంచే వస్తున్నావా?
0: అవునాదిత్య, ఈరోజు సభలో ఆడవాళ్లు నన్ను తెగ పొగిడేశారనుకో, చప్పట్లతో హాలు మారుమోగిపోయింది.
2: వాళ్ళు చప్పట్లు కొట్టి ఉండరు, నువ్వే అడిగి మరీ చప్పట్లు కొట్టించుకొని ఉంటావా? అసలే నువ్వు వెర్రిబాగులదానివి కదా.
0: ఇదిగో నువ్వు కూడా నన్ను వెర్రిబాగులదానివి అన్నావంటే ఒప్పుకోనంతే.
2: సర్లే, ఇక నుంచి నిజాలే మాట్లాడను, అబద్ధాలే మాట్లాడతాను. ఇంతకీ ఈరోజు మీ మహిళా సంఘం వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు? కొత్త ఉద్యమం ఏమైనా మొదలు పెట్టారా తల్లి?
0: అవును, మొగుళ్లను మార్చి కొత్త ప్రక్రియలో మరో కొత్త స్కీమ్ మొదలు పెట్టాను.
2: ఏమిటో ఆ స్కీమ్?
0: తాగుబోతు భర్తల తాగుడు మాన్పించాలనే కొత్త స్కీమ్.
2: చాలా మంచి స్కీమ్ మొదలు పెట్టావు. ఆలస్యం చేసిన విస్కీ లాంటి, సారీ అమృతం లాంటి పథకం ప్రవేశపెట్టావు, గుడ్ చిలకమ్మ.
0: ఆ స్కీమ్ ని మన ఇంటి నుంచే మొదలు పెట్టాలని ప్రతిపాదన నేనే ప్రవేశపెట్టాను, దానికి అందరూ ఆమోదించారు.
2: గుడ్, ఓ మంచి పనిని మొదటిసారి చేస్తున్నావు. లేకపోతే నీ అమాయకత్వంతో తలతిక్క పనులు చేసి నన్ను విసికించేదానివి. ఇంతకీ నువ్వు చేయబోయే ఆ కొత్త స్కీమ్ పనులు ఏమిటి?
0: నేను చేపట్టబోయే రెండో పథకం మగాళ్లను తాగుడు నుంచి మాన్పించాలి.
2: చిలకమ్మ, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. మగవాళ్ళు పేపాల కొద్దీ మందు తాగుతూ లివర్ పాడు చేసుకుంటున్నారు, పక్క వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. చూసావుగా, మన మేడ మీద ఉండే కాంతారావు పచ్చి తాగుబోతు, వాడు బారు నుంచి ఏ అర్ధరాత్రో వస్తాడు, మన ఇంటి కాలింగ్ బెల్ నొక్కి నిద్రపాడు చేస్తాడు. ఇది నీ ఇల్లు కాదురా నాయనా, మీ ఇల్లు పై వాటాలు అని చెబితే వాడు వినను కాక వినడు. తన ఇంటి డాక్యుమెంట్లు చూపించి ఇది తన వాటానే అంటాడు. ఇదిగో చూడు, నిన్ను తన భార్యగా భావిస్తాడు. ఇది నా పెళ్ళంరా మగడా అన్నా వాడు వినడు, రివర్స్ గేర్లో సాక్ష్యంగా మన పెళ్లి ఫోటోలు చూపించమంటాడు. వాడి పెళ్ళాం వచ్చి వాడిని లాక్కుపోయే వరకు మనతో గొడవ పడతాడు. ఉదయం వచ్చి సారీ చెల్లెమ్మ అని నీ కాళ్ళు మొక్కుతాడు.
0: అవునండి, అవును, ఇది మన ఒక్కరి తలనొప్పే కాదు, ఈ తాగుబోతుల వల్ల మనలాంటి మంచివాళ్ళు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళను మూకుమ్మడిగా మార్చాలని అనుకుంటున్నాను. ఇక మహిళా శక్తిని నిద్రలేపదల్చాను.
2: గుడ్, మరి మగాడు తాగటం మానకపోతే?
0: ఆడవాళ్లు కూడా కూల్ డ్రింక్ లాగా మగాడి రక్తం తాగాలి, లేదా ఆడవాళ్లు కూడా మగాళ్లతో సమానంగా మందు కొట్టాలి.
2: ఏడ్చినట్లుంది, మగాడు బుద్ధి లేకుండా తాగితే ఆడవాళ్లు కూడా మందు కొట్టడం ఏమిటి? ఇప్పుడు గాడిదకు గుర్రానికి తేడా ఏమిటి చిలకమ్మ?
0: గాడిదకు గుర్రానికి ఏం తేడా ఉంటుంది? రెండు ఒకేలా ఉంటాయిగా.
2: ఆడవాళ్లకు మగాడితో సమానంగా హక్కులు కావాలి అనుకోవటం మంచిదే, అలాగని మగాడికి పోటీగా ఆడవాళ్ళు కూడా మందు తాగి ఇల్లును ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం సమానత్వం అనిపించుకోదు. వద్దు, నీ అగాయిత్యం కోలా.
0: అయితే కేవలం మగాళ్ళు మందు అలవాటునే మాన్పిస్తాను, చాలా.
2: ఇది బాగుంది. అయితే మన పై పోర్షన్లో ఉంటున్న కాంతారావు తాగి తందనాలాడుతున్నాడు, ఆ మత్తులో పెళ్ళాన్ని కొడుతున్నాడు, సంసారాన్ని పాడు చేసుకుంటున్నాడు. అతను ఎంతటి మందు ప్రియుడంటే, అతను చనిపోయాక కూడా అతని శవాన్ని పూర్ విస్కీతో కాల్చాలని వీలునామాలు రాశాడంట. అతను లివర్ చంకనాగిపోయింది, కాబట్టి నువ్వు వెళ్ళి అదిగో ఆ బడుద్దాయిని పాడుబుద్ధి మాన్పించు, కనీసం మన వీధిలో వాళ్ళకు

0: మనశ్శాంతి అయినా దొరుకుతుంది.
1: నేను చెప్తే కాంతారావు ఎలా వింటాడండి?
0: అవునవును,
1: సొంత పెళ్ళంగా నేను మీ మీద పెత్తనం చేయగలను.
0: అవును,
1: కానీ పక్కింటి వాడి మీద చూపించలేను కదా.
0: కరెక్టే.
1: కాబట్టి మీతో తాగుడు దురలవాటుని నేను మానిపిస్తాను.
0: అవును చిలకమ్మ, నీ ఆలోచన బాగానే ఉంది, కానీ మందు కొట్టే పాడ అలవాటు నాకు లేదుగా.
1: అందుకే ఈ రోజు నుంచి మందు కొట్టే అలవాటు నేర్చుకోండి. ఇదిగో 4 నాటుసారా ప్యాకెట్లు తెచ్చాను. నాటుసారా అంటే పచ్చి గుడుంబానే అర్థం. 4 ప్యాకెట్లు మంచి నీళ్ళలాగా తాగినట్లు గడగడా తాగేయండి. ఈ రోజు వైకుంఠ ఏకాదశి, చాలా మంచి రోజు, ఇక మొదలు పెట్టండి.
0: ఓసి నీ అమాయకత్వం తగలడా, నువ్వు మగాళ్ళ చెడు వ్యసనాలను మాన్పించాలి అని అనుకోవటం వరకు బాగానే ఉంది. అలా అని దానికోసం నేనిప్పుడు తాగుడు అనే దురలవాటు నేర్చుకోవాలా? ఈ దురలవాటుని నువ్వు మాన్పించి మార్కులు కొట్టేస్తావా? నోర్మూయ్.
1: మందు కొట్టడం చేత గాని నీలాంటి వాడిని కట్టుకున్నాను. కర్మ కర్మ కర్మ. చూడండి, ముందు నువ్వు మందు కొట్టే దురలవాటుని అలవాటు చేసుకో.
0: ఓసి నీ అగహిత్యం కూల, ఇది మరీ బాగుంది. బురదలో కాలు వేయండి, ఆ కాలు కడిగిన నా పతి ప్రేమను రుజువు చేసుకుంటాను అన్నట్లుంది. నీ అమాయకత్వం తగలడ, సుబ్బి పెళ్లి వెంకిసావుకు వచ్చినట్లు నీ దేశోద్ధారణ నా చావుకొచ్చి పడిందే. మందు తాగి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోను. సారీ.
1: నువ్వు మందు తాగకపోతే నేను నీ రక్తాన్ని తాగుతాను.
0: ఇదక్కడ తలతెక్క వ్యవహారమే చిలకమ్మ. ఇప్పుడు నేను కొత్తగా మందు తాగటం ఏంటి? నా వల్ల కాదు అమ్మో, సస్తే నా వల్ల కాదు. కాదంటే కాదు.
1: అయితే నేనే రోజుకో 4 ప్యాకెట్లు గుడుంబ తాగుతాను. నా లివర్ చెడిపోయి చస్తాను.
0: సర్లే, ఏడకు. ఏదో నిన్ను చేస్తున్నారని ఆ పక్కింటి వాళ్ళు అపార్థం చేసుకుంటారే. సర్లే, ఆ నాటుసారా ఏదో తాగి నా చావేదో నేను చస్తాను, తీసురా.
1: అలా అన్నారు, బాగుంది. ఏమండి, ఈ ప్యాకెట్ ని పెగ్గలా మలచిస్తాను, నోరు తెరవండి.
0: తల్లి ఉగ్గు పెడుతుందని తెలుసు, కానీ పెళ్ళం పెగ్గు పెడుతుందని నాకు తెలీదు.
1: నోరు తెరవండి, నా చేత్తో తొలి పెగ్గిస్తాను, తాగిస్తాను మీ చేత.
0: ఈ గుడంబ వాసన భరించలేకపోతున్నాను నేను చిలకమ్మ. ముక్కు మూసుకున్నాను, ఇక త్వరగా తాగించవే.
1: ఇదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతోంది.
0: సర్లే చిలకమ్మ, ఎలాంటి అడ్డంకులు ఆటంకులు రాకుండా ఆ మందేదో తాగించవే. నా లివరు చంకనాకి నాకు సావచ్చినా పర్లేదే.
1: ఇందా తాగండి, కూల్ డ్రింక్ తాగినట్టు లొట్టలేస్తూ ఎంజాయ్ చేయండి.
0: అలానే. ఏది?
1: అయ్యో,
0: ఓరి నహైను, ఈ గుడంబా వాసన పినాయిల్లా చాలా ఘాటుగా ఉందంటే నా ప్రాణం పోయేలా ఉంది. ఛీ, కంపు వాసన, కంపు రుచి. నేను ఈ మందు తాగనంటే తాగనే వాంతులు వచ్చేలాగా ఉన్నాయే చిలకమ్మ. కడుపులో తిప్పుతుందే, నన్ను కరుణించవే తల్లే.
1: మొదట్లో అలాగే ఉంటుందండి, వారం రోజులైతే ఆ కంపే ఇంపుగా మారుతుంది. ఇందా నంజుకోవడానికి చికెన్ ముక్కలు తెచ్చాను, నోట్లో వేసుకోండి, ఆ చేదు పోతుంది. మా నాన్న కూడా ఇలాగే తాగేవాడు.
0: నా వల్ల కావటం లేదే.
1: ఇదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతుంది.
0: ఓసి నీ అమాయకత్వం కోల. సర్లే, ఏదో మెల్లిగా అలవాటు చేసుకుంటాను, నువ్వు అలా ఏడవకే. నా ఏడుపేదో నేను ఏడుస్తాను.
1: ఆహా ఆదిత్య, నీ గది గుడుంబ కంపు వాసనతో గుప్పమంటుంది.
0: అవును చిలకమ్మ, బారులాగా ఇంటి నిండా సారా కంపు ఇంపుగా కమ్ముకుంది. కానీ నువ్వు చెప్పినట్లు ఈ కంపు ఇప్పుడు నాకు ఇంపుగా ఉంది. ఆహా, ఎంత మంచి వాసన. చూడు, నీళ్లు సోడా కలుపుకోకుండా పచ్చి రాను గటగట ఎలా తాగుతున్నానో చూడు.
1: గుడ్, వెరీ గుడ్. అతి కొద్ది కాలంలోనే గొప్ప తాగుబోతులా మారారండి. మీలాంటి పచ్చి తాగుబోతుని కట్టుకోవడం నా అదృష్టం అండి, నా
0: అదృష్టం. మొదట్లో మందు కొడితే ఏమీ తోచేది కాదు, ఇప్పుడు మందు తాగకపోతే ఏమీ తోట్లేదు. రోజుకు 2-3 బాటిళ్లు తాగుతున్నాను. ఇప్పుడు నా బుర్ర పాదరస్యంలా చురుగ్గా పనిచేస్తుంది. ఏసే శిల్కమ్మ, థ్యాంక్స్. నాకు

0: నుంచి తాగుడు అలవాటు నేర్పించావు. స్టడీ, కొన్ని రోజులుగా నేను స్వర్గంలో తేలిపోతున్నాను శీలకమ్మ.
1: ఇక ఇన్ని రోజులు తాగింది చాలు, ఇక ఈ రోజు నుంచి ఆ పాడ అలవాటు మానిపిస్తాను. ఆదిత్య, ఇక ఆ దిక్కుమాలిన అలవాటు మానుకోండి.
0: నా ప్రాణమైన వదులుతాను, కానీ మందుని వదులుకోను శీలకమ్మ. జగమే మాయ, హే బ్రతుకే మాయ, రా చిలకమ్మ వేహదాల్లో సారా వింతే నయా, సారా బాటిల్లో ఆవు గజమిదేనా. హే చిలికి,
1: చూడు, నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పించాలనే తాగుడు వ్యసనం నేర్పించాను. ఇప్పుడు నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పిస్తేనే నేను ఆదర్శ మహిళగా మారుతాను.
0: అంటే ఏం చేస్తావే ఇప్పుడు?
1: నేను తాగుడు ఎలా మాన్పించాలో ఈ వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పెడతాను. దానిని చూసి మా మహిళా లోకం కళ్ళు తెరుస్తుంది. అందరూ నన్ను చూసి పాట నేర్చుకుంటారు. వాళ్ళ మొగుళ్ళతో కూడా తాగుడు మాన్పిస్తారు. అప్పుడు మహిళలకున్న ప్రధాన సమస్యల్లోంచి ఒక సమస్య తీరిపోతుంది.
0: నీ ఆలోచన మార్గదర్శిలా బాగానే ఉంది. సిలికి, కానీ మందు తాగటం మాననగా మాననంటే మానో.
1: నీలాంటి మొండి ఘటాలను మార్చాలని నేను కంకణం కట్టుకున్నానుగా.
0: ఇంతకీ ఎలా మారుస్తావో నేను కూడా చూస్తానుగా. ఎలా మాన్పిస్తావే?
1: ఈ వీడియో ఆన్ చేసి నా విశ్వరూపం చూపిస్తాను. ఏమండి, మీరు ఇలా రాత్రనక పగలనక తాగడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. మర్యాదగా తాగుడు మానుకోండి.
0: తాగుడు మానుకో, ఏది నీ వీడియో ఇదేనా? హే చిలికి, నిన్ను వదులుకుంటాను కానీ ఇదిగో ఈ నా మందును మాత్రం వదులుకోను. ఇప్పుడు నేను దేవదాస్. సారీ సిల్కీ డియర్.
1: అంటే నా మాట వినరా?
0: నీ మాటే కాదు, ఆ దేవుడు దిగొచ్చినా చెప్పినా నేను మందు మాననుగాక మానను.
1: అయితే తాగండి, మగవాడితో పాటు ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు రావాలి. కాబట్టి నువ్వు ఒక్క పెగ్గు తాగితే నేను రెండు పెగ్గులు తాగుతాను.
0: ఓషే శీలకమ్మ, నువ్వు తాగాలనుకుంటే బార్కు వెళ్ళి మగ మగ రాయుళ్ళ తాగు. ఇదిగో నేను పర్మిషన్ ఇస్తాను, కానీ నా నోటికాడ ఈ మందు. ఏయ్ లాక్కోకు రాస్కల్.
1: ఏయ్ ఇవ్వు,
0: నిన్ను తంత.
1: ఇవ్వు,
0: మరోసారి నా మందు తాగితే
1: నన్ను కొడుతున్నాడు.
0: నాలకను నంజుకొని ఫ్రై చేసుకొని తింటానే రాస్కల్. గెట్ అవుట్ మై ఫ్రమ్ బాచై. నా మందు లాక్కొని తాగటానికి నీకెన్ని ఎన్ని గుండెలే సిలికి? కమాన్, నా కోసం అదిగో ఓ విస్కీ బాటిల్ కొనుక్కురా.
1: ఇంట్లో డబ్బులు ఎక్కడున్నాయి? ఉన్న డబ్బులన్నీ నీ తాగుడికే తగిలేస్తున్నావుగా.
0: అవునా? అయితే నీ మెడలో మంగళసూత్రం మెరుస్తూ ఉంది కదే, దాన్ని అమ్మి 10 బాటిల్ మంచి విస్కీ బాటిల్, మంచి బ్రాండ్ ఉండలే, తీసుకురా. లేకపోతే కొరికి నీ రక్తం దొరుకుతున్నా యాల్ది.
1: చూడండి చూడండి, నన్ను కొడితే అదే విస్కీ బాటిల్ మీ ఒంటి మీద వేసి సజీవ దానం చేస్తాను నేను.
0: ఓ ఆదర్శ మహిళ, నన్నే చంపుతావే రాస్కల్. ముందు నీ ఒంటి మీద అదే విస్కీ బాటిల్ పోసి సజీవ దహనం చేస్తానే.

ఆగండి వద్దు వద్దు, నా ఒంటి మీద విసిగి పోసి నన్ను కాల్చి చంపకండి. అలాగే మందు బాటలు తెస్తా, నేను తెస్తా.

0: ఆపిగా ఆపిగా, చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నాడు అంటే ఇదేనే శిల్కమ్మా.
1: అమ్మా, మీ అల్లుడు రాత్రి అనుక పగలనుక తాగుతున్నాడు అమ్మా, ఆఫీస్ లో కూడా తాగుతున్నాడు, అందుకే ఉన్న ఉద్యోగం కూడా పోయిందమ్మా.
0: దానికి కారణం నువ్వు. రామసక్క నల్లునికి తాగుడు అలవాటు చేసింది నువ్వు.
1: నేనేం ఊరికే చేయలేదు, ఆయనతో తాగుడు మాన్పిస్తే నాకు మా మహిళా మండలి అధ్యక్షురాలుగా పదవిస్తానంది, అందుకే తాగించాను.
0: పాగల్దానా, నిజమైన తాగుబోతుని శుద్ధ పూస లెక్క మార్చాలి. అట్లా కాకుండా తాగుడు అలవాట్లేని అల్లుడిని తాగుబోతు లెక్క చేసినావు. అల్లుడు వద్దని చెప్పినా గుడుంబ ప్యాకెట్లు తాగిపించినావు, అవుల దాని లెక్క మందు కొనిచ్చినావు. చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత మహాదేవా అని పెద్దలు ఊరికేనే అనలేదు, అనుభవించు.
1: అంటే అంటే ఆయనకి సిగరెట్ కాల్చడు నేనే అలవాటు చేశానమ్మా, దాన్ని విజయవంతంగా నేనే మాన్పించాను, అలాగే ఇప్పుడు తాగుడు కూడా మానుకుంటాడని తాగుడు అలవాటు చేశాను. కానీ కథ యూటర్న్ తీసుకుందమ్మా.
0: ఒక దీన్నే దేడి దిమాగ్ పని అంటారు. సప్తవ్యసనాలలో మొగోడు అన్ని మానుకుంటాడు, కానీ తాగుడు మాత్రం మానుకోడు. నా పెండ్లైనప్పటి సంధి మీ నాయన తాగుతూనే ఉన్నాడు. ఆ దిక్కుమాలిన అలవాటు మానుకోమని నేనెంత పోరు పెట్టినా ఇన్నడా? చివరికి ఆ తాగుబోతు మొగుడిని నేను వదిలేసిన. ఎసువంటి చెడ్డ అలవాటు లేని ఆదిత్యను ఏరి కోరి నీకు పెళ్లి చేసిన, కానీ నువ్వు చేసిందేంది? అల్లునికి తాగుడు అలవాటు చేసి ఇప్పుడు మానుకోమంటే ఎట్లింటాడు? ఏ ముఖం పెట్టుకుని అల్లుని నేను తిట్టాలి? కోతికి కొబ్బరి చిప్ ఇచ్చినట్టు మొగోనికి మందు బాటిల్ ఇస్తే ఈడ్చి పెడతాడా?
1: నన్ను తిట్టకమ్మా, మీ అల్లుడితో తాగుడు ఎలా మాన్పించాలో అది చెప్పు.
0: ఆయనే ఉంటే ఒంటోడు ఎందుకన్నట్టుంది. ఆ టెక్నిక్ తెలిస్తే నా మొగుడిని ఎన్నడో మార్చుకునేదాన్ని. రోలొచ్చి మద్దెలతోటి మొర పెట్టుకున్నట్టు, గ్రైండర్ వచ్చి వాషింగ్ మిషన్ తోటి మొర పెట్టుకున్నట్టు ఉందే అవులదాన. నీ మొగని నేనే మారుస్తా, అది నీ కర్మ. నా లెక్క నువ్వు కూడా తాగుబోతు మొగునితోటి తన్నులు తినుకుంటే కాపురం చెయ్యి.
1: అమ్మా,
2: మీరింతవరకు చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు చెల్లే స్వప్న, శ్రీమతి పి సునీత, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి బిఎల్ఎన్ సత్యప్రియ. రచన శ్రీ పీల వెంకట సుబ్బారావు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి, ఇప్పుడు కొన్ని ఫిలిం గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా మా ఊరి దేవత చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి వ్రాసిన ఈ పాటను చక్రవర్తి స్వరపరిచారు. పాట వినండి.

విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలైంది. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంత్రం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఉగ్రవాదానికి సరిహద్దులు లేవని, దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సహకారం అవసరమనే విస్తృత సందేశానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. చారిత్రక కట్టడాలను కేవలం గతానికి సంబంధించిన అవశేషాలు

కాకుండా భారతీయ కళ, సంస్కృతి, శాస్త్ర విజ్ఞానం వారసత్వ చిహ్నాలుగా భావించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇతర దేశాలతో భారత్ నిర్వహించే ఈ సైనిక చర్యలు, సహకారం ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాలు ఆధారంగానే ఉంటాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వం విధానంగా కొనసాగించినంతకాలం భారత్ ఎలాంటి దాడినైనా చేయడానికి సిద్దంగా ఉంటుందని హెచ్చరించారు. యూపీఐ లావాదేవీలపై ఎంటీఆర్ విధించాల్సిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. ఈ పిల్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలో బెంచ్ విచారించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. బతుకమ్మ చీరల పథకాన్ని పునరుద్దరించాలని, చేనేత కార్మికులకు 60 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం. పర్యాటకం వల్ల సమాజంలో ఆర్థిక వృద్ది ఏర్పడి ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. వేరువేరు దేశాల సంస్కృతులు, సాంప్రదాయాల గురించి అవగాహన పెంచుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ చేసిన తీర్మానం ద్వారా 1980 సంవత్సరం నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. ఈరోజు ప్రపంచ నదుల దినోత్సవం. నదులు కేవలం నీటి వనరులు కావు, సకల ప్రాణకోటికి జీవనాధారం. అయితే కాలుష్యం, వ్యర్థాలతో నదులు తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. నదుల ప్రాముఖ్యతను చాటిచెబుతూ వాటి పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి ప్రతి సెప్టెంబర్ 4వ ఆదివారాన్ని ప్రపంచ నదుల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIRNews_HYD యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి జల సౌదమ్మ బృందం వారి జానపద గీతాలు వింటారు.

0: మీరింతవరకు శ్రీమతి జల సౌదమ్మ బృందం వారు ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా ఘర్షణ చిత్రం కోసం వాణి జయరాం ఆలపించిన గీతం విందాం. గీత రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు అభిలాష చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: చిత్రసీమలో చివరిగా వినబోతున్న పాట జానకిరాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించింది. సంగీతం కెవి మహాదేవన్.

చిత్రసీమలో ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, ప్రస్తుతం పంటలలో రైతులకు సూచనలు సలహాలు గురించి జనగాం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కోఆర్డినేటర్ డాక్టర్ టి లక్ష్మణ్ గారు అందించే వివరాలుంటాయి. 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో అధిక దిగుబడికి భూసార పరీక్ష ఆవశ్యకత గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం మహబూబ్ నగర్ శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. 8:00 మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారం. 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ ప్రాసంగిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 జపాన్లో జరుగుతున్న 2026 ఏషియన్ క్రీడల హైలైట్స్ 20వ సంచిక ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.

ఇక రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో సౌందర్యం గురించి డాక్టర్ సి మృణాళిని గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం ఇంకా శివస్తుతి ఉంటాయి. 6:35 పొలం పనులు, వేరుశనగ విత్తన నిలువ జాగ్రత్తల గురించి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 నిర్మల్ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీజి సాయన్న. 7:15 ఉదయతరంగిణిలో లతా మంగేష్కర్ గారి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు. ఇంకా ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాల గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం ఉంటుంది, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి వర్ధని గారి గాత్రం. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్రమోదీ గారు ప్రజాపాలనలో 25 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 11:03 హిందీ పాఠం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి డి కులకర్ణి గారి గాత్ర కచేరి. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో అమ్మ తిరుగుబాటు, షబ్నవీస్ ఇందిరారావు గారి కథానిక. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో నీలమ్మ సంతానం గట్టం కథ, ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ సింగారపు ఓదయ్య బృందం మొదటి భాగం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. వానాకాలంలో కంది పంట సాగు గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలుంటాయి. 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు అంశాన్ని గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. 7:45 వికసిత భారత్, ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో. రాత్రి 8:03 ఇన్సైట్స్ ఆంగ్ల కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అంశానికి సంబంధించి చర్చా కార్యక్రమం. 9:15 స్పాట్లైట్, 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్ హైలైట్స్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:50 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

0: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు విమర్శించారు. వార్తల్లోని వివరాలు. మన్ కీ బాత్ 138వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ప్రసంగించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో దేశభద్రత, జనగణన, స్వచ్ఛతా పర్యావరణం, పోషకాహార ప్రాధాన్యత, వారసత్వ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. దేశ భవిష్యత్తు కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించడానికి సరైన గణాంకాలు ఉపకరిస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జనగణనను ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావలసిన జాతీయ బాధ్యతగా ఆయన అభివర్ణించారు.
1: జనగణన హం సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మన 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ జరూర్ నికాలే జనగణన కే లియే.

0: జాతీయ బాధ్యతగా ఆయన అభివర్ణించారు.
1: జనగణన హమ్ సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మన 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ జరూర్ నికాలే. జనగణనా కే లియే అప్ని జానకారి స్వయం దర్జ్ కర్నే కి యే సువిధా బహుత్ ఆసాన్ హై.
0: స్వచ్ఛ భారత్ ను ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా దేశంలోని ప్రతి పౌరుడు తమ రోజువారీ బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే వారంలో రానున్న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు అందించే నివాళి స్వచ్ఛతేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు. జన భాగస్వామ్యంతోనే స్వచ్ఛతా ఉద్యమం విజయవంతమంత అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో యువత జలవనరులను పరిశుభ్రం చేస్తూ మన వారసత్వాన్ని పునరుద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు.
1: కుచ్ హీ దినో బాద్ 2 అక్టూబర్ హై పూజ్య బాపూ కి జయంతి కా దిన్. బాపూ నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే హై. స్వచ్ఛతా భీ ఉన్మే సే ఏక్ హై. హాల్ కే దినో మే మైనే కహీ మధ్యప్రదేశ్ మే కుచ్ నౌజవాన్ నదీ కి సఫాయి కా కామ్ కర్ రహే హై. ఉన్కే ఛోటే సే ప్రయాస్ మే పూరా సమాజ్ జుడ్ రహా హై. ఐసే హీ ఆంధ్రప్రదేశ్ మే యువా పురానీ బావడియో ఔర్ కువో కి సఫాయి కర్ రహే హై. ఇస్సే హమారీ పురానీ ధరోహరో ఉసే ఫిర్ సే సంవారనే కా కామ్ హో రహా హై. స్వచ్ఛతా సే సేవా.
0: ఉగ్రవాదాన్ని జాతీయ భద్రతకు పెనుముప్పుగా పరిగణిస్తూ ఉగ్రవాదుల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ విషయాన్ని ప్రధానమంత్రి ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో గుర్తు చేశారు. ఈ ఘటనకు 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దానిని భారత ఉగ్రవాద వ్యతిరేక విధానంలో కీలక ఘట్టంగా ప్రస్తావించారు.
1: బీతే ఏక్ దశక్ మే బాలాకోట్ కి ఎయిర్ స్ట్రైక్ సే లేకర్ ఆపరేషన్ సింధూర్ తక్ భారత్ నే బార్ బార్ యే స్పష్ట సందేశ్ దియా హై కి అగర్ ఆతంకవాదీ భారత్ పర్ ఆంఖ్ ఉఠాయేంగే తో ఉస్కా కరారా జవాబ్ దియా జాయేగా.
0: ఓకల్ ఫర్ లోకల్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకాల ద్వారా స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్థానిక ఉత్పత్తులకు గుర్తింపు రావడం ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతుందని, మహిళలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడ్డానికి స్థానిక మార్కెట్ల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ప్రపంచ మార్కెట్స్ కు చేరాలన్నది ఓకల్ ఫర్ లోకల్ ప్రధాన లక్ష్యమని మోదీ చెప్పారు.
1: ప్రతాప్గఢ్ ఔర్ ఆంవలే కా రిస్తా బహుత్ పురానా హై. పీడియో సే యహాన్ కే కిసాన్ ఆంవలే కి ఖేతీ కర్ రహే హై ఔర్ అబ్ యహీ పురానీ పహచాన్ యహాన్ కే కిసానో ఔర్ మహిళాఓ కే లియే నయే అవసర్ లేకర్ ఆ రహీ. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ యానీ ODOP కే మాధ్యమ్ సే యహాన్ ఆంవలే సే జుడే స్థానీయ ఉద్యమో కో బఢావా మిలా హై ఔర్ ఇస్మే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సే జుడీ మహిళాయే భీ బడీ భూమికా నిభా రహీ. ODOP కే తహత్ నయే బాజారో తక్ పహుంచ్ బఢనే సే ఉన్కీ ఆయ్ మే భీ బఢోత్రీ హుయీ.
0: ఉగ్రవాదానికి సరిహద్దులు లేవని, దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సహకారం అవసరమనే విస్తృత సందేశానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రవాద దాడులకు 25 ఏళ్లు పూర్తవుతున్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: అమెరికా కే వరల్డ్ ట్రేడ్ సెంటర్ మే జిన్ నిర్దోష్ లోగో నే అప్నా జీవన్ ఖోయా థా ఉన్మే అమెరికా కే బాద్ సబ్సే జ్యాదా లోగ్ భారత్ కే థే. ముజే యాద్ హై 2014 మే PM బన్నే కే బాద్ జబ్ మే అమెరికా గయా థా తో న్యూయార్క్ మే మే ఇన్ నిర్దోష్ నాగరికో కో అప్నీ శ్రద్ధాంజలి దేనే పహుంచ్ గయా థా ఔర్ ఆజ్ ఫిర్ ఏక్ బార్ మే భారత్ కే కరోడో నాగరికో కీ ఓర్ సే పీడిత్ పరివారో కే ప్రతి అప్నీ సంవేదనా వ్యక్త కర్తా హూం.
0: చారిత్రక కట్టడాలను కేవలం గతానికి సంబంధించిన అవశేషాలుగా కాకుండా భారతీయ కళ, సంస్కృతి, శాస్త్ర విజ్ఞానం వారసత్వ చిహ్నాలుగా భావించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని సోమనాథ్, మోధేరా ఆలయాల ప్రత్యేకతను, ప్రాధాన్యతను ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్, సౌరశక్తి గ్రామంగా నిలిచిన మోధేరా నృత్యోత్సవం గురించి ప్రధానమంత్రి వివరించారు.
1: 1026 ఈస్వీ మే జబ్ గజనీ ద్వారా సోమనాథ్ విధ్వంస్ హువా థా ఉసీ సాల్ గుజరాత్ కే హీ మోఢేరా మే ప్రసిద్ధ సూర్య మందిర్ పర్ భీ హమలా హువా థా యానీ మోఢేరా మందిర్ విధ్వంస్ కో భీ ఇస్ సాల్ 1000 సాల్ హుయే హై జబ్కి ఉస్ సమయ ఇస్ మందిర్ కో బనే సిర్ఫ్ ఏక్ హీ సాల్ హుయే థే. రాజా భీమదేవ్ ప్రథమ్ నే న కేవల్ గజనీ కా ముకాబలా కియా థా బల్కి కుచ్ హీ సమయ మే మోఢేరా సూర్య మందిర్ కా పునర్నిర్మాణ భీ కర్వా దియా. ఇసీ జీవర్తా కే కారణ సోమనాథ్ మందిర్ కా భీ బార్ బార్ విధ్వంస్ కే బావజూద్ పునర్నిర్మాణ హోతా రహా.
0: స్థానికంగా అందుబాటులో ఉన్న చౌకైన పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలను వినియోగించడం ద్వారా

0: పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెప్టెంబర్ను పోషకాహార లోపం అవగాహన కల్పించే మాసంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: इस पहल के जरिए सस्ते और पौष्टिक स्थानीय खानपान को बढ़ावा दिया जा रहा है. महाराष्ट्र भी इस दिशा में सराहनीय प्रयास कर रहा है. मिजोरम में भी इस साल लोगों ने साथ मिलकर पोषण वाटिकाओं की देखभाल के लिए एक अभियान शुरू किया है.
0: प्रधानमंत्री नरेंद्र मोदी मन की बात కార్యక్రమాన్ని విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందనను తెలియజేశారు.
2: నేను జేఎన్టీయూహెచ్ జగిత్యాల విద్యార్థి ప్రగతి. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నాను. పరిశుభ్రత ఉద్యమంలో భాగంగా ముంబైలో బీచెస్, ఢిల్లీలో చెత్తను వేరు చేయడం, పశ్చిమ బెంగాల్లో మార్కెట్ పరిశుభ్రతకు యువకులు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. అదే బాపూజీకి మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.
3: నా పేరు భారతి మాది, రాజన్న, సిరిసిల్ల జిల్లా. ఈ రోజు ప్రధానమంత్రి మన్ కీ బాత్ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ దేవ్గఢ్ కామాసి గ్రామానికి చెందిన సావిత్రి పూలే స్వయం సహాయక బృందంలోని మహిళలు ఉసిరికాయలతో క్యాండీ జామ్ లాంటి ముర్బా జ్యూస్లను తయారు చేస్తున్నారనే విషయం చాలా నచ్చింది.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ఘన నివాళి అర్పించారు. సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని కొండా లక్ష్మణ్ బాబూజీ అంకితం చేశారని జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. రాష్ట్రంలో గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి, వారి సమగ్ర వికాసానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన 420 హామీల్లో ఒక్కడి కూడా పూర్తిగా అమలు కాలేదని పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీని విస్మరించి నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05కు జాతీయ వార్తలు వింటారు.
4: నేను ఇక్కడే ఉన్నా
5: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
4: బుర్రని చార్జ్ చేయి.
6: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
4: చూసావా?
5: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
6: ఇప్పుడెలా మరి?
5: ఉందిగా ఫ్రీ వైఫై.
4: బుర్రని వాడు కాస్త.
6: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
5: అంటే మోసాలకి చెప్పే బై బై.
6: ఆర్బీఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: సంప్రతి వార్తాః శ్రూయంతాం, ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. శల్యప్రహారః సింధూరాభియానం చ భారతస్య నూతనాయాః ఉగ్రవాదవిరోధినీతేః అమోఘం ఉదాహరణమితి మనోగత కార్యక్రమే ప్రధానమంత్రిణా సప్రశ్రయం ప్రోదీరితం. సర్వేషు రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ జనగణనాభియానస్య ప్రథమచరణం పూర్ణతాం అగాతితి ప్రధానమంత్రిణా ప్రోదీరితం. సామరిక స్వాయత్తతాయాః సురక్షాయాః చ ఉపరి ఆఘాతే సతి భారతం స్వాత్మరక్షాం విధాస్యతి ఏవేతి రక్షామంత్రిణా రాజనాథసింహేన సబలం ప్రఖ్యాపితం. గుజరాతస్య సాబరమతి క్షేత్రే 15 శత కోటి రూప్యకాణాం రేల వికాస పరియోజనాః గృహమంత్రిణా అమితషాహేన సముద్ఘాటితాః. అపి చ నగోయా ఏషియాయి క్రీడాసు స్క్వాష్ స్పర్ధాయాం అభయసింహేన అనాహతసింహేన చ రజతపదకే విజితే మహిళానాం 200 మీటర్ ధావనే చ హరితా భద్రా కాంస్య పదకం విజితవతి. अथ वार्ताः विशदीकृत्य. आकाशवाण्याः मनोगतम् इति कार्यक्रमस्य सम्बोधनक्रमे राष्ट्रम् उद्बोधयता प्रधानमन्त्रिणा प्रतिपादितं यत् भारतीयसैन्यबलेन पाकिस्ताने आतंकवादीनां निगूढ आश्रयेषु कृतः सर्जिकल स्ट्राइक इति शल्यप्रहारः भारतस्य आतंकवादविरोधी नीतेः नव्यम् उदाहरणम् अस्ति. ప్రధానమంత్రిణా నిగదితం యత్ శ్వః భారతవర్షం అస్య ఐతిహాసిక శల్యప్రహారస్య దశమవర్షపూర్తిం అభినందిష్యతి. నియంత్రణరేఖాం లంఘయిత్వా వీర భారతీయ సైన్య

0: కలాం ప్రయుంజీరన్ ఇది మోదినా ఆహ్వానం విహితం. క్రీడా సంవర్ధనమధికృత్య తేన ప్రోక్తం యత్ దర్గ్ రక్తదుర్గస్య ప్రాచీరాత్ ఉద్ఘోషితాయాః క్రీడా ప్రతిభా అన్వేషణ యోజనాయాః మూల లక్ష్యం సుదూర గ్రామేషు నిగూఢ సామర్థ్యస్య అన్వేషణం అస్తి. संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति. केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य साबरमती स्थाने 15,00,000,00,000 रूप्यकाणां रेलपरियोजनानां लोकार्पणं शिलान्यासं च अकरोत्. तेन गुजरातस्य मुख्यमन्त्रिणा सह देशस्य प्रथमा LNG चालिता रेलसेवा च समारब्धा. एषा द्विइन्धनप्रणाली 40% यावत् डीजल उपभोगं न्यूनीकरिष्यति. भारतवर्षं कस्यापि राष्ट्रस्य भूखण्डम् आक्रमयितुं नैव वाञ्छति, परञ्च राष्ट्रियसुरक्षायाः स्वायत्ततायाश्च उल्लङ्घने सति प्रतिघातं निश्चप्रचं करिष्यति इति नवदिल्ल्यां रक्षासम्मेलने भाषमाणः रक्षामन्त्री राजनाथसिंहः प्रतिपादितवान्. तेन स्पष्टीकृतं यत् आतंकवादपोषकैः सह वार्तायाः कोऽपि विकल्पः नैवास्ति. सः अवदत् यत् राष्ट्रसुरक्षा केवलं सैन्यबलानां नास्ति, प्रत्युत सर्वेषामपि नागरिकाणां सामूहिकम् उत्तरदायित्वं वर्तते. रक्षा उत्पादनक्षेत्रे आत्मनिर्भरतायाः उल्लेखं कुर्वन् रक्षामन्त्रिणा निगदितं यत् अस्यां दिशि भारतेन महती उपलब्धिः अर्जिता. जापानदेशस्य आइची नागोया मण्डले प्रवर्तमाने एशियाई क्रीडा महोत्सवे अद्य स्क्वैश स्पर्धायाम् अभयसिंह अनाहतसिंहभ्याम् यथाक्रमं पुरुष महिला एकलवर्गयोः द्वे रजत पदके स्वायत्तीकृते. एतदतिरिच्य महिलानां 200 मीटर धावन प्रतियोगितायां हरिता भद्रा तृतीयं स्थानं प्राप्य कांस्य पदकम् अलभत. सम्प्रति भारतवर्षं 4 स्वर्ण 14 रजत 15 कांस्य पदकैः सह आहत्य 33 पदकानि सम्प्राप्य पदकतालिकायाम् 11 स्थानं भजते. इति वार्ताः.
1: आकाशवाणी हैदराबाद केन्द्रं समयं 6:30 ప్రకటించిన కార్యక్రమం వెంటనే ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: Business, we now bring you a lesson from MBA for PG third year students. The title is Data Communication and Concepts. Dr. G. Surendra will present the lesson.
4: Hello listeners, there has been an increasing recognition within business and academic circles about the formation of information societies during the last few years. Every organization and country relies heavily on knowledge and information to drive economic growth. Many countries believe that information increases the efficiency and productivity of a society. The cost of producing society's goods and services have decreased due to the use of data and information, and also there is a quality increase of the goods and services. For this information revolution, the computer is acting as a catalyst. The generated information, if not delivered to the right person at the right time, is not useful in itself. The computer systems provide for the transport of data and information between and among the computers. The data, which is the raw resource that comprises information, is required for the information societies. The essence of automation and information society is the processing, manipulation,

అండ్ క్రియేషన్ ఆఫ్ డేటా ఇన్ ఆర్డర్ టు జనరేట్ మీనింగ్ఫుల్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. డేటా కమ్యూనికేషన్స్ ఈజ్ అ వైటల్ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ బికాస్ ఇట్ ప్రొవైడ్స్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలవింగ్ ది కంప్యూటర్స్ టు కమ్యూనికేట్ విత్ వన్ అనదర్. ఎ రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ యూజెస్ డేటా కమ్యూనికేషన్స్ టు లింక్ ది రిజర్వేషన్ ఆఫీసెస్ టు ది కంప్యూటర్. ఇన్ ఇండియా, రైల్టెల్ విత్ ది యూజ్ ఆఫ్ బ్రాడ్బ్యాండ్, టెలికామ్ అండ్ మల్టీమీడియా నెట్వర్క్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ట్రైన్ ఆపరేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నెట్వర్క్ సిస్టమ్స్. దీస్ డేటా కమ్యూనికేషన్స్ సిస్టమ్స్ హ్యావ్ బికమ్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ విచ్ ప్రొవైడ్స్ ది ఫౌండేషన్ ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ సొసైటీ. ది కంప్యూటర్ ప్రొఫెషనల్ షుడ్ అండర్స్టాండ్ డేటా కమ్యూనికేషన్స్ అండ్ నెట్వర్క్స్ ఇన్ ఆర్డర్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దేర్ కేపబిలిటీస్ అండ్ అవాయిడ్ ది పిట్ఫాల్స్ అసోసియేటెడ్ విత్ దేర్ మిస్యూజ్. డేటా కమ్యూనికేషన్స్ రెఫర్స్ టు ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ది డిజిటల్ డేటా బిట్వీన్ ఎ కంప్యూటర్ అండ్ అదర్ కంప్యూటర్ ఆర్ టూ ఆర్ మోర్ కంప్యూటర్స్ అండ్ ఎ కంప్యూటర్ నెట్వర్క్ ఆర్ డేటా నెట్వర్క్ ఈజ్ ఎ టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ విచ్ అలౌస్ కంప్యూటర్స్ టు ఎక్స్చేంజ్ డేటా. ఇన్ సింపుల్ టర్మ్స్, డేటా కమ్యూనికేషన్ రెఫర్స్ టు ది ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ కంప్యూటర్ డివైజెస్. ద ఫిజికల్ కనెక్షన్ బిట్వీన్ నెట్వర్క్డ్ కంప్యూటింగ్ డివైజెస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యూజింగ్ ఎయిదర్ కేబుల్ మీడియా ఆర్ వైర్లెస్ మీడియా. ద బెస్ట్ నోన్ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ ది ఇంటర్నెట్. ది బేసిక్ కాంపోనెంట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్ సిస్టమ్ ఆర్ యాజ్ ఫాలోస్. మెసేజ్. ద మెసేజ్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా దట్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్. ఇట్ మే కన్సిస్ట్ ఆఫ్ టెక్స్ట్, నంబర్స్, పిక్చర్స్, సౌండ్స్, వీడియోస్ ఆర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ దీస్. సెండర్. ఎ డివైస్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ సెండింగ్ మెసేజెస్ ఆర్ డేటా ఈస్ కాల్డ్ సెండర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ట్రాన్స్మిటర్ ఆర్ సోర్స్. ద సెండర్ కెన్ బి ఎ కంప్యూటర్, టెలిఫోన్ ఆర్ ఎ వీడియో కెమెరా ఎక్సెట్రా. రిసీవర్. ఎ డివైస్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ రిసీవింగ్ మెసేజెస్ ఈస్ కాల్డ్ రిసీవర్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సింగ్. ద రిసీవర్ కెన్ బి ఎ కంప్యూటర్, టెలిఫోన్ సెట్, ప్రింటర్ ఆర్ ఎ ఫ్యాక్స్ మెషిన్ ఎక్సెట్రా. మీడియం. ది పాత్ త్రూ విచ్ డేటా ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఆర్ సెంట్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ ఈస్ కాల్డ్ ట్రాన్స్మిషన్ మీడియం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కమ్యూనికేషన్ ఛానల్. ఇట్ మే బి ఎ వైర్ ఆర్ ఎ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఆర్ ఎ టెలిఫోన్ లైన్ ఎక్సెట్రా. ఎన్కోడర్ అండ్ డీకోడర్. ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సెండర్స్ అండ్ రిసీవర్స్. ఎ కంప్యూటర్ వర్క్ విత్ డిజిటల్ సిగ్నల్స్. ది కమ్యూనికేషన్ ఛానల్స్ యూజువలీ యూజ్ అనలాగ్ సిగ్నల్స్. ది ఎన్కోడర్ అండ్ డీకోడర్ ఆర్ యూజ్డ్ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ టు కన్వర్ట్ సిగ్నల్స్ ఫ్రమ్ వన్ అనదర్. ఎన్కోడర్. ద ఎన్కోడర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్ రిసీవ్స్ డేటా ఫ్రమ్ సెండర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిజిటల్ సిగ్నల్స్. ఇట్ కన్వర్ట్స్ డిజిటల్ సిగ్నల్స్ ఇన్ టు ఎ ఫార్మ్ దాట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ ట్రాన్స్మిషన్ మీడియం. డీకోడర్. ద డీకోడర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్ రిసీవ్స్ డేటా ఫ్రమ్ ట్రాన్స్మిషన్ మీడియం. ఇట్ కన్వర్ట్స్ ఎన్కోడెడ్ సిగ్నల్స్ దట్ ఈస్ అనలాగ్ సిగ్నల్స్ ఇన్ టు డిజిటల్ ఫార్మ్. ప్రోటోకాల్. ఎ ప్రోటోకాల్ ఈజ్ అ సెట్ ఆఫ్ రూల్స్ దట్ గవర్న్స్ డేటా కమ్యూనికేషన్. ఇట్ రిప్రజెంట్స్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ది కమ్యూనికేటింగ్ డివైజెస్. వితౌట్ ఎ ప్రోటోకాల్ టూ డివైజెస్ మే బి కనెక్టెడ్ బట్ నాట్ కమ్యూనికేటింగ్, జస్ట్ యాజ్ అ పర్సన్ స్పీకింగ్ జర్మన్ కెనాట్ బి అండర్స్టూడ్ బై అ పర్సన్ హూ స్పీక్స్ ఓన్లీ జపనీస్. ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎ డేటా కమ్యూనికేషన్ సిస్టమ్ డిపెండ్స్ ఆన్ త్రీ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ వన్ ఈజ్ డెలివరీ. ద సిస్టమ్ మస్ట్ డెలివర్ డేటా టు ది కరెక్ట్ డెస్టినేషన్. డేటా మస్ట్ బి రిసీవ్డ్ బై ది ఇంటెండెడ్ డివైస్ ఆర్ యూజర్ అండ్ ఓన్లీ బై దట్ డివైస్ ఆర్ యూజర్. సెకండ్ వన్, అక్యురసీ. ది సిస్టమ్ మస్ట్ డెలివర్ డేటా అక్యురేట్లీ. డేటా దట్ హ్యావ్ బీన్ ఆల్టర్డ్ ఇన్ ట్రాన్స్మిషన్ అండ్ లెఫ్ట్ అన్కరెక్టెడ్ ఆర్ అన్యూజబుల్. థర్డ్ వన్, టైమ్లీనెస్. ది సిస్టమ్ మస్ట్ డెలివర్ డేటా ఇన్ ఎ టైమ్లీ మేనర్. డేటా డెలివర్డ్ లేట్ ఆర్ యూజ్లెస్. ఇన్ ది కేస్ ఆఫ్ వీడియో, ఆడియో అండ్ వాయిస్ డేటా, టైమ్లీ డెలివర్ మీన్స్ డెలివరీ

ఇప్పుడు ఒక సినీ గీతం. కోకిల చిత్రం కోసం శ్రీనివాస్ శ్రేయ ఘోషల్ ఆలపించిన గీతం విందాం. గీత రచన పెద్దాడమూర్తి, సంగీతం ఎంఎస్ మధుకర్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.

రైతన్నలకు స్వాగతం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో రైతులు తమ యొక్క పొలాలలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పనులు చేయడం ద్వారా తమ పంటలలో పట మంచి దిగుబడులను పొందొచ్చు అనేసి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితుల్లో బెట్ట పరిస్థితులు అనేవి ఎక్కువగా గమనించడం అనేది జరుగుతూ ఉంది. సో మన రాష్ట్రంలో సాగు అవుతున్నటువంటి వివిధ పంటల లోపల ఈ బెట్ట పరిస్థితులు అనేటటువంటివి వాటి యొక్క దిగుబడులను తగ్గడానికి చాలా విధాలుగా ప్రభావం చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ బెట్ట పరిస్థితుల్లో నేల లోపల నీటి లభ్యత అనేది లేకపోవడం వల్ల మొక్క సమయానికి నీటిని గ్రహించకపోవడము, తద్వారా పోషకాలనేవి సరి అయినటువంటి సమయంలో మొక్కకు అందకపోవడం వలన మొక్క పెరగకపోవడము, లేదా మొక్క గిడసబారినట్టుగా ఉండడము, లేదా పూత పింద దశల్లో ఉన్నటువంటి పంటలైతే పూత పింద రాలడము, లేదంటే కాయ దశల్లో ఉన్నట్లయితే కాయలు చిన్న సైజుగా రావడం అనేది మనం ఎక్కువగా గమనించవచ్చు. సో దీనికోసం ఏ విధమైనటువంటి చర్యలను మనము తీసుకోవడం ద్వారా దిగుబడిని తగ్గకుండా చూసుకోవచ్చు? సో దీనికి కానీ నీటి లభ్యత ఉన్నవాళ్ళైతే 1 నుంచి 2 తడులను, అంటే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్ అంటారు, పూత కాయ దశల్లో ఉన్నటువంటి పంటలైతే వాటికి 1 నుంచి 2 నీటి తడులను ఇవ్వడము, అంతేకాకుండా పంటను బట్టి 10 నుంచి 20 కేజీలు యూరియాను పైపాటుగా అందించినట్లయితే కూడా మొక్కకు కావలసినటువంటి పోషణ

పోషకాలనేవి మనము అందించిన వాళ్ళమవుతాము. తద్వారా మొక్క బలంగా పెరిగి పూత కాయ పింద నిలవడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే మరి రైతన్నలు వర్షాధారంగా సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలను తీసుకోవాలి ఈ బెట్ట పరిస్థితుల్లో? ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా వర్షాధారంగా సాగు చేస్తున్నారు కాబట్టి వర్షాలు పడ్డప్పుడే నేల లోపల తేమ ఉంటుంది. నేల లోపల తేమ ఉన్నప్పుడు మాత్రమే మనం పోషకాల ఎరువులను అందించినట్లయితే మొక్కలు పోషకాలను గ్రహించేటందుకు ఆస్కారం ఉంటుంది. సో ఈ బెట్ట పరిస్థితుల లోపల వర్షాధారంగా పండిస్తున్నటువంటి రైతులు ఏ పంటలోనైనా సరే వర్షాధారంగా పండిస్తున్నటువంటి అది కంది పంట కావచ్చు, మొక్కజొన్న పంట కావచ్చు, లేదా పత్తి పంట అయినా కూడా పైపాటుగా రైతులు ఏం చేయాలంటే 2% యూరియా అంటే లీటరు నీటికి 20 గ్రాముల యూరియా, లేదంటే 1% పొటాషియం నైట్రేట్ను అంటే లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున పొటాషియం నైట్రేటు ద్రావణాన్ని పిచికారీ చేసుకొని మన ఏరియా ఎంతైతే ఉంటుందో రైతన్నలకు వాళ్ళు ఉన్నటువంటి ఎన్ని ఎకరాలు ఉంటుందో దానికి తగ్గటువంటి ద్రావణాన్ని తయారు చేసుకొని పైపాటుగా పిచికారీ చేసినట్లయితే మొక్కకు నీటితో పాటుగా పోషకాలు కూడా డైరెక్ట్గా వాటి ఆకులకు కాండాలకు అందేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది. రైతన్నలు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే రైతన్నలు ఎరువులను పైపాటుగా పిచికారీ చేస్తున్నప్పుడు వాతావరణం లోపల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి రైతన్నలు 10 గంటల లోపు కానీ లేదంటే సాయంత్రం 4 గంటల తరువాత ఈ పైపాటుగా ఎరువులను పిచికారీ చేసినట్లయితే మొక్కపైన ఏ విధమైనటువంటి దుష్ప్రభావం అంటే ఆకులు వడలిపోవడం కానీ మాడిపోయినట్టుగా కానీ జరగకుండా ఉండేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎండ టైంలో మనం స్ప్రే చేసినట్లయితే ఏమవుతుందంటే నీరు మనం పిచికారీ చేసినటువంటి ద్రావణము ఆకుల మీద పడిపోయి నీరు ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల నీరు ఆవిరి రూపంలో వెళ్ళిపోవడము ఆ ద్రావణం కెమికల్ అక్కడే ఉండడం వల్ల ఆకులు మాడినట్టుగా తయారవుతుంటాయి. కాబట్టి ముఖ్యంగా రైతన్నలు గమనించాల్సింది ఏంటంటే ఉదయం పూట కానీ చల్లటి వాతావరణం ఉన్నప్పుడు లేదంటే సాయంత్రం పూట కానీ ఈ ఎరువులను పైపాటుగా పిచికారీ చేసినట్లయితే మొక్కకు కావలసినటువంటి పోషకాలను మనం అందించిన వాళ్ళము అవుతాం. సో ఈ విధంగా ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టి వివిధ పంటలలో దిగుబడులు పొందేటందుకు ఆస్కారం ఉంది. ఎవరికైతే నీటి ఆధారంగా నీటి లభ్యత ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ అంటే లాంగ్ డ్యూరేషన్ అధిక పంట కాల వ్యవధి కలిగినటువంటి పంటలను సాగు చేస్తున్నటువంటి రైతులు నీటి లభ్యత ఉన్నప్పుడు 1-2 తడులని మాత్రమే ఇవ్వగలిగినప్పుడు అలాంటి పరిస్థితుల్లో పారకం రూపంలో నీటిని ఇవ్వకుండా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేటటువంటి డ్రిప్ ద్వారా కానీ స్ప్రింక్లర్ల ద్వారా కానీ మనం నీటిని అందించినట్లయితే నీటి వినియోగ సామర్థ్యము పెరగడమే కాకుండా మనం ఎక్కువ రోజులు మొక్కకు తేమను అందించిన వాళ్ళమవుతాము. తద్వారా డ్రిప్ ద్వారా కూడా ఫర్టిగేషన్ ఎరువులను కూడా అందించినట్లయితే మొక్కకు కావలసిన నీరు మరియు పోషకాలు అందేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఏ పంటలను అయితే మనం డ్రిప్ సౌకర్యాన్ని పెట్టుకోవచ్చో ఆ పంటలలో డ్రిప్ ద్వారా తక్కువ నీరు ఉన్న లభ్యత ఉన్నటువంటి రైతులు ఈ విధంగా చేయడం ద్వారా నీటు మరియు పోషకాలను అందించి మనం దిగుబడులను పెంచుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. దీనితో పాటుగా ఎక్కడైతే తేమ ఉన్నటువంటి పత్తి పంటలో చూసుకున్నట్లయితే ఇప్పుడు పూత కాయపింద దశల్లో ఉంది కాబట్టి ఈ బెట్ట పరిస్థితులు మరియు అధిక తేమ వలన కూడా ఏమవుతూ ఉంటుందంటే అధిక తేమ లేదా బెట్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పూత పింద కాయ రాలడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సో దీనికి మనము నివారించడం కోసము ఏం చేయాలంటే నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ 10 ppmను పిచికారీ చేసినట్లయితే కూడా పత్తి లోపట ఈ పూత పింద రాలకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. ఇది ఎందుకు జరుగుతూ ఉంటుందంటే శాకీయోత్పత్తి మొక్క గ్రహించినటువంటి పోషకాలన్నీ కూడా శాకీయోత్పత్తి అంటే కొమ్మలు పెరగడానికి వాటి పోషకాలన్నీ కూడా సరఫరా అవుతుంటాయి. తద్వారా పూత పిందకు సరైనటువంటి పోషకాలు అందక రాలడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఈ పూత పింద నివారించడం కోసము సైకోసిల్ 60 ppm లేదా నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ 10 ppmను పిచికారీ చేసినట్లయితే ఈ పత్తి లోపల పూత పింద రాలడాన్ని నివారించిన వాళ్ళము అవుతాం. అదేవిధంగా కంది పంట మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 45 నుంచి 55 రోజులు లేదా 2 నెలల పంట దశ లోపల ఉన్నటువంటి శాకీయ దశలో మనం గమనించడం అనేది జరుగుతుంటుంది. సో ఎప్పుడు కానీ కంది పంట లోపల ఎక్కువ కొమ్మలు ఎన్ని ఎక్కువ కొమ్మలు వస్తే అన్ని పూత
కాయలు రావడానికి ఆవశ్యకత ఉంది. దీనికోసం ఏం చేయాలంటే, మనము కొనలు తుంచేటటువంటి పద్ధతిని పాటించినట్లయితే, నిప్పింగ్ అని అంటూ ఉంటారు, కొనలు తుంచేటటువంటి పద్ధతిని మనం పాటించినట్లయితే

0: అట్లయితే 40 నుంచి 50 రోజుల దశలో ఉన్నటువంటి విత్తిన రోజు నుంచి 45 నుంచి 50 రోజుల వ్యవధిలో ఉన్నటువంటి వాటిని 30 నుంచి 35 అంగుళాల ఎత్తు పెరిగే వరకు చూసుకొని దాని తర్వాత ఆ కొనలను తుంచినట్లయితే ఎక్కువ శాఖలు రావడానికి, అంటే పక్క కొమ్మలు ఎక్కువగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ పూత మరియు ఎక్కువ కాయలు రావడానికి అవకాశం ఉంది, తద్వారా దిగుబడిని కూడా పెంచుకునేటందుకు ఆస్కారంగా ఉంది. మొక్క హైట్ ఎక్కువగా పెరగడం వల్ల కొమ్మలు చాలా ఉన్నటువంటి తక్కువ కొమ్మలైనా కూడా ఎక్కువగా పెరగడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే అవి గుబురుగా ఒకదానికి ఒకటి కమ్ముకొని పోయినట్లుగా అయిపోయి గాలి వెలుతురు సరిగ్గా ఆడకపోవడం అనేది కూడా మనం గమనించవచ్చు. తద్వారా పూత పిందె కాయలు తక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా మనం విత్తిన రోజు నుంచి 40 నుంచి 50 రోజుల వ్యవధి లోపల ఇలా కొనలను తుంచినట్లయితే ఎక్కువ శాఖలు వచ్చి ఎక్కువ కాయలు రావడానికి ఆస్కారంగా ఉంది. ఈ విధంగా కంది పంటలో నిప్పింగ్ ప్రక్రియను చేసడం ద్వారా కూడా రైతన్నలు అధిక దిగుబడులను పొందడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంది. అక్కడక్కడ చూసుకున్నట్లయితే వివిధ పంటల లోపల కూడా సూక్ష్మధాతు లోపాలు అనేవి గమనించడం జరుగుతుంటుంది. సో రైతన్నలు ఎప్పుడైతే ఈ విధమైనటువంటి సూక్ష్మధాతు లోపాలు ఉన్నాయో వెంటనే ఆ సూక్ష్మధాతుల లోపాల నివారణ కోసము వాటిని గమనించి దానికి తగినటువంటి విధమైనటువంటి ఎరువులను, సూక్ష్మధాతు ఎరువులను పిచికారీ చేయడం ద్వారా కూడా ఈ సూక్ష్మధాతు లోపాలను నివారించవచ్చు. సూక్ష్మధాతు లోపాలను నివారించడం ద్వారా కూడా రైతన్నలు మంచి దిగుబడి పొందేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. దీంతోపాటు అధిక డ్యూరేషన్ ఉన్నటువంటి, కాల వ్యవధి ఉన్నటువంటి పంటల లోపల ఇప్పుడు కలుపు నివారణ కోసం కూడా అంతర కృషి చేయడం ద్వారా, గుంటకలు కొట్టుకోవడం ద్వారా కూడా మనము కలుపును నివారించడమే కాకుండా తేమను సంరక్షించిన వాళ్ళం కూడా ఈ ఇంటర్ కల్టివేషన్, గుంటకు కొట్టడం ద్వారా కూడా మనం తేమను కాపాడుకొని దిగుబడులు పొందేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. ధన్యవాదాలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం. అమ్మాయి కోసం చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, స్వర్ణలత ఆలపించిన గీతం విందాం. గీతరచన షణ్ముఖ శర్మ, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: అమ్మాయి కోసం చిత్ర నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ను ప్రతి పౌరుడు తమ బాధ్యతగా భావించాలని, అదే మహాత్మాగాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్ రాష్ట్రం సబర్మతిలో ఈరోజు దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీతో నడిచే రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీపడదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వార్తల్లోని వివరాలు. మన్ కీ బాత్ 138వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో దేశ భద్రత, జనగణన, స్వచ్ఛతా పర్యావరణం, పోషకాహార ప్రాధాన్యత, వారసత్వ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
2: राष्ट्रीय दायित्व है. मैंने 15 अगस्त को भी देशवासियों से आग्रह किया था कि इसके लिए अपना समय जरूर निकालें.
1: స్వచ్ఛ భారత్ను ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా దేశంలోని ప్రతి పౌరుడు తమ రోజువారీ బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే వారంలో రాబోతున్న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు అందించే నివాళి స్వచ్ఛతేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: कुछ ही दिनों बाद 2 अक्टूबर है, पूज्य बापू की जयंती का दिन. बापू ने हमें जीवन के बहुत से मंत्र दिए, स्वच्छता भी उनमें से एक है. हाल के दिनों में मैंने कहीं मध्य प्रदेश में कुछ नौजवान नदी की सफाई का काम कर रहे हैं, उनके छोटे से प्रयास में पूरा समाज जुड़ रहा है. ऐसे ही आंध्र प्रदेश में युवा पुरानी बावड़ियों और कुओं की सफाई कर रहे हैं.
1: స్థానికంగా అందుబాటులో ఉన్న చౌకైన పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు వినియోగించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని ప్రధానమంత్రి

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెప్టెంబర్ను పోషకాహార లోపం అవగాహన కల్పించే మాసంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: इस पहल के जरिए सस्ते और पौष्टिक स्थानीय खानपान को बढ़ावा दिया जा रहा है. महाराष्ट्र भी इस दिशा में सराहनीय प्रयास कर रहा है. मिजोरम में भी इस साल लोगों ने साथ मिलकर पोषण वाटिकाओं की देखभाल के लिए एक अभियान शुरू किया है.
0: प्रधानमंत्री मन की बात प्रसंगानिकि तेलुगु अनुवादम ई रोजु 8 गंटलकु पुनः प्रसारम अवुतुंदि. కేరళ రాష్టం కొల్లంలోని అమృతపురిలో జరిగిన మాతా అమృతానందమయీ 73వ జయంతి వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా అమృతానందమయీ జీవితం మానవాళికి ప్రేమ సేవల సందేశమని కొనియాడారు. ఆహారం నివాసం లేకపోవడం వంటి దారిద్ర్యాల్ని నిర్మూలించడానికే ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరద సహాయక చర్యల కోసం మాతా అమృతానందమయీ మఠం అందించిన 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయ చెక్కును ముఖ్యమంత్రి విడి సతీశంతో కలిసి ఉపరాష్టపతి భారతదేశంలోని నేపాల్ రాయబారి సురేంద్ర థాపాకు అందజేశారు. జనసేవ ద్వారా దేశసేవ అనే మంత్రంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రజాసేవ నేటితో 25 పూర్తి చేసుకుంది. ఈ సేవ ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్ధత ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తోంది. నమో భారత్ వేగవంతమైన ప్రయాణ సౌకర్యం రవాణాలో కొత్త శకాన్ని నెలకొల్పింది. ఇది భారతదేశపు మొదటి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ రైలు ఢిల్లీ మీరట్ ప్రయాణ సమయాన్ని గంటకంటే తక్కువకు తగ్గించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: नमो भारत ट्रेन में आधुनिकता भी है, गति भी है, अद्भुत स्पीड भी है. ये नमो भारत ट्रेन नए भारत के नए सफर और नए संकल्पों को परिभाषित कर रही है.
0: దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే రైళ్లను కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు గుజరాత్లోని సబర్మతిలో ప్రారంభించారు. సుమారు 1500 కోట్ల విలువైన పలు ప్రధాన రైల్వే అభివృద్ది ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 భారతీయ రైల్వే సాధించిన పురోగతిని ప్రస్తావించారు.
2: विद्युतीकरण 2010-11 में 75 किलोमीटर होता था और 23-24 में 7188 किलोमीटर विद्युतीकरण. 75 से 7000 किलोमीटर की छलांग. 99.6% रेलवे का विद्युतीकरण हो गया है. 0.3% जो बाकी है वो भी हम पूरा कर लेंगे.
0: आकाशवाणी जातीय वार्ता వింటున్నారు. దేశంలోని తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడదని, ప్రపంచ స్థిరత్వాన్ని శాంతిని కాంక్షిస్తుందని, అది దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని పణంగా పెట్టి కాదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన డిఫెన్స్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ భారత్ ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించాలని కోరుకోవడం లేదని, అయితే భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు తనను తాను సంరక్షించుకుంటుందని స్పష్టం చేశారు. భారతదేశంపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశంతోనూ చర్చలకు తావులేదని తేల్చి చెప్పారు. జాతీయ భద్రతకు జాతీయ ఐక్యతే కీలకమని స్పష్టం చేశారు. దేశ భద్రత కేవలం త్రివిధ దళాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. మతం, కులం, భాష, ప్రాంతం వంటి విభేదాలకు తావు లేకుండా పౌరులంతా జాతీయ ప్రయోజనాలకే మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
3: भारत शांति चाहता है, लेकिन भारत अपनी सुरक्षा के साथ किसी भी सूरत में समझौता नहीं करेगा. भारत डायलॉग में विश्वास रखता है, लेकिन यदि कोई देश भारत के खिलाफ आतंकवाद को हवा देगा तो डायलॉग की गुंजाइश वहीं खत्म हो जाती है. जो देश टेररिज्म को अपनी नीति का साधन बनाते हैं, आतंकियों को पनाह और समर्थन देते हैं, उन्हें कड़ा संदेश देना होगा कि आतंकवाद किसी के लिए स्ट्रेटेजिक एसेट किसी भी सूरत में नहीं हो सकता.
0: భారత పునరుజ్జీవన పితామహుడు, ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. మూఢనమ్మకాలు, దురాచారాల సంకెళ్లలో చిక్కుకున్న కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ మార్పు కోసం ఒక నూతన శకాన్ని ప్రారంభించారని మంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. మహారాష్ట్రలో సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను అందించడానికి

వెదురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ది చేయాలని మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఈరోజు ముంబైలో జరిగిన బాంబూ ఎకాడమీ అండ్ సస్టైనబిలిటీ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, త్రిపురలో విజయవంతమైన వెదురు నమూనాలను మహారాష్టలో కూడా అమలు చేయవచ్చని తెలిపారు. దీనివల్ల హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు పడతాయని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అందమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జమ్మూకాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 2 నుండి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. మరోవైపు అధిక అలలు, సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉన్నందున కేరళలోని అన్ని తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్.

0: 2 నుండి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. మరోవైపు అధిక అలలు సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉన్నందున కేరళలోని అన్ని తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా కేరళ రాష్ట్ర వ్యాప్తంగా చేపల వేటపై రేపటి వరకు పూర్తిగా నిషేధాన్ని విధించారు. రాబోయే కాలంలో నానో మెడిసిన్ ఆధారిత వైద్య విధానం వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ముందుండి నడిపిస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ నానో మెడిసిన్ 2026 ప్రారంభోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, నానో మెడిసిన్ రంగానికి సంబంధించి బయోటెక్నాలజీ విభాగం 174 కోట్ల ఆర్థిక సాయంతో 210 పరిశోధన అభివృద్ది ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోందని వెల్లడించారు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్ల లక్ష్యంతో వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఓపెనర్ గ్రీవ్స్ సెంచరీ చేయగా అమిత్ జంగు 58 పరుగులతో రాణించారు. భారత బౌలర్స్లో కులదీప్ 4 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు పడగొట్టారు. 2 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత వన్డే జట్టులో ఆడుతున్నారు. జపాన్లోని ఐచి నాగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు స్క్వాష్ విభాగంలో భారత్కు 2 రజత పతకాలు లభించాయి. పురుషుల సింగిల్స్ స్క్వాష్ ఫైనల్లో అభయ్ సింగ్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మలేషియాకు చెందిన యున్ యోంగ్ చేతిలో అభయ్ ఓటమి పాలయ్యారు. అయితే మలేషియా క్రీడాకారిణి శివసంగరి సుబ్రహ్మణ్యం చేతిలోనూ అనహత్ ఓడిపోయారు. మరోవైపు మహిళల 200 మీటర్ల పరుగు పందెంలో భారత్కు చెందిన హరితభద్ర కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో అధిక దిగుబడికి భూసార పరీక్ష ఆవశ్యకత గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం మహబూబ్ నగర్ శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయ కార్యక్రమం విందాం.
1: మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా మనకు నీటి సదుపాయం, నీటిపారుదల వసతి కూడా మన రాష్ట్రమంతా మనకు ఇది ప్రారంభమైంది. ఇటువంటి సందర్భంలో రైతులందరూ కూడా చక్కటి పంటలు పండించడం కోసం ముందుకొస్తున్నారు. ముఖ్యంగా అయితే వరి ప్రధానమైన పంటగా పండిస్తున్నారు. సరే, ఏ పంట అయినా కానీ చక్కగా పంటలు పండించాలంటే మన నేలను చక్కగా ఆరోగ్యంగా చూసుకోవాలి. ఈ ఆరోగ్యంగా లేని నేలలను ఆరోగ్యవంతంగా చేసుకోవాలంటే ప్రధానంగా మనకు భూసార పరీక్ష అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఈ భూసార పరీక్ష ఆవశ్యకత గురించి విపులంగా మనం తెలుసుకోవడం కోసం మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణ్ గారిని మనం ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. వారిని అడిగి మరిన్ని వివరాలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక వారిని ఆహ్వానిస్తాను. నమస్కారం అండి కళ్యాణి గారు.
2: నమస్కారం సార్.
1: కళ్యాణి గారు, వేసవి కాలం వచ్చిందంటే పంటలన్నీ కోత కంప్లీట్ అయింటుంది, పంటలన్నీ కోత కోసుకొని ఉంటారు. ఈ సందర్భంలో వేసవి కాలంలో చేయవలసిన పనులు ముఖ్యంగా దుక్కి దున్నడం ఇటువంటి ప్రారంభిస్తుంటారు. అలాగే ఈ మధ్యకాలంలో ఒక కొన్ని సంవత్సరాలుగా భూసార పరీక్ష కంపల్సరీ చేసుకోవాలా, భూసార పరీక్ష చేసుకొని చక్కటి పంటను పండించుకోవాలని ప్రముఖమైన పాత్ర వహిస్తుందని కూడా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ సందర్భంలో ఈ భూసార పరీక్ష ఎందుకు చేసుకోవాలి, ఈ అవసరం ఏంటి, మన రైతు సోదరులకు ముందుగా తెలియచేయండి.
2: అయితే భూసార పరీక్ష అనేది చాలా ఖచ్చితంగా చేయించుకోవాల్సినటువంటి అంశం అండి. మనం ఏ పంట పండించుకోవాలన్నా మొదటగా నేల ఆరోగ్యం అనేది చాలా అవసరం. నేల యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించాలి అంటే మనం తప్పకుండా భూసార పరీక్షలు చేయించుకోవాలి.

0: అయితే ఒక మనిషి ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి మనము బ్లడ్ టెస్ట్ ఇచ్చి ఆ పరిశోధనల ద్వారా తెలుసుకుంటాం, పరీక్షల ద్వారా తెలుసుకుంటాము. అదేవిధంగా నేలకు కూడా ఈ భూసార పరీక్షలు అనేవి చాలా అవసరము. భూసార పరీక్షల ద్వారా మనము దాంట్లో ఉదజని సూచి, లవణ సూచిక, సేంద్రియ కర్బనము, నత్రజని, భాస్వరము, పొటాషియము మరియు సూక్ష్మ పోషకాలు ఎంత ఉన్నాయి అనేది తెలుసుకుంటాం. సో దీనివల్ల ఏమిటంటే నేల యొక్క ఆరోగ్యం తెలుస్తుంది మనకి, అంటే పోషకాలు ఏ మోతాదులో ఉన్నాయి అనేది తెలుస్తుంది. అలాగే పిహెచ్ అన్నాం, ఉదజని అన్నాం కదా, ఉదజని సూచిక అనేది మరియు లవణ సూచిక అనేవి నేల యొక్క సమస్యలను తెలియజేస్తుంది. అంటే అది సమస్యాత్మక నేలనా, మంచిగానే ఉందా అనే విషయాన్ని తెలుస్తుంది. అంటే మనం చౌడు గురించి మాట్లాడుకుంటాం కదా, చౌడు నేలలు అయినట్లయితే మనకి ఉదజని సూచిలో తేడాలు కనిపిస్తాయన్నమాట. 7.5 కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. లవణ సూచికల్లో కూడా ఎక్కువగా నమోదవడం జరుగుతుంది. ఆ రకంగా మనము చౌడు నేలలు ఉన్నట్లయితే గుర్తించవచ్చు. సో ఇంకా ఇదే కాకుండా నేల ఆరోగ్యాన్ని బట్టి మనము ఏ రకమైనటువంటి పంటలు వేసుకోవచ్చు, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించవచ్చు అనేది తెలుసుకోవచ్చు.
1: చాలా చక్కగా మీరు వివరిస్తుంటే చాలా ఆసక్తికరంగా వినాలనిపిస్తుంది మాకు కూడా. అయితే ఈ భూసార పరీక్ష చేయడానికి ఈ మట్టి నమూనా కూడా ప్రముఖమైన పాత్ర వహిస్తుందంటారు. ఈ మట్టి నమూనాను ఏ విధంగా సేకరించాలి, ఏ విధంగా ఈ పరిశోధన ప్రయోగశాలలకు మనం పంపించాలి, ముందుగా చెప్పండి.
0: మట్టి పరీక్షలు చేయించుకోవాలి అంటే ఈ వేసవి అనేది దానికి సరైన సమయము. ఎటువంటి పంట లేనటువంటి సమయంలో మనము నమూనాలను సేకరించినట్లయితే ఫలితాలు చాలా కరెక్ట్గా వస్తాయి. కాబట్టి ఈ వేసవి సమయంలో పొలంలో ఒక 2 నుంచి 2.5 ఎకరాల వరకు ఒక నమూనాను సేకరించవచ్చు. ఒకవేళ మనకున్నటువంటి పొలంలో 2 రకాలైనటువంటి నేలలు, అంటే నల్ల భూమి కొంతమందికి మరియు ఎరుపు రంగులో మట్టి ఉన్నప్పుడు, లేదంటే చౌడు తత్వం ఉన్నప్పుడు, అలా వివిధ రకాలుగా ఉన్నప్పుడు ఒక్కో రకానికి ఒక మట్టి నమూనాను సేకరించాల్సి ఉంటుంది. మట్టి నమూనా సేకరించేటప్పుడు ముందుగా ఏ పొలంలో అయితే మనం మట్టి నమూనాను సేకరిస్తామో దాంట్లో 8 నుంచి 10 స్థలాల్లో మట్టి నమూనాను సేకరించాలి. అది కూడా ర్యాండమైజ్డ్ మెథడ్, అంటే అక్కడక్కడ పొలంలో ఒక పద్ధతిగా కాకుండా క్రిస్ క్రాస్గా అక్కడక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. పొలం గట్లకి దూరంగా రోడ్డు పక్కన కాకుండా, చెట్ల నీడల్లో కాకుండా, మరియు ఈ ఎరువుల దిబ్బలు అలాంటివి ఏమైనా ఉంటే వాటి దగ్గర కూడా మనం నమూనాలు సేకరించకూడదు. అలా పంట ఉన్న సమయంలో సేకరించకూడదు. ఈ రకమైనటువంటి జాగ్రత్తలు వహించి ఒక 8 నుంచి 10 దగ్గరలో మనం వి ఆకారంలో 15 సెంటీమీటర్ల లోతుకు పార సహాయంతో చెక్కాలి. చెక్కి తీసుకొని ఇలా 8 నుంచి 10 స్థానాల్లో తీసుకున్నటువంటి మట్టిని ఒక దగ్గర పరుచుకున్నట్లయితే ఒక బస్తా పైన, లేదంటే ఒక టార్పలిన్ షీట్ పైన, లేదంటే నీట్గా చదునుగా ఉన్నటువంటి ఒక ప్లేస్లో దాన్ని పరుచుకొని చతురస్రాకారంగా కానీ గుండ్రంగా కానీ పరుచుకోవాలి. దాంట్లో ఏవైనా కర్ర పుల్లలు కానీ ఎండిన ఆకులు కానీ అలాంటివి ఉన్నట్లయితే అన్నిటినీ కూడా తీసివేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ చదునుగా పరుచుకున్నటువంటి మట్టిని 4 భాగాలుగా చేసుకోవాలి. ఈ 4 భాగాల్లో వ్యతిరేకంగా ఉన్నటువంటి 2 భాగాలను తీసివేయాలి. దానికి వ్యతిరేకంగా ఉన్న ఇంకో 2 భాగాలను కలిపి మళ్ళీ ఇదే విధంగా చతురస్రాకారంగా కానీ గుండ్రంగా కానీ చేసుకుని 4 భాగాలుగా చేసి ఈసారి మొదటిసారి తీసుకున్న దానికి ఆపోజిట్లో ఆ శాంపిల్ ఆ భాగాలను బయటకు తీసివేసి ఈ రకంగా రిపీటెడ్గా ఒక 1/2 కిలో వచ్చే వరకు మనం చేయాల్సి ఉంటుంది. దీన్ని క్వార్టరింగ్ మెథడ్ అంటాం. సో ఈ క్వార్టరింగ్ చేసి మనం ఒక 1/2 కిలో శాంపిల్ వచ్చేలాగా తీసుకుంటాం అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనం తీసుకున్న నేల అంతటికి సరిపోయేటువంటి కరెక్ట్గా నమూనాను సేకరించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ రకంగా తీసుకున్నటువంటి శాంపిల్ను లేబులింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
1: లేబులింగ్ అంటే మీరు ఏమేమి ఆ లేబుల్ మీద మనం రాయాల్సి ఉంటుంది, వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ వివరాలు.
0: ఓకే, లేబులింగ్ అనగా మనము ఈ శాంపిల్ తీసుకున్నటువంటి కవర్ లోపల మరియు బయట కూడా లేబుల్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో రైతు యొక్క పేరు, తండ్రి పేరు, సర్వే నెంబరు, వారు వేసినటువంటి పంట, గత సంవత్సరంలో వేసినటువంటి పంట, తర్వాత వేయబోయే పంట, ఎటువంటి ఎరువులను వినియోగించారు మరియు ఎలాంటి నీటి సౌకర్యం ఉంది, ఇలాంటివన్నీ కూడా దాంట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సో లోపల మనం ఏదైతే లేబుల్ వేస్తామో అది పెన్సిల్ సహాయంతోనే రాయవలసి ఉంటుంది. రాసి ఆ కవర్లో వేసి కవర్ పైన కూడా మీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
1: ఇలాగా ప్యాక్ చేసి తర్వాత ప్రయోగశాలలకు పంపించాల్సి ఉంటుంది.
0: ఈ రకంగా నమోదు చేసిన తర్వాత వీటిని ప్రయోగశాలలకు పంపించినట్లయితే అక్కడ మనకు కావాల్సినటువంటి పరీక్షలు

0: ఇవన్నీ కూడా అంటే ఉదజని సూచి తీసుకోవచ్చు, లవణ సూచిక, సేంద్రియ కర్బనము, నత్రజని, భాస్వరం, పొటాషియం, సూక్ష్మ పోషకాల వివరాలన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది.
1: వారు తెలియజేస్తారు. అయితే మీరు ఈ విధంగా ఈ మట్టి నమూనాను పంపించినటువంటి సందర్భంలో ప్రయోగశాలలో వాళ్ళు పరీక్షించి ఒక పట్టిక లాగా ఏదో తయారు చేస్తారంటారు కదా, ఆ పట్టిక ఏమేమి వివరాలు ఉంటాయి, ఆ వివరాలు ఏ విధంగా ఉంటాయి, ఒకసారి రైతులకు అవగాహన కోసం తెలియచేయండి.
0: మనం ఈ భూసార పరీక్ష చేయించుకున్న పరీక్ష పత్రాలను విశ్లేషించినట్లయితే దాంట్లో పిహెచ్ అంటే ఉదజని సూచి అనేది 6.5 నుంచి 7.5గా ఉన్నట్లయితే ఆ నేలలను తటస్థ నేలలుగా చెప్పవచ్చు. ఇటువంటి నేలల్లో మనకు పోషకాలన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఒకవేళ 6.5 కంటే తక్కువగా ఉన్నట్లయితే దానిని ఆమ్ల గుణం ఉన్నటువంటి నేలగా చెప్తాము. ఇలాంటి నేలలు మన దగ్గర అంటే మన తెలంగాణ ప్రాంతంలో లేవు, కాబట్టి మనకి దీని గురించి ప్రాబ్లం లేదు. సో 7.5 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నేలలను క్షార నేలలుగా చెప్తాము. అదేవిధంగా లవణ సూచిక, ఈ లవణ సూచిక 4 కంటే తక్కువగా ఉన్నట్లయితే మనకి ఎటువంటి సమస్య ఉండదు. 4 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే లవణాల శాతం ఎక్కువగా ఉన్నట్లు, కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా సేంద్రియ కర్బనం విషయానికి వస్తే, సేంద్రియ కర్బనము 0.5 కంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని తక్కువగా ఉన్నట్టు అభివర్ణిస్తాము. సో మన తెలంగాణ తీసుకున్న, ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చాలా వరకు నేలల్లో ఈ సేంద్రియ కర్బనము రాను తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం మన నేలల్లో ఇది 0.3గా ఉంది. ఎందుకంటే మనం ఎక్కువగా రసాయనాలను వాడడము, సేంద్రియ వాడకం చాలా వరకు తగ్గించాం, కాబట్టి నేలలో సేంద్రియ కర్బనం శాతం రాను తగ్గుతూ ఇది 0.3గా నమోదవుతూ ఉంది. కరెక్ట్ మోతాదు వచ్చేసి 0.5 నుంచి 1గా ఉంటే దాన్ని మధ్యస్థం అంటాం, 1 కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నట్లుగా చెప్తాము. అదేవిధంగా నత్రజని విషయానికి వచ్చినట్లయితే ఇది 280 కంటే తక్కువగా ఉన్నట్లయితే తక్కువగా సూచించినట్లు, 560 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తాము. మరియు భాస్వరం విషయానికి వచ్చినట్లయితే 10 నుంచి 25 కిలోలు ఒక హెక్టార్కి దీని యొక్క రేంజ్గా తీసుకుంటామన్నమాట. 10 కంటే తక్కువగా ఉన్నట్లయితే తక్కువ ఉన్నట్లుగా, అదేవిధంగా 25 కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నట్లుగా తీసుకుంటాము. అదేవిధంగా పొటాషియం విషయానికి వచ్చినట్లయితే అది కూడా అంతే, 288 కంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని తక్కువగా ఉన్నట్టుగా అభివర్ణిస్తాము, 560 కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నట్టుగా అభివర్ణించడం జరుగుతుంది. ఈ రకంగా మనం గనక నత్రజని, భాస్వరము, పొటాషియము తక్కువగా నమోదైనప్పుడు ఆ నేలల్లో మనం వేసుకునే పంటకి 25% అధికంగా ఈ ఎరువులను పెంచి వేయాల్సిన అవసరం ఉంది. మధ్యస్థంగా వచ్చినప్పుడు మనకు రికమెండెడ్ డోస్ లో ఫర్టిలైజర్స్ వేసుకుంటాం. ఒకవేళ ఎక్కువగా సూచించినట్లయితే ఆ ఎరువుని ఒక 25% తగ్గించుకొని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మనము పంటలకు ఎరువులు వేసుకునేటప్పుడు భూసార పరీక్షలు చేయించుకొని దాంట్లో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా విశ్లేషించుకొని ఎరువులు వాడడం వల్ల అధికంగా రసాయనాలను వేయాల్సిన అవసరం ఉండదు. దానివల్ల కాలుష్యం తగ్గుతుంది, మరియు ఈ అధిక ఎరువులు వేయడం వల్ల ఖర్చు కూడా పెరుగుతుంది. సో ఇది గమనించుకొని రైతులు ఎరువులు వాడాల్సిందిగా మనవి.
1: విజ్ఞప్తి చేస్తున్నారు, ఒక శాస్త్రవేత్తగా మీరు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కళ్యాణి గారు, మీరు చెప్తూ ఉంటే చాలా చక్కగా మీరు ఒక సూచిక ప్రకారం మీరు వివరిస్తున్నారు, బాగుంది. అయితే రైతు సోదరులు కృషి విజ్ఞాన కేంద్రానికి వస్తూ ఉంటారు రైతులు, ఇటువంటి సందర్భంలో మీరు వాళ్ళను బంటి నమూనా పరీక్షలు తీసుకొని వచ్చినప్పుడు మీరు ఇటువంటివన్నీ సాధారణంగా తెలియజేస్తూ ఉంటారా? మరి తెలియజేస్తే రైతులు కూడా మీ అనుభవంలో పాటిస్తున్నారా? మీ ప్రాంతంలో ఎటువంటి అవగాహన చర్యలు చేపడుతున్నారు? రైతులకు ఏ విధంగా అవగాహన మీరు కల్పిస్తున్నారు? అటువంటి విజయవంతమైన కథనాలుంటే ఒకసారి మాకు రైతు సోదరులందరికీ తెలియచేయండి.
0: చాలా వరకు రైతులకి దీనిపైన ఒక అవగాహన వచ్చిందండి. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల ఉన్నటువంటి లాభాలను వారు గమనించారు. రైతులు రెగ్యులర్గా వస్తూ ఉంటారు, వాళ్ళ మట్టి నమూనాలు తీసుకొని వచ్చి ఇవ్వడం జరుగుతుంది. సో మేము దాన్ని విశ్లేషించి చెప్పినప్పుడు వారు దాన్ని పాటిస్తున్నారు. ఈ రకంగా పాటించి చాలామంది రైతులు వారి పొలాల్లో తక్కువ రసాయనాలతో, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను సాధించడం జరిగింది. ముఖ్యంగా పంట తోటలకు సంబంధించినటువంటి రైతులు ఎక్కువగా వస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళది లాంగ్ డ్యూరేషన్ కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ భూసార పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిదని మేము సూచిస్తూ ఉంటాము. కాబట్టి అటువంటి రైతులు కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు.
1: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు, బాగుంది. అయితే ఈ మధ్య కాలంలో ప్రకృతి వ్యవసాయము, నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ వ్యవసాయం అనే మాటలు వింటడం చేస్తూ ఉన్నారు రైతులు కొందరు. మరి ఇటువంటి సందర్భంలో మీరు సేంద్రియ కర్బనం కూడా తక్కువగా ఉంది అని కూడా సూచిస్తున్నారు మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో. ఇటువంటి సందర్భంలో

0: సేంద్రియ కర్బనము పెంచుకోవాలంటే ఈ సేంద్రియ ఎరువులు వాడాల్సిన అవసరం ఉందా? మీరు ఏ విధంగా రైతు సోదరులకు రికమెండ్ చేస్తున్నారు? ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా కాస్త ఈ భూమి సారవంతం చేసుకునే అవకాశం ఉందా? ఈ వివరాలు కూడా ఒకసారి మన రైతు సోదరులకు తెలియచేయండి.
1: తప్పకుండా అండి. ప్రస్తుతము మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటి అంటే నేల ఆరోగ్య పరిరక్షణ. సో దీనిలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే మనకున్న ఏకైక మార్గం సేంద్రియ ఎరువులను వినియోగించుకోవడం. ఈ సేంద్రియ ఎరువుల వాడకం ద్వారానే మనం నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచి తద్వారా నేలలో సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుకోవచ్చు. ఈ సూక్ష్మజీవులు అనేవి సేంద్రియ కర్బనం పైన వాటిని ఆహారంగా తీసుకుంటూ వాటిని చివికి లేదా కుళ్ళింపజేసి పోషకాలను విడుదల చేయడం జరుగుతుంది. సో తద్వారా పంటకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా అందుతాయి. కాబట్టి సేంద్రియాలను ఖచ్చితంగా వాడాలి. సేంద్రియాలు వాడకుండా ఓన్లీ రసాయనాలు వేయడం వల్ల మనము ఆహారం తీసుకోకుండా మందులు మీద మనిషిని బతికించినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు ఖచ్చితంగా సీజన్లో పంట వేసే ముందు సేంద్రియ పదార్థాలైనటువంటి FIM అంటే ఫార్మ్యాడ్ మెన్యూర్ అంటే పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, గొర్రెల ఎరువు లేదా వర్మి కంపోస్ట్ లాంటివి వినియోగించాలి. సో ఇప్పుడు మన దగ్గర పశువుల సంతతి తక్కువగా ఉంది కాబట్టి పచ్చి రొట్టె పైర్లు దీనికి చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. సో పచ్చి రొట్టె పంటల విషయానికి వస్తే జనుము కానీ జీలుగ పిల్లి పెసర లాంటి పంటల్ని మనము వేసవిలో వేసుకొని 45 రోజులు పుష్పదశకు వచ్చిన తర్వాత వాటిని అదే నేలలో కలియదున్నాలి. ఈ రకంగా చేయడం వల్ల నేలకు కావాల్సినటువంటి సేంద్రియం అనేది యాడ్ అవుతుంది. ఇదే కాకుండా మనకి కొన్ని పొలం గట్ల మీద కానీ దగ్గరలో ఉన్న అడవుల్లో ఉండేటువంటి వేప, గ్లైరిసీడియా కానీ, కానుగ, జిల్లేడు వంటి ఆకులను కానీ లేత కొమ్మలను కానీ తీసుకొచ్చి నేలలో కలియదున్నడం వల్ల కూడా సేంద్రియం అనేది పెరుగుతుంది నేలల్లో. ఈ రకంగా మనము వివిధ రకాలైనటువంటి సేంద్రియాలను వాడి నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవచ్చు.
0: అయితే మన పూర్వీకులు సమీకృత వ్యవసాయం చేసేవారు, అంటే పాడి పంట అంటే పాడి ఉండేది పంట ఉండేదని సందర్భంలో. ఈ సమీకృత వ్యవసాయంలో రకరకాల పశువులను పెంచడం అంటే గేదెలు, ఆవులు, గొర్రెలు, కోళ్ళు, పందులు ఇటువంటి జంతువులను పెంచి వాటి యొక్క పేడ పెంటని మురుగబెట్టి తర్వాత పొలాలకు అందించేవారు. ఆ విధంగా సేంద్రియ ఎరువులను వాడడం వల్ల సేంద్రియ కర్బనం పెరుగుతూ మంచి పంటలు ఇచ్చేటివి, సారవంతమైనటువంటి నేలలు తయారయ్యేటివి అప్పట్లో. మరి ఇటువంటి ఈ సమీకృత వ్యవసాయానికి ఏమైనా ప్రభుత్వం గాను ప్రోత్సహిస్తుందా, లేదంటే సమీకృత వ్యవసాయం చేయమని మీరు కూడా కృషి విజ్ఞాన కేంద్రంలో, ఎందుకంటే వ్యవసాయ సదస్సులు జరుగుతుంటాయి, రైతులు వస్తుంటారు, ఇటువంటి సందర్భంలో మీరు ఏమైనా వాళ్ళను ప్రేరేపించి చక్కగా ఈ యొక్క ఆవులను, గేదెలు పెంచమని ఏమైనా రికమెండ్ చేస్తున్నారా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన యొక్క పశు సంపద కూడా కనుమరుగవుతుంది, తక్కువగా అవుతుంది ఖర్చు అని, మనుషులు ఖర్చు ఎక్కువైతుంది, కష్టం ఎక్కువైతుందని. మరి ఏ విధంగా మీరు రికమెండ్ చేస్తున్నారు ఈ యొక్క పశువులు పెంచుకోవాలని మీరు ఏమైనా తెలియజేస్తున్నారా? ప్రభుత్వం కూడా ఏమైనా ప్రోత్సహిస్తున్నా ఉంటే ఒకవేళ ఆ వివరాలు ఉంటే తెలియచేయండి.
1: చాలా మట్టుకు రైతులకి దీనిపైన ఒక అవగాహన వచ్చింది. సేంద్రియాలను వాడాలి అంటే సేంద్రియ వ్యవసాయము, సహజ వ్యవసాయం చేయడం వల్ల నేల ఆరోగ్యం బాగుపడుతుంది, మన ఆరోగ్యం బాగుపడుతుంది అనే అవగాహన చాలామంది రైతులకి ఉంది. మనం ఖచ్చితంగా సేంద్రియాలను వాడాలి అంటే పాడి ఉండాల్సిందే. పంటతో పాటు పాడి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం సేంద్రియ ఎరువులు అనేది ఖచ్చితంగా మనం పశువుల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను సేంద్రియాలుగా వాడుకొని పంటకు వేయడం జరుగుతుంది. పంటలో వచ్చేటువంటి మిగులు లేదా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో గడ్డిని, వాటిని మనం పశువులకు మేతగా ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే వృధాని తగ్గించుకోవచ్చు. సో ఈ రకంగా చేయడం వల్ల ఖచ్చితంగా లాభాల బాట పడతాము అని చాలా మంది రైతులు అవగాహనలోకి వచ్చారు. ఇప్పుడు సేంద్రియ లేదా సహజ వ్యవసాయానికి సంబంధించి చాలా మటుకు FPOలు కూడా తయారవుతున్నాయి. వారు అందరూ ఇంటిగ్రేటెడ్గా అంటే కలిసికట్టుగా ఉండి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సబ్సిడీలను వినియోగించుకొని ఈ సమగ్ర వ్యవసాయము, సహజ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా మనకి వివిధ రకాలైనటువంటి సబ్సిడీలను ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి.
0: చాలా చక్కటి వివరాలు. భూసార పరీక్షను చేసుకొని ఏ విధంగా సేంద్రియ కర్బనాన్ని, సేంద్రియ ఎరువులు మనం భూమికి అందించి చక్కటి పంటలు పండించుకోవచ్చన్న వివరాలు అందించారు డాక్టర్ కె కళ్యాణి గారు. ధన్యవాదాలు.
2: ఇంతవరకు అధిక దిగుబడికి భూసార పరీక్ష ఆవశ్యకత గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం మహబూబ్ నగర్ శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎస్ రామగోపాల్.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: రైతు సోదరులకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 28వ తేదీ సోమవారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశాన్ని గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు రైతులు, శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు తెలియచేస్తారు. రైతు సోదరులు, శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324085252, 2324085353, ఎస్టిడి కోడ్ 040ను జత చేయాలి. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఉంటుంది. పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశాన్ని గురించి మీకున్న సందేహాలను అడిగినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు అప్పటికప్పుడే మీకు సమాధానాలు తెలియచేస్తారు. మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324085252, 2324085353, ఎస్టిడి కోడ్ 040.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇది చిత్రసీమ సమయం. చిత్రసీమలో ముందుగా అనుమానాస్పదం చిత్రం కోసం ఉన్నికృష్ణన్, శ్రేయా ఘోషాల్ ఆలపించిన గీతం విందాం. గీత రచన వంశీ, సంగీతం ఇళయరాజా.

మీరు విన్న ఆ పాట చంద్రలేఖ చిత్రం కోసం రాజేష్, సుజాత ఆలపించింది. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం సందీప్ చౌత. చిత్రసీమలో ఇప్పుడు ఎదురులేని మనిషి చిత్రం కోసం హరిహరన్, చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం విందాం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: మీరింతవరకు చిత్రసీమలో సినీ గీతాలను ఆస్వాదించారు. ఆకాశవాణి, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారం.
1: ఆకాశవాణి. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్. 10 ఏళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. సర్జికల్ స్ట్రైక్ మొత్తం ప్రపంచానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్ళు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటుండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13 తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకు ముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై 0 టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాలని చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11

తాలిబన్ ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరపున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతోన్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్కు వెళ్ళి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాల్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2 కోట్ల 60 లక్షలకు పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశానిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి.
నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా

కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామమందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యూ నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను. నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1000 ఏళ్ల క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయంలాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వం మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కానీ మిత్రులారా, మనం భారతీయులం. సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని

మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ

ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాల్ని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాలుపంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రత సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి. కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్ళీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి, దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలామంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం. ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం. ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం.
మనం చేసే ఇటువంటి ప్రతి

ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాలు పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి వేలాది మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును హ్యాష్ట్యాగ్ డ్రగ్ ఫ్రీ యూత్ అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు, వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్యరహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకొని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్లో రాజేందర్ సింగ్ గారు ఇదే పనిచేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచకప్లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003లో మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ 2 టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతూ ఉన్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్, సీనియర్ స్థాయిలో చాలామంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జామ్ లాంటి మురబ్బాలు చాలా ఇళ్లల్లో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలామంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చ్యవన్ప్రాష మన దినచర్యలో ఒక

ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాప్గఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా ODOP, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరికాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరికాయ ప్రాసెసింగ్కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసి గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బా, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ODOP కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాల్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరో చోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ, ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన, పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడియనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడియనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను.

0: ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషణ్ ట్రాకర్కు డిజిటల్గా అనుసంధానమయ్యాయి. దాదాపు 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బప్పాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయడంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజు అక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడి పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి.

ఆకాశవాణి మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి. నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారత్కి రథసారథులవుదాం.

0: ఇప్పుడు ప్రతి యాడ్ పై పొందండి ఒకటి కాదు రెండు యాడ్స్ ఉచితంగా. ఈ ఆఫర్ తో పాటు అదనంగా 10% డిస్కౌంట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఇవి చేయండి. ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం, సైఫాబాద్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 8332059580. ఈమెయిల్ కొరకు sdcbshvd@gmail.com.
1: ఆకాశవాణి, ఇప్పుడు కొన్ని సినీ దేశభక్తి గీతాలు విందాం. ముందుగా గల్లీ కుర్రాళ్ళు చిత్రం కోసం తదారాజా, సాయి చరణ్, సిద్ధార్థ్, దివిజ కార్తీక్ ఆలపించిన గీతం విందాం. గీతరచన వేటూరి, సంగీతం సాయి కార్తీక్.

ఇప్పుడు లిటిల్ స్టార్స్ చిత్రం కోసం అమృతవర్షిని ఆలపించిన గీతం విందాం. గీత రచన గాంధీ, సంగీతం శ్రీ వెంకట్.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు

చిత్రసీమలో ముందుగా 16 ఏళ్ల వయసు చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు స్వాతిముత్యం చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఇళయరాజా.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మందరం. ఆ

ఇప్పుడు సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, పి బి వసంత ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం కెవి మహాదేవన్.

0: ఇప్పుడు వినబోతున్న పాట ఆలాపన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆరపించింది. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఇళయరాజా.
1: తత్తరి తత్తజం తకజం తకిటజం తధిమితజం తక్.

ఇప్పుడు సప్తపది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి గీతం విందాం. సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. కాబట్టి శ్రోతలు, మీ సందేహాల నివృత్తికై ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2324 0852, 2324 0853, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఉంటుంది. పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశాన్ని గురించి మీ సందేహాలను అడిగినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు అప్పటికప్పుడే మీకు సమాధానాలు తెలియజేస్తారు. ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. చిత్రసీమలో ఇప్పుడు స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా.

0: మీరింతవరకు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. సమయం 11 గంటలు. వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే ఆశుతోష్ మిశ్ర. प्रधानमंत्री नरेंद्र मोदी ने सर्जिकल स्ट्राइक, बालाकोट एयर स्ट्राइक और ऑपरेशन सिंदूर को भारत की आतंकवादी विरोधी कार्रवाई का साहसिक उदाहरण बताया है. सेना

నిల్వ జాగ్రత్తల గురించి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7 గంటలకు నిర్మల్ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ జి సాయిన్న. 7:15 ఉదయ తరంగిణిలో లతా మంగేష్కర్ గారి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు. ఇంకా ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాల గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం ఉంటుంది, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి వర్ధని గారి గాత్రం. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. 11:03 హిందీ పాఠం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి డి కులకర్ణి గారి గాత్ర కచేరి. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో అమ్మ తిరుగుబాటు, షబ్నవీస్ ఇందిరారావు గారి కథానిక. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక రేపటి సాయంకాలం ప్రసారాలలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో నీలమ్మ సంతానం ఘట్టం కథ, ఒగ్గు కథ మొదటి భాగం వినిపిస్తారు శ్రీ సింగారపు ఉదయ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. వానాకాలంలో కంది పంట సాగు గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:15 ఇల్లు వాకిలిలో పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. 7:45 వికసిత భారత్. 8:03 ఇన్సైట్స్ ఆంగ్ల కార్యక్రమంలో నషాముక్త భారత్ గురించి పరిచయ కార్యక్రమం. 9:15 స్పాట్లైట్. 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 జపాన్లో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్ హైలైట్స్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:12 దాటి 57 సెకండ్లైంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు మరి. నమస్తే. జై హింద్.